శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం మొదటి రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 10:54 దాటి 10 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి శుద్ధ.
1: మానవ జీవితంలో వార్ధక్యం ఒక భాగం. జీవితం అంతా శ్రమించి కుటుంబాన్ని పోషించి అలసిపోయి విశ్రాంతి తీసుకునే దశనే దాదాపుగా వార్ధక్యం అని భావిస్తాం. ఆ దశలో కేవలం గతకాలపు తీపి గుర్తులు, మననం చేసుకోవడం, యువతకు మంచి సలహాలు ఇవ్వడం, భగవద్ధ్యానం చేసుకోవడం వార్ధక్యంలో ఒక భాగం. అందుకే మహాకవి కాళిదాసు వార్ధకే ముని వృత్తీనాం అని అంటాడు. అంటే వార్ధక్యంలో మునిలాగా మౌనంగా ఉండి ధ్యానం చేయాలని అని అర్థం. వార్ధక్యంలో శాంతియుతంగా జీవించడం ఒక వరం. అది కుటుంబంతో కలిసిమెలిసి అనుభవసారాన్ని పంచుకుంటూ ఆనందించడం కుటుంబ సభ్యులందరికీ ఒక దీవెన. దీన్నే పవిత్ర బైబిల్ గ్రంథాలని సామెతలు 16:31 నెరసిన తల మహిమా కిరీటం, అది నీతి మార్గమున నడిచిన వారికి లభించును అని సొలొమోన్ మహారాజు పేర్కొంటాడు. వృద్ధులైన వారు, పెద్దలు, వార్ధక్యంలో మంచాన పడిన వారైనా సరే వారిని గౌరవించి సేవ చేయగలిగిన కుటుంబం నిత్యం వర్ధిల్లుతుంది. అదే యోబు గ్రంథం 12:12 వృద్ధులలో జ్ఞానమున్నది, దీర్ఘాయుష్యు గలవారికి వివేచన కలుగుతుంది అని అంటాడు. అంటే ఇక్కడ వృద్ధుల సాంగత్యంలో ఎన్నో అనుభవాల దొంతరలు ఉంటాయి, వారి జ్ఞానం యువతకు భవితకు మార్గదర్శకమవుతుందని అర్థం. అందుకే ఇంట వృద్ధులైన పెద్దలను సేవించి వారికి సపర్యలు చేసి కుటుంబానికి దీవెన కలుగు విధంగా జీవించాలి అని బోధిస్తుంది బైబిల్. ఇదే విషయాన్ని కీర్తనాకారుడు కూడా కీర్తనలో 71:9 వృద్ధాప్యమందు నన్ను త్రోసివేయకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడకము అని వివరణ. వృద్ధులైన వారి ఇంటికి వెలుగు, వారి అనుభవ సారం కుటుంబానికి సర్వకాల సర్వావస్థలందు వెలుగుమయమవుతుంది. అందుకే వృద్ధులైన తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు అందరినీ గౌరవించాలి. వారిని ఇంట ఉంచుకొని సపర్యలు చేసి నిత్యం దీవెనలు పొందాలి. అటువంటి సంసారాలు, కుటుంబాలు నిత్యం వికసిస్తాయి, వర్ధిల్లుతాయి, వారు ఉన్నతంగా ఎదుగుతారు. ఇదే కీర్తనకారుడు మరో సందర్భంలో వృద్ధులైన వారిని గురించి 92:14 వారు వృద్ధాప్యమందు ఇంకా ఫలిస్తారు, సారము కలిగి పచ్చగా ఉంటారు అని స్పష్టంగా ఉంది. అంటే వృద్ధులైన వారి ఆలోచనలు, ప్రణాళికలు భవితకు మార్గదర్శకాలు. మన తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. నిజానికి ప్రతి ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులే మనకు ప్రత్యక్షమైనటువంటి దైవాలు. దేవుడు ప్రతి కుటుంబానికి తల్లిదండ్రులను తన ప్రతినిధులుగా ఎంపిక చేశాడు. వాళ్లే మనకు ఇహలోక దైవాలు. తల్లిదండ్రులు సజీవ దేవతలు. అందుకే పవిత్ర బైబిల్ గ్రంథం వివరించే 10 ఆజ్ఞల్లో కూడా 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము అని నిర్గమకాండం 20:12 ఉంది. ఇది ఒక ఆజ్ఞ కాదు, కుటుంబంలో గల ప్రేమ అభిమానాలకు ప్రతీక. తల్లిదండ్రుల మాట మన్నించడం, వారిని వృద్ధాప్యంలో ప్రేమగా అక్కున చేర్చుకోవడం అనేది మన జీవితంలో ఒక భాగం. ప్రేమ ఐశ్వర్యాలకు చిహ్నాలు, సంకేతాలు మన కుటుంబమే. మన కుటుంబం ఎంత సంతోషంగా ఉంటే మన జీవన క్రమం, ఆయుర్దాయం అంతగా వృద్ధి చెందుతుంది. అది 10 మందికి మార్గదర్శకమవుతుంది. కుటుంబమే ప్రేమకు, ఐక్యతకు, శాంతి సౌభాగ్యాలకు నిలయం కావాలని పవిత్ర బైబిల్ గ్రంథం బోధిస్తుంది.
0: మీరింతవరకు సూక్తి చదువు విన్నారు. సమర్పణ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి.

మీరింతవరకు భద్రాచల రామదాసు కీర్తనలు విన్నారు. భక్తిరంజన కార్యక్రమంలో తర్వాత సన్నతి గీతాలు.

0: పొలం పనులు.
1: మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం అలాగే సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎరువుల యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే, మొక్కజొన్నలో వర్షాధార పంటకు నత్రజనిని మూడు భాగాలుగా చేసుకుని ఒక వంతు నత్రజనిని విత్తే సమయంలోనూ, రెండవ వంతు విత్తిన 30 నుండి 35 రోజుల మధ్య, మిగిలిన మూడవ వంతు విత్తిన 50 నుండి 55 రోజుల మధ్య వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలో, అలాగే సగం పొటాషి ఎరువును విత్తే సమయంలో, మిగతా సగం పొటాషి ఎరువును పూత దశలోనూ వేసుకోవాలి. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ని కూడా 3 పంటలకు ఒకసారి దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. మొక్కలలో జింక్ లోపాన్ని గమనించినట్లయితే, లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ ను కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఈ జింక్ లోపాన్ని మనం ఏ విధంగా గమనించాలి అంటే, పంట ఆకుల ఈనెల మధ్య భాగం పసుపచ్చ రంగులోకి మారడం, అలాగే లేత పైరు తెల్ల మొగ్గగా మారడాన్ని గమనించుకోవాలి. ఇలా ఉన్నట్లయితే కనుక జింక్ లోపం ఉంది అని చెప్పి రైతులు గమనించుకుని సస్యరక్షణ చర్యలను చేపట్టుకోవాలి. అలాగే పైపాటు ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమను ఉండేట్టు చూసుకోవాలి. ఈ పోషకాలను గనక మనం గమనించుకున్నట్లయితే, ఏ ఏ రకాల్లో ఎటువంటి పోషకాలని ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఖరీఫ్ సమయంలో సంకరజాతి రకాలకు ఎకరాకు 80 కిలోల నత్రజని ఎరువులు, అలాగే 25 కిలోల భాస్వరాన్ని ఎరువులు, 20 కిలోల పొటాష్ని ఎరువులను వేసుకోవాలి. అదే రబీ కాలంలో చూసుకున్నట్లయితే ఎకరానికి 100 కిలోలు నత్రజని ఎరువులు, 35 భాస్వరం, 35 పొటాష్ని ఎరువులను వేసుకోవాలి. తీపి మొక్కజొన్న రకంలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ సమయంలో ఎకరాకు 75 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని ఎరువులను వేసుకోవాలి. రబీ కాలంలో అయితే ఎకరాకు 80 కిలోలు నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని ఎరువులను వేసుకోవాలి. తర్వాత పేరాల మొక్కజొన్న రకంలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ కాలంలో ఎకరాకు 35 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని ఎరువులను వేసుకోవాలి. రబీ కాలంలో చూసుకున్నట్లయితే ఎకరాకు 40 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని ఎరువులను వేసుకోవాలి. తర్వాత బేబీ కార్న్ రకంలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ సమయంలో ఎకరాకు 50 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషిని ఎరువులను వేసుకోవాలి. రబీ కాలంలో అయితే ఎకరాకు 75 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషిని ఎరువులను వేసుకోవడం వల్ల పంట నుండి మంచి దిగుబడులను పొందటానికి అవకాశం ఉంటుంది. అలాగే కలుపులో యాజమాన్య పద్ధతులను ఏ విధంగా పాటించాలి అంటే, పంట విత్తిన తరువాత 2 నుండి 3 రోజుల్లోపు అట్రజన్ కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరాకు 1200 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయటం వల్ల వెడల్పాటి అలాగే కొన్ని గడ్డిజాతి కలుపు మొక్కలను దాదాపు 1 నెల వరకు అదుపు చేసుకోవచ్చు. మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతర పంటగా వేసినప్పుడు మాత్రం పెండిమిథాలిన్ ను ఎకరాకు 1 లీటరు 2 లీటర్ల నీటిలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేయాలి. 15 నుండి 18 రోజుల పంట లేదా కలుపు 4 ఆకుల దశలో ఉన్నప్పుడు సాధారణ అలాగే 0 టిల్లేజ్ మొక్కజొన్న పంటలో వెడల్పాకు కలుపు మరియు గడ్డిజాతి కలుపును నివారించడానికి టెంబోట్రయోన్ 34.4% ఎస్సి 115 మిల్లీలీటరు, దాంతోపాటు అట్రజిన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాములు మందును లేదా టోప్రామిజోన్ 33.6% ఎస్సి 30 మిల్లీలీటర్లు, దాంతోపాటుగా అట్రాజన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయాలి. లేదా తుంగ ఎక్కువగా ఉంటే కనుక హాలో సల్ఫ్యూరాన్ మిథైల్ 40 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 4 రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే కనుక 2.4D సోడియం సాల్ట్ ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతర కృషి విషయం గురించి చూసినట్లయితే, విత్తిన 30 నుండి 35 రోజులకు పశువులతో లేదా ట్రాక్టర్తో అంతర కృషి చేస్తే కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. తరువాత నత్రజని ఎరువులను వేసి దాని వెంటనే బోధె నాగలని నడిపినచో కలుపు మొక్కల నివారణతో పాటు వేసిన ఎరువు పంట పెరుగుదలకు సక్రమంగా వినియోగపడుతుంది. ఈ విధంగా బోధె నాగలి నడిపినచో మొక్కల కుదుళ్లపై మట్టి చేర్చబడి మొక్కలు పడిపోకుండా ఉంటాయి. తర్వాత నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే, మొక్కజొన్నకు సుమారు 500 నుండి 800 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. మొక్కజొన్నకు పూతకు ముందు, పూత దశ, అలాగే గింజ

0: పాలు పోసుకునే దశలు నీటికి బాగా సున్నితం. 30 నుండి 40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంట కాలంలో 6 నుండి 8 నీటి తడులు అవసరమవుతాయి. పంట విత్తేటప్పుడు విత్తిన 15 రోజులకు, 30 నుండి 35 రోజులకు పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకు, అలాగే గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులను తప్పకుండా ఇవ్వాలి. దీర్ఘకాలిక వంగడాలకు 1 నుండి 2 తడులు అధికంగా అవసరమవుతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్టుచుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి ఆవశ్యకత ఉన్నట్లుగా గమనించి వెంటనే నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా బోదలు కాలువలు పద్ధతిలో తడి కట్టినట్లయితే నీటి ఆదాతో పాటు కలుపు ఉధృతి తక్కువగా ఉంటుంది. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు లేక జీవతడులు ఇవ్వాల్సి వస్తే కాలువ విడిచి కాలువకు నీరు పెట్టినచో ఎక్కువ విస్తీర్ణంలో పంటకు సాగునీరు అందించవచ్చు. సూక్ష్మనీటి సాగు పద్ధతులైన బిందు సేద్యంలో జంట సాళ్ల పద్ధతిలో కనుక పంటను విత్తుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా నీటి ఆదా అలాగే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే దీనిలో సస్యరక్షణ గురించి చూసుకున్నట్లయితే ముందుగా కాండం తొలచు పురుగులు, కత్తెర పురుగు, అలాగే రసం పీల్చే పురుగులు కొన్ని తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది. రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. ముందుగా కాండం తొలచు పురుగుల గురించి చూసుకున్నట్లయితే ఇవి 2 రకాలు. 1 మచ్చలు లేక చారల కాండం తొలిచే పురుగు, 2 గులాబీ రంగు కాండం తొలచు పురుగు అని 2 రకాలు ఉంటాయి. దీనిలో మచ్చలు లేదా చారల కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఖరీఫ్ పైరును ఆశిస్తుంది. గులాబీ రంగు కాండం తొలచు పురుగు ఎక్కువగా రబీ మొక్కజొన్నను ఆశిస్తుంది. ఇవి పైరు మొలకెత్తిన 10 నుండి 20 రోజులకు ఆశిస్తాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రాహారతాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తర్వాత గుండుసూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వు చనిపోయి ఎండిపోయినట్టు కనిపిస్తుంది. దీనినే డెడ్ హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను అలాగే కంకిని ఆశించడం వలన దిగుబడులు తగ్గిపోతాయి. దీని నివారణకుగాను పొలంలో కలుపు మొక్కలు అలాగే చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. పొలం చుట్టూ 3 నుండి 4 వరుసల్లో జొన్నను ఎర్రపంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. అంతర పంటలుగా అపరాలను సాగు చేయటం వలన సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది. ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవి గుడ్లని ఎకరాకు 2 నుండి 3 ట్రైకోకాట్స్ రూపంలో 2 విడతలుగా 12 నుండి 22 రోజుల పైరు దశలో ఉన్నప్పుడు విడుదల చేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG ఎకరానికి 80 గ్రాములు లేదా క్లోరాంట్రనిప్రోల్ ఎకరాకు 60 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటి కలిపి పైరు మొలకెత్తిన 10 నుండి 12 రోజులకు పిచికారీ చేసుకోవాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే గనక కార్బోవ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25 నుండి 30 రోజులకు ఆకుల సూడులలో వేసుకోవాలి. అలాగే కత్తెర పురుగు గురించి చూసుకున్నట్లయితే ఇది గొంగళ పురుగు ముఖంపై తిరగబడిన వై ఆకారంలో తెల్లని చారను కలిగి ఉంటుంది. గొంగళి పురుగు ఉదర భాగంలో ఆఖరి ఖండితంపై నల్లటి 4 చుక్కలు చతురస్రాకారంలో ఉంటుంది. దీని మొదటి దశ గొంగళి పురుగులు ఆకులపై పత్రహారతాన్ని గోకి తింటూ ఆకులపై రంధ్రాలను చేస్తుంది. ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి. గొంగళి పురుగు పెరిగే కొద్దీ ఆకుల చివరల నుండి తింటూ ఆకులను కత్తిరించినట్లుగా కనిపిస్తూ ఆకులను పూర్తిగా తినేయటం గమనించవచ్చు. ఆకు సుడులను అలాగే కాండాన్ని కూడా తులసి రంధ్రాలను చేసి పంటను నష్టపరుస్తుంది. మొక్కజొన్న కంకి అలాగే లేత కండె భాగాన్ని కూడా తిని నష్టపరుస్తుంది. దీని సమగ్ర యాజమాన్య పద్ధతులు మనం చూసినట్లయితే లోతు దుక్కులు దున్నుకోవడం వలన పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. పంట చుట్టూ 4 వరుసలు నేపియర్ గడ్డిని ఎర్రపంటగా వేసుకోవాలి. ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాలను గుర్తించి ఏరువేసి నాశనం చేసుకోవాలి. కత్తెర పురుగు గుడ్లను ఆశించే ట్రైకోగ్రామా బదనికలను ఎకరానికి 20,000 చొప్పున పొలంలో విడుదల చేయాలి. గుడ్లను గమనించిన వెంటనే ఎకరానికి 1 లీటరు వేప నూనెను లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి.
1: పొలం పనులు విన్నారు. ఆకాశవాణి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుక్ మాండవియ పేర్కొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుక్ మాండవియ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి కార్యాచరణలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించి కూటమిని మరింత బలంగా నిర్మిద్దామని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిన్న ప్రారంభమైన బ్రిక్స్ సదస్సులో యువజన వ్యవహారాల మంత్రుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, యువతను లబ్ధిదారులుగా మాత్రమే చూడకుండా ఉమ్మడి భవిష్యత్తును రూపొందించే పాత్రధారులుగా గుర్తించాలని కోరారు. భారతదేశం ఆ వైఖరితోనే ఉందని వెల్లడించారు. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకువస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ యువజన క్రీడామంత్రుల సమావేశాల సందర్భంగా నిన్న విశాఖపట్నంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అధికారిక విందులో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, క్రీడలు కేవలం పోటీలకు పరిమితం కాదని, అవి దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన కళారూపాలు, విందు, ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం తెలంగాణలో విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించింది. లండన్ పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం రౌండ్ టేబుల్ సమావేశాలను నిన్న నిర్వహించింది. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధనా సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా తెలంగాణను విద్య, పరిశోధనా రంగాల్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో లండన్ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. హైదరాబాదులో ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థలకు ఉన్న అవకాశాలను వివరించి, ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు. యువత జీవితంలో స్థిరపడిన తర్వాతే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సూచించారు. తొలుత సామాజిక సేవ ద్వారా విలువైన అనుభవాన్ని సంపాదించుకోవాలని సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ వికసిత్ భారత్ కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: The NDA government is giving the new momentum to the development of the state. The convergence of the Prime Minister Sri Narendra Modi's vision of the Vikasit Bharat, the young political leadership must move towards the political participations. The representations is important, the foundation of the democracy, but today's generation seeks not only the representations but also result and accountability. Now the young political leadership's the strength of the Vikasit Bharat.
0: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన ఏలూరు జిల్లా ముసునూరులోని పాప్కార్నికా ఫ్యాక్టరీలో నూతన విత్తనాల ఆవిష్కరణ, ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఉపరాష్ట్రపతి గారు మన నియోజకవర్గం రావటం మనకు గర్వకారణం కాబట్టి మన

0: నియోజకవర్గంలో మొక్కజొన్న అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతున్న హార్టికల్చర్ పంటలకు సంబంధించి మరి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎటువంటి పంటలు వేస్తే మరి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి, అదే విధంగా ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి, ఏ విధంగా యాంత్రీకరణ చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి ఎన్నవేళ్లా కూడా అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని వారిని ఘనంగా ఆహ్వానించాలని చెప్పేసి అందరిని కూడా కోరుకుంటాను.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు సాగు తాగునీటిని వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా ఈ నెల 31న అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టుకు నాడు శ్రీకారం చుట్టింది, ఇప్పుడు ప్రారంభిస్తున్నది కూడా తమ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పటి వరకు 768 కోట్ల రూపాయలను చెల్లించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత 2 ఏళ్లలో వెలిగొండ ప్రాజెక్టు కోసం 2,250 కోట్లు ఖర్చు చేసి పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. నీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాంతాలకు సాగు తాగునీరు అందించడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి లేదని పేర్కొన్నారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంకలోని కొలంబో సింహళీ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆసుపత్రుల పనితీరుపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. బోధనాసుపత్రులతో సమానంగా స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలకు అందించే అవకాశం జిల్లా, ఏరియా హాస్పిటళ్లకు ఉంటుందని పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకం పూర్తి చేశామన్నారు. వైద్యులు, సిబ్బందితో పాటుగా అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. పాలకొల్లు శాసనసభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న ఆయన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. టిట్కో భవనాల వద్ద కాలువపై నిర్మించిన వంతెన, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన డ్రైనేజ్, ప్రహరీ గోడ తదితర అభివృద్ది పనులను ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది పనులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వాతావరణం. మయన్మార్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో విస్తరించి ఉందని, దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెదపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. భాషా, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒకతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వామ్యులు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతా ప్రవాచక.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఈరోజు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో సరస వినోదిని సమస్యాపూరణం పార్ట్ 1 వింటారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. ఇక 7:30 ఆంగ్లంలో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 డైలీ హైలైట్స్ వింటారు. 7:40 తిరిగి ఉదయరేఖలు కార్యక్రమంలో సరస వినోదిని సమస్యాపూర్ణం రెండవ భాగం సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. అనంతరం లలిత గీతం వింటారు. ఇక 7:55 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఇక 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎస్ అమరనారాయణ. 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం బృందం వారి నాదస్వరం వినవచ్చు. అలాగే శ్రీ ఆవులపాటి శరద్బాబు నాదస్వర సహకారం, అలాగే శ్రీ ఎన్ కృష్ణమూర్తి గారి స్పెషల్ డోలు వాద్యం ఉంటాయి. ఇక 9:35 నమస్తే అమరావతి, 10:00 వార్తావాహిని, అనంతరం రాబోయేతిది. ఈ ఉదయం 11:00 పోస్ట్ బాక్స్ నెంబర్ 111. అలాగే మధ్యాహ్నం 12:10 ఉభయ కుశలోపరి. వాట్సాప్ ద్వారా శ్రోతల ఉత్తరాలకి సమాధానాలు. 12:40 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా నేటి ఆధునిక జీవన శైలిలో చిరుధాన్యాల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి శ్రీమతి బి అనురాధ గారి ప్రసంగం వినవచ్చు. అనంతరం లలిత గీతం. ఆ తరువాత పొట్లకాయ వలన కలిగే లాభాలు విశేషాలు వింటారు. అనంతరం లలిత గీతం. ఇక 2:30 బొమ్మరిల్లు చిన్నారుల కార్యక్రమంలో శ్రీ మేధా ఇంగ్లీష్ మీడియం ప్రాథమికోన్నత పాఠశాల రామవరప్పాడు విజయవాడ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వినవచ్చు. ఇక 3:00 నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో. 4:00 యువలయ, 4:45 6:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో శ్రీమతి పాలడుగు ధనలక్ష్మి బృందం వారిచే భజనావళి వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం గురించి వింటారు. ఇక 7:15 ఫార్మ్ టు సిటీ, ఆగ్రోఫారెస్ట్రీ ఒకే నేల రెండు ఆదాయాలు, ఈ అంశం గురించి వెంకటరామన్గూడెం వెస్ట్ గోదావరి జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ లెక్చరర్ డాక్టర్ సిహెచ్ మహేష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త ఎన్ మహాలక్ష్మి. 7:45 చిత్రగీతాలు. 8:15 అమర భారతి సంస్కృత కార్యక్రమంలో సంస్కృత భాషా దినోత్సవ తదా రాఖీ పూర్ణిమాయ వైశిష్ట్యం, ఈ అంశం గురించి డాక్టర్ గుదిమెళ్ల మంజులా గారి ప్రసంగం వింటారు. ఇక 8:40 దేశభక్తి గీతం. రాత్రి 9:30 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. నేషనల్ ప్రోగ్రామ్ ఫీచర్ ఆంగ్లంలో ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం. అలాగే 11:10 రేపటి మా ప్రసార విశేషాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన

0: బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రిసా జోడీ కాంస్య పతకం సాధించింది. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2026లో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాలు స్థిరత్వాన్ని గుడ్డిగా నమ్ముకోకుండా తమ బలహీనతలు తగ్గించుకోవాలని, ఆర్థిక ప్రత్యామ్నాయాలు విస్తరించుకోవాలని, ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అన్నారు. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతలు దేశాలకు, వ్యాపారాలకు కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకుని ముందుకు సాగడానికి ఆయన 4 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: అహింసా కా అర్థ కేవల్ ఇతనా హి నహీ హై కి కిసీ కో కి హత్యా మత్ కరో, కిసీ కో మారా నహీ ఆనా చాహియే. అహింసా కా అర్థ హై మన్ వచన్ ఔర్ కర్మ సే కిసీ భీ రూప్ సే కిసీ కో పీడా న పహుంచాయే. అహింసా కే మూల్య కో హమారీ కమజోరీ కిసీ భీ సూరత్ మే నహీ సమ్జీ జానీ చాహియే. హమారే అహింసా కో గలత్ మత్ సమ్జో, అహింసా ఔర్ శాంతి హమారీ సంస్కృతి హై.
0: జైన మతం దేశ నాగరికత, సంస్కృతికి గర్వ కారణమని, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను రక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వస్త్ర వ్యర్థాల సమస్యను పరిష్కరించడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు నవీ ముంబై వస్త్ర వ్యర్థాల పునర్వినియోగ విధానాన్ని మహారాష్ట వ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో ప్రతి నెల దాదాపు 78 టన్నుల వస్త్ర వ్యర్థాలు సేకరిస్తున్నారని, వ్యర్థాలను స్థిరమైన వనరులుగా మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరిగానే ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో కూడా ఒప్పందాలు చేసుకునేలా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య రంగాన్ని అనుసంధానించడం చాలా అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక ల్యాబ్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, దేశంలో నగరాల సంఖ్య పెరుగుతున్నందున దానికి తగినట్టుగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా విస్తరించాలన్నారు. గత 12 సంవత్సరాల్లో దేశంలో వైద్య సౌకర్యాలు గణనీయంగా విస్తరించాయని తెలిపారు. ఆరోగ్యకరమైన, సమర్థవంతమైన దేశాన్ని నిర్మించడం ద్వారా అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం మరింత బలపడుతుందని అన్నారు. కేవలం వ్యాధులకు చికిత్స అందించడంతోనే ఆగిపోకుండా భవిష్యత్ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుదల, ఆవిష్కరణలు, సామాజిక అభివృద్దిలో యువతకు మరిన్ని అవకాశాలు విస్తరించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత భాగస్వాములుగా ఉండాలని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయపడ్డానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

0: తెరని తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశ తూర్పు సరిహద్దులోని భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న అధికారులతో సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుఖ్నా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. చికెన్ స్నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘా వర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. నిన్న జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్డు, టాన్ నింగ్ జోడీ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలయ్యారు. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకుని గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండవ గేమ్లో 11-10 స్కోరుతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకున్నారు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు, సరిహద్దులను దాటి మైత్రిని, అవగాహనను, సద్భావనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతనుద్దేశించి నిర్వహించిన ఒక సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభించిన సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాల్లో సంగీతం ముఖ్యమైందని అన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉంటాయని, మానసిక ఉల్లాసానికి ఇది సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకెళ్లాలని యువతను ప్రోత్సహిస్తూ అన్నారు. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించారని, 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ తన సొంత పారిశ్రామిక, ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి FM 102.2.

ఉదయరేఖలు. ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా సరస వినోదిని సమస్యాపూరణం పార్ట్ 1 సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.

రసజ్ఞులు సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను వినండి. సుతుడే జీవులను కాచే సుఖములనీయన్. సుతుడే జీవులను కాచే సుఖములనీయన్. సుతుడే జీవులను కాచే సుఖములనీయన్. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకొని పద్యపూరణలు గావించాలి. క్రిందటి వారం సమస్య, బంధమే బాధ్యత మహిళ భయము వీడు, రక్షాబంధన్ శ్రావణ పౌర్ణమి సందర్భం. శ్రీ బిఎల్ నరసింహం గారు, నరసాపురం. చెల్లెలన్నకు కట్టిన చిన్న కాన్క ప్రేమ భావన రసమయ ప్రేమ మొలక సోదరత్వము చాటెడు చుక్కలగమి బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు, విజయవాడ. సోదరీమణులనెపుడునాదరించి అన్న తమ్ముళ్ళు శుభముల నరయదగును కనగ సుఖ దుఃఖముల వహించును రుణానుబంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీమతి ఎక్కంటి పద్మావతి గారు, గుంటూరు.

భయము వీడు. శ్రీ ఆర్వి రమణమూర్తి గారు ఖమ్మం. అన్న చెల్లెల బంధమే అద్భుతంబు, స్వార్థమెరుగనెదగు సహజాతమదియే, రక్షగట్టి నిలయు ఆ సలక్షణమగు బంధమే బాధ్యత మహిళ భయము వీడు. డాక్టర్ అల్లం అరుణ్ గారు, దగ్గులూరు పాలకొల్లు. రాఖీ పౌర్ణమి రోజున రక్షగాను ఆడపిల్లలు తమ్ములను అన్నలకును, రాఖీ కట్టునండగనుందురనుచు అట్టి బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ ఆకుల శాంతిభూషణ్ గారు, వనపర్తి. నీవు రక్ష నాకిక

బాధ్యత మహిలో భయము వీడు. శ్రీ తూములూరు శేషశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్. శ్రావణం బున పౌర్ణమి సమయమందు.

భయము వీడు. శ్రీ మలక నారాయణ రెడ్డి గారు, బాలప్ప గారి పల్లె, శ్రీ సత్యసాయి జిల్లా. బంధమే ప్రేమ, ఉత్తమ భార్యతో ప్రబంధమే భాగ్యమగు. భక్తియే సుబంధమే, కోదరుల రాగ భావజాల బంధమే బాధ్యత. మహిళ భయము వీడు. శ్రీ కరణం రాజేశ్వరరావు గారు, హిందూపురం. ఒకరికొక్కరు నండగా ఉర్వి ఎందు రక్షగా నిలిచి సతతం మురహిగమిల్గి దురితములెడబా పెడునట్టి తొడబుట్టు బంధమే బాధ్యత. మహిళ భయము వీడు. భాగవతుల పద్మావతి గారు, రుస్తుంబాద. ఆపదలు రాకయుండగా నన్నకెపుడు

0: శ్రీమాన్ నారాయణం శ్రీనివాసమూర్తి గారు గరికపర్రు.
1: తోడబుట్టిన వాడగు తోడు నీడ, ఆడపిల్లకు కలకాలమండనుండు, రాఖీ పర్వాన

భయము వీడు. శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు కొడాలి. అన్న తమ్ముల క్షేమంబు అతిశయింప, పసుపు కుంకుమలెప్పుడు బడయగోరి, లలన రంగుల దారాల రక్ష కట్ట, బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ కూచిభట్ల శ్రీరామచంద్రమూర్తి గారు యాకమూరు. తోడబుట్టిన వారలె తోడు నీడ, రక్ష కలిగించు కట్టిన రక్షరేఖ, సంపదల కన్న తన సహజన్ముల అనుబంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీమాన్ అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు కూచిపూడి. ద్రౌపది సహోదరుడు కృష్ణు రక్ష కట్టి బంధమునరించ,

భయము వీడు. శ్రీ బి రేవతి శ్రీనివాస గారు, సూరత్. అన్న బాగోగులను చూచిహ్లాదముందు చెల్లియే కదా అన్నకు శ్రేష్ఠురాలు. అట్టి చెల్లిని రక్షింపకట్టు రక్షబంధమే బాధ్యత మహిళ భయము వీడు. డాక్టర్ రాయవరం రఘునందన గారు, కువైట్. కంటి పాపకు రెప్పగ కలతలందు రక్షణ ఒకటియ నిరతము లక్షణమగు. సహజలందరిగా చెడి సహజుల రహిబంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారు, భాగ్యనగరం. అన్నదమ్ముడని నా రక్ష అతివకెప్పుడు.

భయము వీడు. శ్రీ రాకుమార్ గారు గోదావరి ఖని. జయము గలుగు విధంబున సచివు లొసగు కానుకుల కన్నను మధురానురాగ బంధమే బాధ్యత మహిళ భయము వీడు ఆడపడుచులన్ రక్షించు ఆభరణము. శ్రీమతి బీవీవి కామేశ్వరి గారు డాలస్. అన్నదమ్ముల అండయే ఉన్న ఎడల గృహము సౌభాగ్యములతోడ వృద్ధి చెందు అక్క చెల్లెండ్రు కట్టిన లక్క ఎనడు బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీమతి అన్నంబొట్ల గాయత్రి శిరీష్ గారు హైదరాబాద్. అన్నదమ్ముల బంధంబు వన్నెకెక్క అక్క చెల్లెండ్రు వారల హస్తములకు రక్షణార్థంబు కట్టు తోరమను సూత్ర బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ చింతలపాటి పూర్ణచంద్రరావు గారు కూచిపూడి. అన్న

మహిళ భయము వీడు రాఖి పండుగ పొంకము రక్ష చేయు. శ్రీ గొరిగ వెంకటేశ్వర్లు గారు, గుండకుంట, కడప జిల్లా. చెల్లిపోనిది అనురాగ చెలిమి చెల్లి అవధిలేని ఆదరమిడు అన్న మనసు తొడబుట్టిన భాగ్యమే తొలకరించు బంధమే బాధ్యత మహిళ భయము వీడు. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు, హైదరాబాద్. రాయప్రోలు తృణకంకణ ప్రభనెరింగి మానవత్వ సుగంధ

వీడు. శ్రీపాతూరు సుబ్రహ్మణ్య కవి గారు, తెనాలి. సృష్టిలోని జీవులకెల్ల చేతనంబు మైత్రి రక్త సంబంధము, మరువరానిదగు రుణానుబంధము, ధర్మమైన సహజ బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీమతి దినవహి సత్యవతి గారు, గుంటూరు. మధురమే సహోదరుల బంధమదియ తెలుప, అక్క చెల్లిని సర్వదా ఆదుకొనగ, గట్టి బాసను చేసియు కట్టు రక్షబంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ కూచుభట్ల శ్రీనివాస శర్మ గారు, చినపులివర్రు. ఇమ్ముగా సురక్షాబంధనము నాడు తొడబుట్టు వలందరు కూడి మురిసి కట్టుకొందురు తోరణా కరమునందు, బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు, భాగ్యనగరం. తోడబుట్టిన తరుణుల తోడు నిలిచి కాచునట్టి సోదరులకు కంజముఖులు కట్టు రాఖీల సాక్షిగా, గాఢమైన బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీమాన్ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు, వినుకొండ. శ్రావణమున

0: మీరు ఇంతవరకు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 గురించి డైలీ హైలైట్స్ విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ఉదయరేఖలు కార్యక్రమం కొనసాగుతుంది. సరస వినోదిని సమస్యాపూర్ణం రెండవ భాగం ఇప్పుడు ప్రసారమవుతుంది. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
1: క్రిందటి వారం సమస్య, బంధమే బాధ్యత మహిళ భయము వీడు, రక్షాబంధన్ శ్రావణ పౌర్ణమి సందర్భం. శ్రీ వల్లభాపురపు కృష్ణ కిషోర్ గారు గుడివేడ. అనుజక అమ్మయ్య చెలువొందున అనుజమహిని అనుజకనుజుండు నాన్నయ్య.

ఈ అటులే నిలుచు జన్మబంధాలు తిరములై జనులకెప్పుడు బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ మరింగంటి శ్రీనివాస్ గారు హైదరాబాద్. ప్రేమనందించు చెల్లిళ్ళు ప్రియము చూపి తోడబుట్టిన అక్కలు తోడు నిలిచి కంటికి నిరెప్ప రీతిగా కాచుకొనెడు బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ టి దిలీప్ గారు బంటుమిల్లి. సోదరుల చేతికిడు రక్ష మొదమలర అన్నదమ్ముల ధైర్య సాహసములంద జీవితము చక్కగా సాగ చిత్రమైన బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ కశిశ్రీ గారు రాయిపేట. చీర చింపి గోవిందుని సేవ చేయ వలువలిడి ద్రౌపది సభను విలువగాచే కల్లలెరుగని అన్నయు చెల్లెలి అనుబంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీమతి టి మైత్రేయ కుమారి గారు అమలాపురం. రాగమతిశయింపగను సోదరా అటంచు రక్ష కట్టే సోదరియ ధైర్యమును పొంద బహుమతులనిడి దీవింప వరము గొనిడి బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ చావల శివప్రసాద్ గారు సిడ్నీ ఆస్ట్రేలియా. మాటకు నిలబడిన అభిమానమదియే వలువలూడ్చు క్రమమున కాపాడ భగిని బంధమే బాధ్యత మహిళ భయము వీడు. మంచు కృష్ణుడు కృష్ణకు మడగులిచ్చే. శ్రీ శారదా మంచిరాజు గారు విజయవాడ. అన్నదమ్ములు వరమెగా అతివకెప్పుడు రక్ష చేతికి కట్టి శరణమునడుగా తోడు నీడగా నిల్చు సైదోడు అటిబంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ ఎం భాస్కర్ గారు యనమల కుదురు. తోడ పుట్టిన పడతికి కష్ట సుఖముల తోడుండు కాపుగడగా రాఖి కట్టిన వేళల స్త్రీకి రక్షబంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ సుబ్రహ్మణ్యం పి గారు హైదరాబాద్. అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అప్పలెప్పుడు బంధమే బాధ్యత మహిళ భయము వీడు. రక్షణ కుమారు పేరన రాఖి కట్ట శ్రవణ నిరంజన వెలుగు శరణమిచ్చు. శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు ఏలూరు. శుభము గోరుచు సోదరి సోదరునకు రాఖి కట్టగనాతడు ప్రతినభూని సోదరికి రక్షగా నిల్చు శుద్ధమైన బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ పప్పు లక్ష్మణ శాస్త్రి గారు కాజులూరు. సోదరీభావమెడదను చుట్టుకొనగా హస్త

అప్పా, శ్రీమతి ములుగు లక్ష్మీ మైథిలి గారు, నెల్లూరు. అన్నదమ్ముల మమతయే అండయగుచు రాఖీ సూత్రము వనితను లక్షణముగా పదిలపరచి కాచుకొనెడు బలపు రక్తబంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ రాజేష్ యాళ్ళగారు, విశాఖపట్నం. కలసిమెలసి ఆడుకొనెడు కలతలేని చిన్నతనము మొదలుకొని జీవితమున సుందరం మగు సోదరి సోదరానుబంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ జమ్ము రామనాయుడు గారు, ఆంజనేయపురం, చీపురపల్లి.

మహిలో భయము వీడు. శ్రీ పెద్దాడు మల్లికార్జునరావు గారు, సత్తుపల్లి. అందరి సమక్షమందు పంచాలి బట్టి దుష్ట కౌరవులొనరించు దురితములను గనిన సోదరుడౌ హరికాచి పలికే బంధమే బాధ్యత మహిలో భయము వీడు. శ్రీదేవి సురేష్ కుసుమంచి గారు, విజయనగరం. సకల శాస్త్రములందును

మునందున వేల్పు మెచ్చు. బంధములెప్పుడు వెలుగును భవ్యముగను, బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ రాయప్రోడు సీతారాం శర్మ గారు, భీమవరం. శత్రువర్గ షట్క సముదాస్యతబడఖిల తతిని, హాని లేక సతుల ధర్మపధిని, కావ సోదరులని కట్టు కంకణ చణబంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ మంకుశ్రీని గారు కొప్పర్రు. వసుధ సోదర సోదరీ బంధమనగ, మాసిపోనిది మధురమై మదిని నిలుచు, అన్నలను గౌరవించి నయముగా కట్టు బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ మొక్కపాటి సీతారాం కుమార్ గారు, చినకంచి. ఆడపడుచులవు అపవర్గ పడుచులవుదు, కట్టమణి కట్టు బంధము కాపుగాచు, బాసటొసగు భ్రాత ఈపాటి మేటి బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీలంక సురేంద్ర గారు, గుడివాడ. సోదరీ సోదరుల బంధమొకటి భువిని దీప్తివంతమై చెలువందు దివ్య, పగిది భ్రాతకరమున గట్టగ భగిని రక్షబంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీమతి పసుపులేటి రజనీదేవి గారు, తిమ్మినేని పాలెం ఖమ్మం జిల్లా. బంధమున్న ఎడల నిల్చు బాధ్యతిలన, బాధ్యతున్న ఎడల కల్గు బలిమి మనకు, అన్న చెల్లెల మధ్యన ఉన్న ఇట్టి బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ వేగరాజ సాయివర ప్రసాద్ గారు, హైదరాబాద్. రక్షణ నిహితమైన పరంపరగుచు, సోదరుని హస్తమున కట్టు సోదరిచని, సూత్రరూపమౌరాఖీని సోదరుడన బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ సోమంచి పురుషోత్తం గారు, తణుకు. రాఖీ పూర్ణిమ వేళను రక్షగతన సోదరుని హస్తమున కట్టు సూత్రమదియే, సర్వవనితల కాపాడి సౌఖ్యమిచ్చు బంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు, బెంగళూరు.

బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ అప్పాజోసుల శ్రీనివాసరావు గారు, బెతస్తా, అమెరికా. అందమే గలిగిన వచ్చు నాపదెప్పుడు బృంద

భయము వీడు. శ్రీమతి చావలి విజయ్ గారు, సిడ్నీ, ఆస్ట్రేలియా. తల్లిదండ్రుల తరువాత దన్ను నిల్చు సోదరుల కండగా నుండు సోదరుడుగా, రంగు సూత్రములను కట్టు రాఖీ రక్షబంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీ కొట్రా వెంకట సత్యనారాయణ గారు, ఒంగోలు. భగిని కట్టెడు రక్షయు భద్రమనుచు భ్రాత హృదయము పొంగదా భాసురముగా, ఎంతో ప్రాధాన్యమయ్యను నేడు నిటిబంధమే బాధ్యత మహిళ భయము వీడు. శ్రీరంగ శేషాయి మాచిరాజు గారు, హైదరాబాద్. శ్రావణపు పున్నమి దినము సంబరముగా,

భయము వీడు. శ్రీ చూకుల అచ్చదేవరాయలు గారు, న్యూజెర్సీ, అమెరికా. ఇంటికి వెలుగు పండువ కంటి కగుచు, భగిని రాఖీ గట్ట అది ఏ భాగ్యమనుచు, సోదరులు తూగు రక్షకు సూడ జన్మబంధమే బాధ్యత, మహిళ భయము వీడు. ఇట్లే పోరణ్లు పంపినవారు శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు తణుకు, ఎల్లనరాజు దుర్గాప్రసాదరావు గారు నెల్లూరు, డాక్టర్ భాగవతుల లక్ష్మణాచార్యులు గారు గౌడవల్లి, పి లక్ష్మీ సుశీల్ గారు హైదరాబాద్, నిర్మాణం రవిచంద్రబాబు గారు చిలకలూరుపేట, కె ఈశ్వరప్ప గారు ఆలూరు, కొత్త కాపు గోవిందరెడ్డి గారు హోసూరు, భాగవతుల సాయికృష్ణ గారు యలమంచిలి, కాగిత నరేంద్ర గారు విజయవాడ, కుమార్ సోమంచి, హృలేఖ గారు బెంగళూరు, అన్న

0: భట్ల రుద్రాణి గారు మచిలీపట్నం, కుమారి వేదత్రేయ గారు బెంగళూరు, శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు పెదపూడి, లాస్య సమీర్ కార్తిక్ శ్రీనిచ్చ గారు గుంటూరు, శ్రీనివాసుల శ్రీదేవి గారు గుజ్జనగుండ్ల, సంపత్ హేమంత్ ప్రతీక్ గారు విశాఖపట్నం, భట్టిప్రోల సత్యనారాయణ గారు నరసాపురం, జి నీరజ గౌసాబాద్ గారు సంగారెడ్డి జిల్లా, డాక్టర్ బి లక్ష్మణాచార్య గారు మేడ్చల్, శ్రీపాద లక్ష్మీనారాయణ శాస్త్రి గారు న్యూఢిల్లీ, డాక్టర్ ఎస్ రామకృష్ణ గారు తెనాలి, బిట్రా వెంకట సుబ్బారావు గారు తెనాలి, చింతలపాటి ఆయిచ్చ గారు ఏలూరు, ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు విజయవాడ, మంకు సుమతి నాగేంద్ర గారు కొప్పర్రు, భాగవతుల శ్రీశాఖ శ్రీవరేణ్య గారు యలమంచిలి, రాయపురాలు సూర్యనారాయణ శర్మ గారు భీమవరం, సింహాద్రి వాణి గారు విజయవాడ, సముద్రాల పాండురంగ విఠల్ గారు తెనాలి, నుదురుపాటి వెంకట సుబ్రహ్మణ్యం గారు గుడివాడ, టి లక్ష్మీకృష్ణ గారు హైదరాబాద్, రాయప్రోలు జగదీష్ చంద్ర శర్మ గారు తెనాలి, శ్రీ భానుగారు వైజాగ్, చివటం శ్రీనివాసరావు గారు భీమవరం. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొకసారి. సుతుడే జీవులను కాచే సుఖములనీయన్, సుతుడే జీవులను కాచే సుఖములనీయన్, సుతుడే జీవులను కాచే సుఖములనీయన్. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకొని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు సరస వినోదిని సమస్యాపూర్ణం 2వ భాగం విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి
2: ఆకాశవాణి. ఈ మాసపు పాట రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజే త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలసర శ్రీలత,

0: పెంచాలని, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో కూడా పచ్చతనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకాన్ని తరచూ పర్యవేక్షించి వాటి సంరక్షణకు కృషి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హట్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలోనే పూర్తవుతాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని బంగ్లాతోటలో 39 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పార్కును ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నగరంలో ఇప్పటికే 47 పార్కులను అభివృద్ది చేశామని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే ఆధునీకరించి సదుపాయాలు కల్పిస్తామన్నారు. 1000 రూపాయలలోపు ఇంటి పన్ను చెల్లించేవారికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ను ఉచితంగా ఇస్తామన్నారు. అందరూ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకుని దోమల రహిత నగరంగా మార్చేందుకు సహకరించాలన్నారు. నెల్లూరుకు సమీపంలోని దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని విమానాశ్రయ ప్రాజెక్టుల్లో కుప్పం తర్వాత దగదర్తి విమానాశ్రయానికి ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తుందన్నారు. దగదర్తి ఎయిర్పోర్టు పనులను వెంటనే వేగవంతం చేసేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అదనపు భూముల సేకరణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని కూలీల ఉపాధి కొరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీబీ జీరామ్జీ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వెంకటాచలం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వడ్డిపాలెం గ్రామంలో జరుగుతున్న బీబీ జీరామ్జీ పథకం పనులను ఆయన పరిశీలించారు. పథకం అమలు తీరుపై కూలీలతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మార్గదర్శకాల ప్రకారం కూలీలకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ ద్వారా లబ్ది పొందుతున్న రైతులందరూ తప్పనిసరిగా అగ్రి స్టాక్లో రిజిస్ట్రేషన్ చేసుకుని డిజిటల్ గుర్తింపు సంఖ్య పొందాలని రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి సూచించారు. పీఎం కిసాన్ లబ్దిదారులందరూ తప్పనిసరిగా డిజిటల్ గుర్తింపు సంఖ్యను పొందాలన్నారు. తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. మీరింతవరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన అమరనారాయణ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం వారి నాదస్వరం వింటారు. శ్రీ ఆవులపాటి శరత్బాబు నాదస్వర సహకారం, శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ముత్తుస్వామి దీక్షితార్ కృతి గణనాథాయ నమోస్తుతే గౌళరాగం ఆదితాళం.

కార్యక్రమంలో తర్వాత పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన కరుణించుట ఇది సమయము, సింధు మందారి రాగం, ఆదితాళం.

తరువాత త్యాగరాజస్వామి కీర్తన, మారవైరి రమణి, నాసికాభూషిణి రాగం, ఆది తిస్రగతి తాళం.

కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం వారి నాదస్వరం వింటున్నారు. శ్రీ ఆవులపాటి శరత్బాబు నాదస్వర సహకారం, శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు. కార్యక్రమంలో తరువాత త్యాగరాజస్వామి కీర్తన, ఉపచారముల భైరవరాగం, ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా అన్నమాచార్య కీర్తన, తిరుతిరు జవరాల గంభీర నాటరాగం, తిస్ర ఏకతాళం.

0: మీరింతవరకు కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం వారి నాదస్వరం విన్నారు. శ్రీ ఆవులపాటి శరత్బాబు నాదస్వర సహకారం, శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 నమస్తే అమరావతి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వినేద్దాం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
5: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECI

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: నమస్తే అమరావతి. ఈ కార్యక్రమం వింటున్నారు. మరి కార్యక్రమంలో చివరగా ఆరో ప్రాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా చిత్ర అనుపమ బృందం ఆలపించిన సిరివెన్నెల గీతం వింటున్నారు.

0: మీరు విన్న పాటతో ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ శిక్షణార్థుల రెండవ దశ ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశాభివృద్ధిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజాసేవ పట్ల సివిల్ సర్వీసెస్ అధికారులు అంకితభావంతో ఉండాలని సూచించారు. తమ పని నిర్ణయాలపై నిబద్ధతతో దృష్టి సారించాలని కోరారు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలందించాలని పేర్కొన్నారు. దేశమే ప్రథమం అన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
1: అంతరిక్ష అంకుర సంస్థల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, వ్యవస్థాపకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల జీవితాలను మెరుగుపరిచే విధంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా అనుకూల వ్యవస్థను దేశీయంగా సృష్టించాలని సూచించారు. అప్పుడే దేశ అంతరిక్ష రంగం ప్రపంచస్థాయి ప్రతిభకు, పెట్టుబడులకు ఆకర్షణ కేంద్రంగా మారగలదని అభిప్రాయపడ్డారు. అంతరిక్ష పరిశ్రమ, ఇతర సామాజిక అభివృద్ది రంగాల మధ్య మరింత సహకారం ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
2: ఒక జాతీయ రహదారి ప్రాజెక్టుతో పాటు 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో బుధవారం పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి

0: నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 4 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల మీదుగా సాగుతాయని తెలిపారు. వీటిలో ఖరగ్పూర్ భద్రక్ 4 లైను, భద్రక్ హరిదాస్పూర్ 4 లైను, గుమ్మిడిపూండి గూడూరు 3-4 లైన్లు, కటక్ పారదీప్ 3-4 లైన్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులను 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: పాంచ్ బహుత్ బడే ఫైసలే లియే హై, పహలే చార్ ప్రోజెక్ట్స్ హై జో కి రైల్వే కే హై ఔర్ పాంచ్వా ప్రోజెక్ట్ హైవే కా హై. పహలే చార్ ప్రోజెక్ట్ మే జో హావడా సే చెన్నై కి రూట్ హై, మెయిన్ లైన్ హై, ఇస్ మెయిన్ లైన్ కే క్వాడ్రూప్లింగ్ కే డిసిజన్స్ హై ఔర్ ఏక్ హై కటక్ సే పారదీప్ రైల్వే లైన్ కా క్వాడ్రూప్లింగ్ కా థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ ఔర్ పాంచ్వా ప్రోజెక్ట్ హై ముజఫర్పూర్ సే సీతామఢీ హోతే హువే సోన్బర్సా ఏక్ తక్ యే 4 లేన్ హైవే బనానే కా టోటల్ 13,041 కరోడ్ రూపీస్ కే ప్రోజెక్ట్స్ క్యాబినెట్ నే అప్రూవ్ కియే.
2: తమిళనాడులోని మహాబలిపురంలో గురువారం జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, సి జోసెఫ్ విజయ్, డీకే శివకుమార్, విడి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డీకే జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశాభివృద్దిలో దక్షిణ భారతదేశం అత్యంత కీలకమైన ప్రాంతమని పేర్కొన్నారు. అధిక అక్షరాస్యత రేటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, లోతైన సముద్ర వనరుల వినియోగంతో దేశాభివృద్దిలో దక్షిణ భారతదేశాన్ని అతిపెద్ద భాగస్వామిగా నిలిపాయని అన్నారు. పరస్పర చర్చలు, సానుకూల దృక్పథంతో దక్షిణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న నీటి వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని అమిత్ షా సూచించారు.
0: ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. కమిటీ తన సిఫార్సులను సమర్పించిన తర్వాత భారతదేశ ఆర్థిక వృద్దిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగం పరస్పరం సహకరించుకుంటాయని పేర్కొన్నారు. భారతీయ బ్యాంకులు ప్రస్తుతం బలమైన స్థితిలో ఉన్నాయని, మొండి బకాయిలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు.
2: ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రదర్శిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఐఎస్ఐ మద్దతు గల షెహజాబ్ పట్టి నెట్వర్క్ను నిర్మూలించడం దీనికి ఉదాహరణ అని సామాజిక మాధ్యమం వేదికగా సోమవారం తెలిపారు. 200 మందికి పైగా ఐఎస్ఐ కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా విధ్వంసక దాడులకు పాల్పడాలన్న వారి ప్రణాళికలను కూడా కేంద్ర ప్రభుత్వం భగ్నం చేసిందని చెప్పారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో సమన్వయంతో కూడిన ఆపరేషన్లను ప్రారంభించడం ద్వారా భద్రతా దళాలు ఈ నెట్వర్క్ను ఛేదించాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ సంస్థ నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులున్న గ్రెనేడ్లు, పిస్టళ్లు, సజీవ తూటాలు, గూఢచర్యానికి ఉపయోగించే సీసీటీవీ కెమెరాలతో సహా గణనీయమైన పరిమాణంలో వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా వెల్లడించారు.
0: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం పర్యటించారు. ఇందులో భాగంగా జిల్లాలోని కలికిరిలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్కు చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజం స్కూల్ CIAT-3 శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ సబార్డినేట్ అధికారుల భవనాలను ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సీఆర్పీఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
3: హమారీ సురక్షా వ్యవస్థ కే ఇతిహాస్ మే ఏక్ మీల్ కా పత్తర్ హై. హమ్ సబ్ మిల్కర్ అప్నే దేశ్ కే సబ్సే బడే ఔర్ గౌరవశాలి అంతరిక్ష సురక్షా బల్ CRPF కే బునియాదీ ఢాంచే కో సశక్త్ ఔర్ ఆధునిక్ బనానే కి దిశా మే కై మహత్వపూర్ణ కదమ్ ఉటా రహే హై. కేవల్ ఈంట్ గారే ఔర్ కాంక్రీట్ సే బనే ఇమారతే నహీ హై బల్కి యహాన్ హమారే జవానం కే కల్యాణ్, ఉన్కి కార్యక్షమతా కో బడానే ఔర్ ఉన్కే జీవన్ స్తర్ కో శ్రేష్ఠ బనానే కే లియే హమారీ సర్కార్ కి సుదృఢ ప్రతిబద్ధతా కా జీవంత్ ప్రతీక్ హై.
2: సురక్షితమైన మౌలిక వసతులు, ప్రత్యేక పరీక్షా కేంద్రాలు, సైబర్ భద్రతా వ్యవస్థలతో జాతీయ పరీక్షా సంస్థ NTAను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీకేజీలను

నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొంది. నీటి యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన పిటిషన్లపై బుధవారం చేపట్టిన విచారణ సందర్భంగా రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను నందన్ నీలేకణి కమిటీ సూచనలకు అనుగుణంగా అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని

0: ప్రారంభమయ్యాయి. బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం శనివారం జరగగా, బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం ఆదివారం జరుగుతోంది. ఈ సమావేశాలకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించగా, ఆ శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే సమావేశాలలో పాల్గొంటున్నారు. శనివారం జరిగిన ప్రారంభ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. యువత అభివృద్ధి, సాధికారతకు సంబంధించిన సహకారాన్ని బలోపేతం చేయడంపై బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం దృష్టి సారిస్తుందని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో విద్య, నైపుణ్యాలు, సంక్షేమం, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశానికి 11 బ్రిక్స్ సభ్యదేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి.
1: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభం కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయంలో దిగడంతో రాష్టంలో విమాన అనుసంధానానికి నూతన శకం ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రారంభం సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
2: కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా సడన్ గా ఆపరేషన్ సాగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలనేది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకుని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి నా వంతుగా ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
0: కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను మంగళవారం ప్రకటించింది. భారత మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్లో అగ్రశ్రేణి జోడీగా నిలిచిన ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపిచంద్తో పాటు వివిధ క్రీడా విభాగాలకు చెందిన మరో 15 మంది క్రీడాకారులకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు అర్జున అవార్డు ప్రకటించింది. అదేవిధంగా భారత ఫుట్బాల్లో సీనియర్ క్రీడాకారుడైన ఇసయ్య అరుమై నాయగంకు అర్జున అవార్డు, జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయనున్నారు. అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్ చోటేలాల్ యాదవ్, షూటింగ్ కోచ్ నేహా నందకుమార్ చవాన్లకు ద్రోణాచార్య అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఇక పుణేలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడుకు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం లభించనుంది. క్రీడారంగంలో ప్రతిభను గుర్తించి అత్యుత్తమ క్రీడాకారులు, కోచ్లను సత్కరించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలను ప్రదానం చేస్తుంది.
1: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సోమవారం నుంచి పర్యటించారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన బీజేపీ రాష్ట కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. రాష్టంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై సమావేశంలో చర్చించారు. మండల, జిల్లా, బూత్ స్థాయిలో క్రమబద్దంగా సమావేశాలు నిర్వహించడం, కార్యకర్తలతో నిరంతర అనుసంధానం కొనసాగించడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
0: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం ఢిల్లీలోని భారత మంటపంలో మంగళవారం జరిగింది. బ్రిక్స్ సభ్యదేశాలకు చెందిన పర్యావరణ మంత్రులు, ఉన్నతాధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భూపేంద్ర యాదవ్, సుస్థిరమైన భూముల నిర్మాణానికి విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 2005 నుంచి 2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల తీవ్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: As nation pursue their development aspirations, they are navigating an increasingly complex environmental reality. The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
1: కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన అభివృద్ది సంస్థ ఎన్ఆర్ఈడీసీఏపీ

0: మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత పెంచేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
1: ఇన్ఫ్లుయెంజా వ్యాధి విస్తరణ, ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో శుక్రవారం శాఖాపరమైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర హెచ్చరిక సంకేతాలు ఉన్న వ్యక్తులు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచించారు. H1N1తో సహా కాలానుగుణ ఇన్ఫ్లుయెంజా నియంత్రణ కోసం దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆసుపత్రులు, ప్రయోగశాలలు ఇతర భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తున్నామని తెలిపారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 రాబోయే అతిథి కార్యక్రమానికి స్వాగతం. మరి చిత్రగీతాలు వినేస్తారు. ముందుగా వినబోతున్న పాట చెల్ మోహన్ రంగ. ఈ చిత్రం కోసం రాహుల్ నంబియార్ ఆలపించిన పాట. సంగీతం తమన్ ఎస్ఎస్.

కార్యక్రమంలో తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడ ఈ చిత్రం నుండి రమ్య బెహ్రా ఆలపించిన రామజోగేశాస్త్రి గీతాన్ని వినబోతున్నారు. సంగీతాన్ని అందించిన వారు శేఖర్ చంద్ర.

ఈనాటి రాబోయే తిది కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట గీత గోవిందం. ఈ చిత్రం కోసం గోపీ సుందర్ ఆలపించిన సాగర్ గీతం, సంగీతం గోపీ సుందర్.

తర్వాత వినబోతున్న పాట ప్రేమదేశం. ఈ చిత్రం కోసం కృష్ణకుమార్ స్టార్మ్స్ శ్రీనివాస్ ఇంకా అనుపమ ఆలపించిన భువనచంద్ర గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరు వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. మరి మనం ఉన్నాం రాబోయే అతిథి కార్యక్రమంలో. తరువాత వినబోతున్న పాట భరత్ అనే నేను, ఈ చిత్రం నుండి డేవిడ్ సైమన్ ఆలపించిన రామజోగేశ్వర గీతాన్ని వినబోతున్నారు. సంగీతాన్ని అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: తర్వాత నీవెవరో ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన శ్రీజో గీతాన్ని వినబోతున్నారు. సంగీతం ప్రాసాన్. కీప్ లిజనింగ్ టు FM Rainbow 102.2.

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866248882 ఈ నంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

ఉభయ కుశలోపరి శ్రోతలకు నమస్కారం. గత వారం మేము ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన అయితే పంపించడం చాలామంది చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నది. అభిప్రాయాలు పంపించడం అయితే పంపించండి 0866284888 నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి. ముందుగా మనకి పంపించారు చూద్దాం. వీరు ఆకాశవాణి విజయవాడ కేంద్రం సంచాలకులకు సిబ్బందికి అతి త్వరలో వస్తున్న రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 17వ తేదీ సోమవారం సూక్తి సిద్ధలో శ్రీ అయాచితుల రంగారావు గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్తే అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో శివస్థుతి నాట్యాకలం వినితరించాం. ఉదయరేఖలు కార్యక్రమంలో వినియోగదారులకు చక్కటి సూచనలు సలహాలు అందించిన నిర్వాహకులకు మా ధన్యవాదాలు అంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ రామ్మోహన్ రావు గారి వయలిన్ వాద్యం మా వీధుల విందు చేసింది. కార్యక్రమంలో నారాయణతే నమో నమో అనే కీర్తనలు మాకు నచ్చాయి, వారికి అభినందనలు అంటున్నారు. అలాగే కార్మికుల కార్యక్రమంలో దృష్టి లోపాలు కారణాలు చికిత్స గురించి డాక్టర్ పి అవినాష్ గారితో బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది. ముఖ్యంగా కంటిలో వచ్చే వివిధ సమస్యలు, కంటి శుక్లాలు, రెటీనా, కార్నియా, నల్లగుడ్డు వీటికి వచ్చే వివిధ సమస్యలకు నివారణ అందిస్తూ షుగర్ బీపీ అందులో అదుపులో ఉంచుకోవాలని, ఏదైనా కంటికి సమస్య రాగానే డాక్టర్ గారిని సంప్రదిస్తే నివారణ జరుగుతుందని, ఇటువంటి ఎన్నో విలువైన విషయాలు తెలియజేసిన డాక్టర్ గారికి పరిచయకర్తకి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే గయోపాఖ్యాన నాటకం నుండి అర్జున పాత్ర పద్యాలు మా వీణలు విందు చేశాయి. గానం చేసిన శ్రీ శివారెడ్డి గారికి, హార్మోనియం సహకారం అందించిన శ్రీకృష్ణ గారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ రాయబార నాటకం నుండి దుర్యోధనుడి పాత్ర పద్యాలు మాకు నచ్చాయి అంటున్నారు. రాత్రి ప్రసారమైన 8 గంటలకు ప్రసారమైన కథ మారింది నాటిక విన్నాం, మంచి సందేశం అందజేసింది, పాల్గొన్న కళాకారులకు అభినందనలు అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా తెలియజేస్తున్నారు. ఇంకా వీరే రాస్తున్నారు. 18వ తేదీ మంగళవారం సూక్తి సుధలో శ్రీ అడవి వెంకట గంగాధర శర్మ గారు అందించిన సూక్తులు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి, వారికి నమస్కారాలు అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వరలక్ష్మీదేవి కీర్తనలు వినితరించాం. ఉదయరేఖలు కార్యక్రమంలో ఆలోచనలో తల్లిదండ్రులను ఏ విధంగా బిడ్డలు చూసుకోవాలో శ్రీ శ్రావణ్ కుమార్ కథ ద్వారా మా ముందుంచిన శ్రీ పొన్నూరి వెంకట శ్రీనివాసులు గారికి మా నమస్తే అంటున్నారు. అలాగే ఆరోగ్య సలహాలు శీర్షికన మూత్ర విసర్జనలో వివిధ సమస్యలు కారణాలు చికిత్స గురించి డాక్టర్ శ్రీ కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం బాగుంది అంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అరుంధతి సర్కార్ గారి గానం మా వీధుల విందు

నచ్చింది, ముత్తుస్వామి కీర్తన మాకు నచ్చింది అంటున్నారు. అలాగే 19వ తేదీ బుధవారం ప్రసారమైన సూక్తి సుధలో వివాహ వ్యవస్థ గురించి, పెళ్లిలో వివిధ సాంప్రదాయాలు గురించి చక్కటి సమాచారం అందించిన శ్రీ జీవి శ్రీనివాసులు గారికి నమస్తే అన్నారు. భక్తిరంజని కార్యక్రమంలో అన్నవరం సత్యదేవుని సుప్రభాతం, అలాగే సత్యదేవుని గీతాలు విని భక్తి పారవస్యం చెందామంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమం బాగుంది అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్న మన కార్యక్రమాల గురించి సుదీర్ఘమైన లేఖ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే కంటిన్యూ అవుతుండండి మా కార్యక్రమాలు వింటూ, ఉభయ కుశలోపరికి మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. తర్వాత మనకి పంపించారు, అయితే వీరు సైనిక్పురి కాల నుంచి రాశారు కానీ వారు పాట అయితే కోరుకుంటున్నారు. ఇది మనకి ఉభయ కుశలపరి కార్యక్రమం అండి. మీరు మా కార్యక్రమాల మీద అభిప్రాయాలు తెలియచేయండి. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు యువలయ కార్యక్రమం హైలైట్గా ఉంటుంది. ఉత్తరాల ద్వారా కార్యక్రమాలపై అభిప్రాయాలు రాస్తుంటే మీరు చదవటం లేదు, ఎందుచేత వివరిస్తారా అంటున్నారు. మీరు ప్రసారం చేస్తున్న లలిత గేయాలు, జానపద గేయాలు చాలా చాలా బాగున్నాయి అంటున్నారు. రాచర్ల సుబ్రహ్మణ్యం, సిరిపల్లె, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రాసి పంపించారు. అయితే తప్పకుండా రాయండి ఉత్తరాల ద్వారా, కల్పలతలో పాటలు కోరుకోండి. అలాగే ఉత్తరాల ద్వారా మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. తప్పకుండా చదవటం జరుగుతుంది. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరెవరంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. గత సండే ఉభయ కుశలోపరిలో మా లెటర్ను చదవలేదండి, కారణం తెలియలేదు అంటున్నారు. అలాగే గత వీక్లో తరిగొప్పల మల్లన్న కవిని గురించి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారి ప్రసంగం బాగుంది అంటున్నారు. సూక్తి సుధలో డాక్టర్ జంధ్యాల జయకృష్ణ బాపూజీ గారు తెలిపిన కార్యక్రమం బాగుంది అంటున్నారు. సూక్తి సుధలో డాక్టర్ కోగంటి వెంకట లక్ష్మీ నరసింహ అప్పలాచార్య గారు అత్యాస పనికిరాదని తెలిపిన తీరు వెరీ బెస్ట్ అని రాసి పంపించారు. శ్రీ పెద్ది సాంబశివరావు గారి పునఃప్రసార ప్రసంగాలు, పుస్తకాలు, మానవ నేస్తాలు వండర్ఫుల్. ప్రతిరోజు ప్రసారమయ్యే యువల ఎంతో ఉపయోగకరం. నిన్న ఉదయం పునఃప్రసారం చేసిన డాక్టర్ చివుకుల సుందర రామశర్మ గారి భాస్కర శతక పద్య విశ్లేషణం బాగుంది అంటున్నారు. ఇక డాక్టర్ పైడిపాటి ఉమానంద శర్మ గారి నిర్వహణలో ప్రసారమవుతున్న సరస వినోదని సమస్యపూర్ణం చాలా చాలా బాగుంటుంది అంటూ డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే మీరు సకాలంలో పంపించి ఉండకపోవచ్చు, మీరు గత వారం ఉభయ కుశలోపరికి తప్పకుండా రాసి పంపించండి. అందరి అభిప్రాయాలు మేము చదవటానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు ముసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా రాసి పంపిస్తున్నారు. 4:30కి హిందీ పాట విన్నాము 22వ తేదీన. అలాగే రాబోయే అతిథి కార్యక్రమానికి ప్రతిరోజు వాట్సాప్ చేసినా మా పేర్లు రావడం లేదు అంటున్నారు. పాట కోరాలంటే ఏ సమయంలో వాట్సాప్ చేయాలి, ఏ టైంలో పంపినవి మీరు చదువుతారు, కరెక్ట్ సమయం చెప్పండి ప్లీజ్ అంటున్నారు. రాబోయే అతిథి కార్యక్రమం చివరిలో అందరి శ్రోతలు పేర్లు చదివి ఏదో ఒక పాట వినిపించండి, కనీసం మేము కోరిన పాట రాకపోయినా పర్వాలేదు, మా పేర్లు వస్తే చాలు అంటున్నారు వీరు. అయితే మీరు కోరుకోండి, ఒకవేళ మీ పాటలు లేకపోతే ఇంకొకరి పాటలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది, పాటలైతే మాత్రం మీరు కోరుకోండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు సూక్తి సుధ సంస్కృత పాఠాలు వింటుంటే చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి అంటున్నారు. సరస వినోదిని సమస్యపూర్ణం యువలయ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి, ధన్యవాదాలంటూ సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్, శ్రీవాణి, ఢిల్లీ నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే కార్యక్రమ సమర్పకులకు, సహస్రోతలకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. జరుపతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు తరాలపల్లి గ్రామం హనుమకొండ జిల్లా నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనం చూద్దాం ఎవరు రాసి పంపించారు అంటే, నమస్తే అంటున్నారు. నమస్తే అండి. కల్పలతలో మా లెటర్లు చదవడం లేదు, నేను 3 నెలల పైన అయితే లెటర్ రాసి ఇంతవరకు ఒకటి కూడా చదవలేదంటున్నారు. చదివిన వాళ్ళవి చదువుతున్నారు, వాట్సాప్ కూడా వాళ్లే వస్తున్నారు, లెటర్లు కూడా వాళ్ళవే వస్తున్నాయి, దయచేసి మా లెటర్లు చదవండి అంటూ పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి

దగ్గర నుండి వారు రాసిపంపించారు. తప్పకుండా అండి, మీరు రాయండి. ఒకవేళ మీరు కోరిన పాట అందుబాటులో లేకపోతే ఇంకొకరి పాటలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. మీరు అయినా తప్పకుండా రాయండి, కల్పలతకి వాట్సాప్ చేయండి రాబోయే తేదీ కోసం. మీరు కోరుకున్న పాటలు తప్పకుండా వేయటానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఆ తర్వాత చూద్దాం. మనకి పంపించారు ఉభయ కుశలోపరి ఆకాశవాణి విజయవాడ కేంద్ర డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ రాసి పంపించారు. శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. గత ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలా బాగుంది. ప్రతిరోజు ఉదయం సూక్తి సుధ, దేశభక్తి గీతాలు, భక్తిరంజన భక్తి గీతాలు, ఉదయ రేఖల కార్యక్రమాలు బాగుంటున్నాయి. ప్రాంతీయ వార్తా విభాగం వారి కార్యక్రమాలు కూడా బాగుంటున్నాయి అంటున్నారు. అలాగే జీవనలహరి కార్యక్రమం, వనితావాణి, టీన్ టైంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం మాకు నచ్చుతున్నాయి అంటున్నారు. సంస్కృత పాఠం, హిందీ పాఠం, జానపద గీతాలు, రంగస్థలి కార్యక్రమాలు, వ్యవసాయ ప్రసారాలు బాగుంటున్నాయి అంటూ రాసి పంపించారు. ఈరోజు కల్పలత ఉత్తరాలు పాటలు బాగున్నాయి. రావోయే అతిథి వాట్సాప్ పాటలు నచ్చుతున్నాయి. కాకపోతే వినిపించిన వారే వినిపిస్తున్నారు, దయచేసి గమనించగలరు అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు. ఇక తర్వాత చూద్దాం. మనకి రాసి పంపించారు మీరెవరంటే, నమస్తే అంటున్నారు. నమస్తే అండి, నేను మురళి భట్టిప్రోలు. విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలన్నీ చాలా బాగుంటున్నాయి. ప్రతిరోజు సూక్తి సుధ, భక్తిరంజనుల పాటలు మాకు నచ్చుతున్నాయి అంటున్నారు. అలాగే రావోయే తేదీ కార్యక్రమం బాగుంటుంది, నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలంటూ మధ్యలో మరో కార్యక్రమం పెట్టకండి అంటున్నారు. ఇంకా తర్వాత ఈరోజు ఉదయం సరస వినోదిని సమస్యాపూర్ణం కార్యక్రమం బాగుంది, చదివిన తీరు బాగుంది అంటున్నారు. 11 గంటలకు శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు బాగున్నాయి అంటున్నారు. అలాగే ఆదివారంలో భజన గీతాలు చాలా బాగుంటున్నాయి. భజన చేసేవారి ఊరి పేరు చెప్పటం లేదు, వారి ఊరు పేరు కూడా చెప్పండి అంటున్నారు. అలాగే వసంత మాసం కోయిలలకు ఇష్టం, పువ్వులోని మకరందం తుమ్మెదలకు ఇష్టం, తేనెలాంటి చిన్నపిల్లల పలుకులు తల్లికి ఇష్టం, పున్నమి చంద్రుని కాంతులు కలువలకి ఇష్టం, ఉభయ కుశలోపరి కార్యక్రమం అంటే మాకు ఎంతో ఇష్టం అని రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు మీరు వసంతం, పువ్వులు, కోయిలలు, తుమ్మెదలు తీసుకొచ్చారు, చాలా చాలా బాగుంది, చాలా బాగా రాసి పంపించారు. ఇక తర్వాత ఆకాశవాణి కార్యక్రమాలు అన్నీ నచ్చుతున్నాయంటూ రాసి పంపించారు వీరు. అలాగే సాయంత్రం 5:30 వినిపించే యువవాణి కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వినిపించండి అంటూ కోరుతున్నారు. ఇక తర్వాత చూద్దాం. మనకి పంపించారు ఉభయ కుశలోపరి చాలా బాగుంది, మీరు ప్రసారం చేసిన కార్యక్రమాలు బాగుంటున్నాయి, ధన్యవాదాలు, రానున్న రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. ఉభయ కుశలోపరి కార్యక్రమానికి రేడియో స్టేషన్ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి అంటున్నారు. కల్పలత కార్యక్రమం, అలాగే నాటకాలు, పద్యాలు అన్నీ చాలా బాగుంటున్నాయి. వీరు ఏమంటున్నారంటే, నా విన్నపం ఏమిటంటే అంటూ రాస్తున్నారు. ఉదయం పూట ఇలాగే వందే మాత్రం వేస్తున్నారు, అలాగే రాత్రిపూట కూడా జనగణమన కూడా వేస్తారేమోనని ఆశ. అలాగే మామూలుగా రేడియోలో మేము కోరుకునే పాటలు టైం పెంచుతారేమోనని అభిప్రాయం. రాబోయే అతిథి కార్యక్రమానికి రేడియోలో పూర్వం అడిగితే మా సెల్ ఫోన్లో బ్లూటూత్ తేదీ మీరు పంపిస్తూ ఉంటారని కోరిక అంటున్నారు. అయితే ఇక్కడ ఏదో మాటలు కన్స్ట్రక్షన్ కుదరలేదేమో అని నాకు అనిపిస్తోంది. అయితే వీరి పేరు ఊరు అయితే మాత్రం ఏమీ లేదు. ఒకవేళ రాయండి మా కార్యక్రమాల మీద అభిప్రాయాలు తెలిస్తే మీరు వింటుంటే. ఇక తర్వాత చూద్దాం. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస వినోదిని సమస్య పూర్ణం చాలా బాగుంది, ఇందులో కవులు పంపిన పూర్ణాలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చాలా చక్కగా చదివి వినిపించారు. పూర్ణాలు పంపిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి ధన్యవాదాలు అంటూ రాసి పంపించారు. మళ్ళీ మనకి రాజన సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. ఉదయ రేఖలు కార్యక్రమంలో వినిపిస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి, టీన్ టైంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం నచ్చుతోంది అంటూ కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత,
రవిత్రేణి, జస్విత, సులోచన, రాస్మ విచారి ఈ తర్వాత చూద్దాం. ఉభయ కుశల వారికి స్వాగతం అంటున్నారు. మీ కార్యక్రమాలన్నీ వింటాము, బాగుంటున్నాయి. కల్పలతలు మా పాట వేసినందుకు ధన్యవాదాలు అంటూ రాబోయే తేదీ టైం కొంచెం పెంచండి అంటూ రాసి పంపించారు. చిత్తూరు నుండి నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి.

పూజ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. ఇక తర్వాత వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి రాసి పంపించారు డి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భాను ప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మైత్రిబాయి. వీరేమంటున్నారంటే 22వ తేదీ 3 గంటలకు టీన్ టైంలో హిందీ పాటలు విన్నాము, మాకు నచ్చాయి అంటూ రాసి పంపించారు. తర్వాత ఇంకెవరు రాశారంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నిర్వాహకులకు శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. ఈరోజు రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు, కలపలత్త కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు ప్రసారం చేసి మాకు శ్రవణానందం కలిగించాయి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు యువవాణి కార్యక్రమంలో, 5:30 గంటలకండి యువవాణి కార్యక్రమంలో శ్రోతలు పోలింగ్ కార్యక్రమం ద్వారా శ్రోతలు కొన్న పాటలు ఫోన్ ఇన్ ప్రోగ్రామా మీరు అనేది, అక్కడైతే కొంచెం స్పెల్లింగ్ తప్పుబడింది, ఓకేనండి. శ్రోతలు కొన్న పాటలు ప్రసారం చేసి వినిపించండి, ధన్యవాదాలంటూ పాలకొల్లు నుంచి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాసి పంపించారు. వీరేమంటున్నారంటే 28వ తేదీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం మనకి రాశారు. కోనసీమ జిల్లా అమలాపురం నుండి పేరు రామచంద్రరావు లలిత కుమారి రాశారు. ఉభయ కుశలోపరికి స్వాగతం, నమస్కారం అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ శుభాకాంక్షలు అంటున్నారు. మన కేంద్రం నుండి ప్రసారమైన కార్యక్రమాలు బాగుంటున్నాయి. మంగళవారం ప్రసారమైన ఆలోచనలోచనం బాగుంది. బుధవారం నాటి ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వయలిన్ వాదన అమోఘంగా ఉంది. రంజనీ రాగంలో కీర్తన మృదు మధురంగా ఉంది. అలాగే గురువారం నాడు డీకే జయరామన్ గారి కంఠంలోని కీర్తనలు అన్నీ బాగున్నాయి అంటూ రాసి పంపించారు. అలాగే సహకళాకారుల పేర్లు చెబితే బాగుండేది అంటున్నారు. దేశభక్తి గీతాలు మధురంగా ఉంటున్నాయి, భక్తి రంజని వీళ్ళ విందుగా ఉంటుందని రాసి పంపించారు. శనివారం నాడు విష్ణు భట్ల సరస్వతి గారి గానం బాగుంది అంటున్నారు. కల్పలతలో మంచి పాటలు వేశారు అంటూ రాసి పంపించారు. అందరికీ వీరు ఏమంటున్నారంటే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రావయ్య అతిథి కార్యక్రమం కూడా బాగుంది అంటూ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు అన్ని కార్యక్రమాలు సూపర్ డూపర్గా ఉంటున్నాయి, కానీ మాకు మాత్రం ఏకచిత్ర గానంలో ఒకరోజు మెలోడీ సాంగ్స్, ఒకరోజు ఓల్డ్ సాంగ్స్ దయచేసి వినిపించండి. కర్నూలు జిల్లా కోసిగి మండలం జుమ్మాల దిన్నె విలేజ్ నుండి జలీల్ కోరుతున్నారు. ప్రయత్నం చేద్దాం. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు. మీరు ప్రసారం చేస్తున్న వినియోగదర్శిని కార్యక్రమం బాగుంది. టీన్ టైంలో హిందీ పాటలు, యువల క్విజ్ కార్యక్రమం నచ్చుతోంది అంటూ కొత్తగూడ నుంచి రాజేశం, సరోజిని, మాయా రాసి పంపించారు. ఇక తర్వాత వారం రోజుల నుండి వివిధ భారతి రావడం లేదు, వేరే ఎఫ్ఎంలో నుండి వింటున్నాం, అలా ఎందుకు జరుగుతోంది, కారణం తప్పక తెలియజేయగలరని మనవి అంటూ రాసి పంపించారు. అడుగుతున్నారు జరుపుతులు పూచయ్య తరాలపల్లి గ్రామం నుండి, మీ సూచన గమనించామండి. ఇక తర్వాత మాకు నచ్చిన కార్యక్రమం యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటోంది అంటూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాశారు. ఇక తర్వాత చూద్దాం. ఈరోజు ఉభయ కుశలోపరి కార్యక్రమాన్ని నిర్వహించిన మీకు నమస్తే అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే 20వ తేదీ గురువారం సూక్తి సుధలో మాతృదేవోభవాని సూక్తిని ఆవు దూడ కథ బాగుంది, నిర్వహించిన వారికి ధన్యవాదాలు అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణబాయి మళ్ళీ మనకి రాసి పంపించారు. ఇక తర్వాత వీరెవరంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి చదువుతున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే నా అభిప్రాయం ఏంటంటే ఉదయం జనగణమన వందే మాత్రం వేస్తున్నారు, అలాగే రాత్రి కట్టేసే ముందు రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాలు చెప్పిన తర్వాత జనగణమన వేస్తారేమోనని కోరిక. అలాగే బ్లూటూత్ ద్వారా రావోయే అతిథికి పాటలు కోరుతుంటే వాట్సాప్ సందేశాల ద్వారా మాకు ఇదివరకు వచ్చేది, ఇప్పుడు రావటం లేదు, మా పాటల్లో వేయటం లేదు, కాబట్టి పాటలు ప్రతి వారివి కూడా వేస్తారేమో, పేర్లు చదువుతారని ఆశ అంటూ ఇరగవరం నుండి బాదంపూడి నరసింహమూర్తి, సీతామహాలక్ష్మి, ప్రవీణ్ శర్మ, మనోహర్, కళ్యాణి, సత్యవతి కుటుంబ సభ్యులు రాసి పంపిస్తున్నారు. ప్రయత్నం చేద్దామండి. ఇక తర్వాత చూద్దాం. హాయ్ అంటున్నారు. మీకు కూడా హాయ్ అండి. శుభ మధ్యాహ్నం చెప్తున్నారు. టీన్ టైంలో హిందీ పాటలు చాలా బాగుంటున్నాయి, ధన్యవాదాలు రాసి పంపించారు. పివై విజయశేఖర్ నంద్యాల నుండి రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత మురళి భట్టిప్రోల్ నుంచి మళ్ళీ రాసి పంపించారు. సీనియర్ శ్రోతలను పరిచయం చేయండి అంటూ రాశారు. ప్రయత్నం చేద్దాం. అలాగే ఉట్కూరు నుంచి
డి అరుణ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు హిందీ పాటలు బాగుంటున్నాయంటూ రాశారు.

ఇదండి ఈనాటి ఉభయ కుశలాపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. వచ్చే వారం ఉభయ కుశలాపరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ సీఈఓలతో సమావేశమైన సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభను ఆకర్షించగలిగే బలమైన అంతరిక్ష రంగ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి స్థిరంగా ఉండాలని సీఈఓలను కోరారు. అంతరిక్ష రంగంలో తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇష్టపడే గమ్యస్థానంగా భారత్లో అనుకూలమైన వాతావరణం సృష్టించాలని ఆయన కోరారు.
1: భారత్ కా యువా ఆజ్ ఉన్ క్షేత్రో మే కామ్ కర్ రహా హై జిన్కి కుచ్ సాల్ పెహలే కల్పనా భీ సంభవ్ నహీ. భారత్ కా ప్రైవేట్ స్పేస్ టాలెంట్ పూరీ దునియా మే అప్నీ అలగ్ పెహచాన్ బనా రహా హై. ఆజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కే లియే భారత్ కా స్పేస్ సెక్టర్ ఏక్ అట్రాక్టివ్ డెస్టినేషన్ బన్ రహా హై.
0: ఖర్చుల పరంగా భారత్ అత్యంత పోటీతత్వాన్ని ప్రతిభను కలిగి ఉందని మోదీ అన్నారు. తద్వారా ప్రపంచ అంతరిక్ష రంగంలో ప్రముఖ దేశంగా భారత్ వేగంగా స్థిరపడేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిట్ ఇండియా మూమెంట్లో సైక్లింగ్ అంతర్భాగమన్నారు. ప్రజలు సైక్లింగ్ను అలవర్చుకోవడానికి ఫిట్నెస్ సంస్కృతిని ప్రోత్సహించడానికి సండే ఆన్ సైకిల్ దోహదపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1800 నగరాల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారని దాదాపు 5 మిలియన్ల యువత ఇందులో పాల్గొన్నారని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచడంలో కాలుష్యాన్ని తగ్గించడంలో సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామమని ఆయన అభివర్ణించారు. ప్రతి ఆదివారం సైక్లింగ్ చేసి ఫిట్నెస్ ను ఒక సాధారణ అలవాటుగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. భారతదేశాన్ని కేవలం ప్రపంచ ఫార్మసీ అనే గుర్తింపుకే పరిమితం చేయకుండా పరిశోధన ఆవిష్కరణలు అత్యాధునిక సాంకేతికతల ద్వారా ప్రపంచ ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సును ముందుకు తీసుకెళ్లడం అనే అంశంపై జరిగిన 3వ ఎడిషన్ ఐఐఎంఏ హెల్త్ కేర్ సదస్సు 2026ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు గురించి చెబుతూ

0: ఏఐ అనేది మందుల అన్వేషణను వేగవంతం చేస్తుందని, మెరుగైన స్క్రీనింగ్, క్లినికల్ నిర్ణయాలు, వ్యాధిపై నిఘా ద్వారా ఆరోగ్య సంరక్షణను బలపరుస్తుందని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 23న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుతమైన విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియోను షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందని అన్నారు. నేడు జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను సృష్టిస్తున్నారని మోదీ అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారత్ చంద్రయాన్ 3 చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకుంటోందని అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల విజయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: అహింసా కా అర్థ కేవల్ ఇతనా హి నహీ హై కి కిసీ కో కి హత్యా మత్ కరో, కిసీ కో మారా నహీ ఆనా చాహియే. అహింసా కా అర్థ హై మన్, వచన్ ఔర్ కర్మ సే కిసీ భీ రూప్ సే కిసీ కో పీడా న పహుంచాయే. అహింసా కే మూల్య కో హమారీ కమజోరీ కిసీ భీ సూరత్ మే నహీ సమ్జీ జానీ చాహియే. హమారే అహింసా కో గలత్ మత్ సమ్జో, అహింసా ఔర్ శాంతి హమారీ సంస్కృతి హై.
0: జైన మతం దేశ నాగరికత, సంస్కృతికి గర్వ కారణమని, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను సంరక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ను ఎంచుకుంది. భారత్ తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలుచుకుని ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ 2వ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, శ్రీలంక సిరీస్ను సమన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, మాహే, ఈశాన్య భారత ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరై

0: బైకాల్ ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరాయంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ముందుగా వినబోతున్న పాట మహానంది. ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ ఆలపించిన ఈశ్వర్ తేజ గీతం. సంగీతం కమలాకర్.

కార్యక్రమంలో తర్వాత ఆనంద్ చిత్రం కోసం హరిహరన్ ఇంకా చిత్ర ఆలపించిన వేటూరి గీతం వినబోతున్నారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్.

తర్వాత స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా ఎస్ జానకి ఆలపించిన సిరివెన్నెల గీతాన్ని వినబోతున్నారు. సంగీతాన్ని అందించిన వారు ఇళయరాజా.

వినబోతున్న పాట ప్రేమలేఖ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా అనురాధ శ్రీరామ్ ఆలపించిన భువనచంద్ర గీతం, సంగీతం దేవా.

మీరు విన్నా పాట అతడు చిత్రం కోసం కేకే ఇంకా సునీత ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం మణి శర్మ. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట శ్రీవారికి ప్రేమలేఖ. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం, సంగీతం రమేష్ నాయుడు.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి చిత్రతరంగిణి ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. వార్తల వివరాలు: విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రెండో రోజు ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ సెలబ్రేటింగ్ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాల ప్రతినిధులు, క్రీడాకారులు, యువత, నగర ప్రజలు పాల్గొని సైకిల్ తొక్కారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవన శైలికి సైకిల్ ఉత్తమ మార్గమని తెలిపారు. విశాఖ నగరంలో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు వచ్చే కొన్ని నెలల్లో మరిన్ని ప్రత్యేక సైకిల్ ట్రాక్లను అభివృద్ది చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 1800 నగరాల్లో సైక్లింగ్ డ్రైవ్ చేసినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వివరిస్తూ,
1: Sunday on cycling. Now 1800 city is organized today. 5 million youth join today Sunday on cycling. Cycling is a best exercise. Cycling is a solution of pollution. Cycling is a fitness. So we all are join every Sunday on cycling and save our health.
0: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ ఏడాది 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. తొలి దశలో మే 15 తేదీన 1523 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. రెండో దశలో వచ్చే నెల 15 తేదీన 3231 పోస్టులకు, మూడో దశలో అక్టోబర్ 15 తేదీన 2311 పోస్టులకు, నాలుగో దశకు కూడా అక్టోబర్ 15 తేదీన మరో 2995 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిదశ మినహా 8537 పోస్టులకు తదుపరి 3 దశల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం వల్లభాపురం, ముందంగి తదితర గ్రామాల్లో ఆయన నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు శాస్త్రీయ పద్దతులను అవలంబిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకుని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు, వర్షాభావాన్ని బట్టి పంటల ఎంపిక, సాగు ప్రణాళికలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు ఏదైనా సందేహం లేదా సమస్య ఉంటే సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారి, గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని మంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా రుణ సదుపాయం పొంది తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారు. గతంలో రుణం పొందేందుకు ఇబ్బందులు పడేవారమని, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా రుణం పొందుతున్నామని ఆ పథకం లబ్ధిదారుడు పురందర్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: పురందర్ అనంతపురం జిల్లా గుంతకల్ నివాసిని. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ షాప్ ఉంది నాది. 9 సంవత్సరాల కిందట

0: మిత్రుల ద్వారా తెలుసుకొని ముద్రా యోజన కింద బ్యాంకుకి వెళ్లి 50,000 రుణం తీసుకోవడం జరిగినది. దాన్ని కంతుల వారీగా కట్టుకొని మళ్ళా 1,00,000 రూపాయల లోన్ తీసుకున్నాను. దాని తర్వాత రెగ్యులర్ గా కట్టుకొని ఇప్పుడు 2,00,000 వరకు ముద్రా యోజన కింద లోన్ తీసుకొని నా వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాను. ఈ రోజు ముద్రా యోజన మాలాంటి వ్యాపారస్తులకు ఎంతగానో దోహదపడుతోంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర రహదారులు భవనాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి త్వరలో కొత్త పరిశ్రమలు రానున్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ధైర్యానికి, దేశభక్తికి, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన మహానేత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. ప్రకాశం జిల్లాలోని వినోదరాయునిపాలెంలో 1877 ఆగస్టు 23 తేదీన ఆయన జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ప్రకాశం పంతులు స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1928 మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనలో బ్రిటిష్ పోలీసుల తుపాకులకు ఎదురుగా నిలిచి తన గుండెను చూపించిన ధైర్య సాహసంతో ఆంధ్ర కేసరిగా ప్రసిద్ది చెందారు. 1946 మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1953 అక్టోబర్ 1 తేదీన ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యారంగ అభివృద్ది వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. 1957 మే 20 తేదీన హైదరాబాద్లో ఆయన కన్నుమూశారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ ప్రకాశం పంతుల వ్యక్తిత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే ధైర్యం ఆయన సొంతమని, ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రకాశం పంతుల చిత్రపటానికి శాసనసభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి మాట్లాడుతూ,
2: ప్రకాశం జిల్లాలో పుట్టి వారు లాయర్ గా ప్రాక్టీస్ చేయటం, తదనంతరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటం, ఇవన్నీ కూడా వారి ధైర్య సాహసాలకి, నిజాయితీకి, దేశభక్తికి నిదర్శనాలు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేయటం, వారి పేరు మీద ఈ ప్రకాశం జిల్లా ఏర్పడటం అనేది చాలా సంతోషదాయకం. వారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
1: తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో క్రీడా పోటీలకు సంబంధించిన జెర్సీలను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం శాప్ చైర్మన్ మాట్లాడుతూ, 14,000 మంది క్రీడాకారులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడా పోటీలను రాష్ట హోంమంత్రి వి అనిత, ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు ప్రారంభిస్తారని వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటిస్తూ వేటకు వెళ్లకూడదని మంత్రి స్పష్టం చేశారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజల ప్రాణ ఆస్తుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని మంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

0: నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడువులో తామరా బురద పుల్ల
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా నేటి ఆధునిక జీవన శైలిలో చిరుధాన్యాల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి శ్రీమతి బి అనురాధ గారి ప్రసంగం వింటారు.

0: ఆహారంలో వాటి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది.
1: చిరుధాన్యాలు అంటే ఏంటండి?
0: చిరుధాన్యాలు అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఆరికలు, వీటిని చిరుధాన్యాలు అని పిలుస్తూ ఉంటాం. చిరుధాన్యాలు ఎక్కువగా మన యొక్క ప్రాంతాలు తక్కువ

0: వాడతారు. ఇంకా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా వాడతారండి. కనుక మన ఆహారంలో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో చిరుధాన్యాలను చేర్చినట్లయితే కొంతవరకు పోషక విలువలని మనం శరీరానికి అందించినట్లు అవుతాము. వచ్చేటువంటి జబ్బుల నుంచి కూడా కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయండి.
1: మరి ఇందాక ఒక మాట అన్నారు, ఈ చిరుధాన్యాలు పోషకాల ఖజానా అని. అసలు పోషకాల ఖజానా అని మనం ఎందుకు అంటాము?
0: మీకు
1: ఏ పోషకాలు
0: ఇంతకు ముందు చెప్పినట్లుగానే చిరుధాన్యాల్లో ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఆ లక్షణాల్లో పోషకాలు కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. కనుక ఇప్పుడు వరి గోధుమలతో మనం పోల్చుకున్నట్లయితే వాటిలో 5 రెట్ల ఖనిజ లవణాలు ఉంటాయి, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి మీరు రాగులను తీసుకున్నారనుకోండి, మనకు బాగా తెలిసినటువంటివి, దానిలో కాల్షియం అనేవి 100 గ్రాములు తీసుకున్నట్లయితే రాగులు, దాంట్లో 344 మిల్లీగ్రాములు ఉంటుంది. ఇది ఒక గ్లాసు పాలతో సమానమైనటువంటిది. ఒక గ్లాసు పాలు కనుక మనం తీసుకున్నట్లయితే దానిలో 344 మిల్లీగ్రాముల కంటే కూడా తక్కువ ఉంటుంది. అదే రాగి జావ కానీ రాగులు కానీ మన ఆహారంగా తీసుకున్నట్లయితే కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీటిని పేదవాడి పాలు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మనం పాలు తీసుకుంటున్నామంటే పాలలో కాల్షియం కోసమని తీసుకుంటూ ఉంటాం. అదే పాలు ఖరీదు ఎక్కువ కాబట్టి రాగులు కనుక మనం తీసుకున్నట్లయితే ఖరీదు తక్కువగా ఉంటుంది, చౌకగా లభిస్తుంది, ఎక్కువ పోషకాలు మన శరీరానికి అందుతూ ఉంటాయి. అలాగే 8% తీసుకున్నట్లయితే దానిలో 4% ఇనుము ఉంటుందండి. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఎక్కువ మంది మన ఎదిగే పిల్లలకు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్త్రీలకు కానీ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్త్రీలకు కానీ ఎక్కువ మందికి కూడా రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుంది. కనుక దీన్ని నివారించాలి అంటే రాగుల్లో 4% ఉంటుంది. ఇది రక్తహీనత నివారిస్తుంది. అదేవిధంగా ఎముకల పుష్టికి కూడా బలంగా దృఢంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రాగుల్లో 0.5% చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఉన్న తక్కువ కూడా అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలే ఉంటాయి. ఇవి మన గుండెకి చాలా మేలు చేస్తాయి. హానికరం చేసేవి ఉండవు కానీ మేలు చేసేవి మాత్రమే ఉంటాయి. అవే కాకుండా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని ఆవశ్యక అమైనో ఆమ్లాలు అనేవి ఉంటాయి. వాటిలో లైసిన్ కానీ, థ్రియోనిన్ కానీ, మిథియోనిన్ కానీ ఇవి ఎక్కువ పర్సెంట్ ఉంటూ ఉంటాయి. రెండవది చూసుకున్నట్లయితే కొర్రలు కానీ, సామలు కానీ, ఆరికలు కానీ ఇవన్నీ కూడా ఇనుము చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సజ్జల్లో కూడా ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తర్వాత జొన్నలు కూడా ఖనిజ లవణాలు ఉంటాయి. ఎక్కువగా ఏముంటాయంటే సూక్ష్మ ఖనిజ లవణాలు ఉంటాయి. అవి ఏంటంటే ఇనుము కానీ, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లావిన్ అనే బి వైటమిన్స్ ఎక్కువగా దీంట్లో ఉంటాయి. అంతేకాకుండా పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. సపోజ్ మనం 100 గ్రాములు తీసుకున్నాము అంటే దాంట్లో 15% పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా డైటరీ ఫైబర్ ఉంటుంది, అంటే మనకి శరీరానికి అరుగుదల కలిగించేటువంటి పీచు పదార్థం. అరగనటువంటిది కరగంధం కూడా ఉంటుంది, కానీ వీటిల్లో మాత్రం అరిగేటువంటివి పీచు పదార్థం మన శరీరానికి ఎక్కువగా అవసరము. అది కూడా ఏంటి అంటే జీర్ణశక్తి కానీ, పిల్లల్లో మలబద్ధకం రాకుండా ఉండటానికి కూడా ఈ పీచు పదార్థం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. చిరుధాన్యాలు తీసుకున్నట్లయితే దాంట్లో 25% పీచు పదార్థం మన శరీరానికి ఆ రోజుకి కావలసినటువంటి పీచు పదార్థం అందుతుంది. అంతేకాకుండా ఇది తీసుకోవడం వల్ల క్యాన్సర్ కానీ, గుండె జబ్బుల నివారణ కానీ, తర్వాత ఊబకాయానికి కూడా రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది.
1: పీచు పదార్థం ఎక్కువగా
0: ఉండటం వల్ల అది కూడా జీర్ణము ఎక్కువగా అవుతుంటుంది. కనుక మనం తీసుకున్నటువంటి ఈ చిరుధాన్యాల్లో వరి కంటే, గోధుమ కంటే కూడా ఇవి తీసుకోవటం వలన ఫైబర్ ఎక్కువ ఉండటం వలన ఒకేసారి డైజెస్ట్ కాకుండా ఉంటుంది, నెమ్మదిగా అరుగుదల ఉంటుంది, జీర్ణశక్తి ఉంటుంది. దాని ద్వారా గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా సమతుల్యంగా నియంత్రించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దాని వలన ప్రత్యేకంగా మధుమేహం ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ 2 కానీ, డయాబెటీస్ 1 కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఈ పీచు పదార్థం చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. కనుక వరి గోధుమ కంటే కూడా చిరుధాన్యాలు తీసుకున్నట్లయితే మన శరీరానికి మేలు జరుగుతూ ఉంటుందండి. కనుక ఇలాంటి పోషకాలన్నీ కూడా మన యొక్క చిరుధాన్యాల్లో ఉన్నవి కాబట్టి ఖచ్చితంగా చిరుధాన్యాలని ఆహార పదార్థాల్లో చేర్చవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. అందుకని వీటిని చిరుధాన్యాల పోషక నిలువలు అంటారు. అలాగే ఔషధ గుణాల ఖజానా కూడా అని అంటూ ఉంటారు. కొన్ని వ్యాధులు వారి నుండి తప్పించుకోవడానికి కానీ, వ్యాధులు రాకుండా నియంత్రించుకోవడానికి కూడా ఈ చిరుధాన్యాలు అనేవి మనకు ఉపయోగపడతాయండి.
1: ప్రతిరోజు మనం ఈ చిరుధాన్యాలని తీసుకుంటే ఎలాంటి జబ్బులు రాకుండా

0: అంటే
1: చిరుధాన్యాలు తీసుకోకపోవటం వల్ల ఎలాంటి జబ్బులు వస్తాయో ముందు చెప్తాను. ఎందుకంటే వరి సంబంధిత ఆహారాన్ని మనం ఎక్కువ తీసుకోవటం వల్ల మన శరీరంలో ఇంతకుముందు మీకు చెప్పినట్లు కార్బోహైడ్రేట్ శాతం పెరిగిపోయి ఊబకాయానికి గురవుతారు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఆధునిక శైలిలో జంక్ ఫుడ్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. సులభంగా తయారవుతాయి, త్వరగా అయిపోతుంది కాబట్టి టైం ఎక్కువ తీసుకోదు కనుక ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడుతూ ఉంటారు. ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడం వలన ఒక క్యాలరీలు తర్వాత కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి తప్ప మనకు కావాల్సినటువంటి పోషక విలువలు ఏవి కూడా మన శరీరానికి అందవు. అందకపోగా ఫ్యాట్ కంటెంట్ అంటే కొవ్వు శాతం పెరుగుతూ ఉంటుంది,
0: అందువల్ల ఊబకాయం వస్తుంది.
1: ఊబకాయం వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎదిగే పిల్లలకి శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంటుంది, దానివల్ల కూడా ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోయి కార్బోహైడ్రేట్ పర్సెంట్ పెరిగిపోవడం వలన ఊబకాయం వస్తూ ఉంటుంది. ఒకసారి ఊబకాయం వచ్చింది అంటే దానివల్ల గుండె జబ్బులు వస్తాయి, దానివల్ల మధుమేహం వస్తుంది, దానివల్లనే బీపీ షుగర్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఊబకాయాన్ని మాత్రం ముందుగా కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేయడానికి చిరుధాన్యాలను మన ఆహారంలో తీసుకోవాలి. ఇంతకు ముందుగా మీకు చెప్పినట్లుగా పీచు పదార్థం ఎక్కువగా ఉన్నట్లయితే గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తాం. అలా మెయింటైన్ చేసినప్పుడు ఎనర్జీ పర్సెంట్ కూడా తక్కువ వద్దు కాబట్టి ఊబకాయం రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫాస్ట్ ఫుడ్స్కి వచ్చేటప్పటికి ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు, వాడకూడనటువంటివి అంటే నాన్ పర్మిటెడ్ కలర్స్ వేస్తారు, దాని ప్రాసెసింగ్ ఎక్కువగా ఉంటుంది, పర్మిటెడ్ ఆయిల్స్ వాడరు, దాని వలన క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక బయట మార్కెట్లో తప్పించేటువంటి ఇలాంటివి తీసుకోకుండా ఇంట్లోనే మంచి ఆహారం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈ చిరుధాన్యాలు తీసుకుంటే ఈ పేగు క్యాన్సర్ కానీ, పేగు బూత కానీ, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత ఈ చిరుధాన్యాల్లో జింక్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఇవన్నీ ఉంటే కనుక జుట్టు రాలిపోవటం కానీ, చర్మం తెల్లగా పాలిపోవటం కానీ, రక్తహీనత రాకుండా ఉండటానికి కానీ, థైరాయిడ్ అనేటువంటిది గ్లాండ్ పెద్దదవ్వకుండా నియంత్రించడానికి కానీ ఈ చిరుధాన్యాలు చాలా ఉపయోగపడతాయండి. మరియు ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఎముకల పుష్టి కోసం ఖచ్చితంగా రాగులను ఏదో ఒక రూపంలో మనము ఆహారంలో చేర్చాలి. అంతేకాకుండా జొన్నలు, ఈ జొన్నల్లో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి అంటే వయసు పెరిగే కొద్దీ జీవన క్రియల రేటు తగ్గుతూ ఉంటుంది, మందగిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జొన్న తీసుకున్నట్లయితే మన శరీరానికి జీవన క్రియల రేటు మందగించకపోగా ఎప్పుడు కూడా కొంతవరకు యవ్వనంగా ఉండడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి జొన్నలతో. ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రతి ఒక్క ఆఫీసులో కానీ కాలేజెస్ లో కానీ పిల్లలకి బాగా స్ట్రెస్, స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి ఈ ఒత్తిడి ప్రభావం లేకుండా మైగ్రేన్ కానీ, నిద్ర రాకుండా ఉండడం కానీ, తర్వాత యాక్నే వంటి సమస్యలు కానీ, చర్మ సంబంధితమైన రోగాలు కానీ ఇలాంటి రాకుండా ఉండటానికి ఈ రాగులు మంచి ఆహారంగా పనిచేస్తుంది. అలాగే మీరు కొర్రలు కానీ, సామలు కానీ, ఆరికలు కానీ తీసుకున్నట్లయితే కొర్రల్లో కూడా ఖనిజ లవణాలు ఎక్కువ కాబట్టి తర్వాత చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ కాకుండా మన శరీరంలో అవి నియంత్రిస్తూ ఉంటుంది. ఒకసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినాయి అంటే మనకి గుండె జబ్బులు రాయటం ఖాయం. కానీ అలాంటి పరిస్థితుల్లో మన రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు పేరుకోకుండా ఉండడానికి, దాని కొవ్వు కరిగించుకొని జాగ్రత్తగా ఆ రక్తం కరెక్ట్ గా సరఫరా అవ్వడానికి కానీ, ఇన్సులిన్ లెవెల్స్ కూడా పెరగకుండా తరగకుండా నియంత్రించుకోవడానికి, మధుమేహం ఉండే వాళ్ళకి ఈ యొక్క కొర్రలు, సామలు, ఆరికలు అనేటువంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రాగులు కానీ, జొన్నలు కానీ సపరేట్ సపరేట్ గా కాకుండా అన్నిటినీ కలిపి తీసుకున్నట్లయితే ఒక చిరుధాన్యాల్లో ఉన్నటువంటి పోషకాలు మరొక చిరుధాన్యాల్లో ఉండవు. సో అన్ని కలిపి తీసుకున్నట్లయితే అన్ని పోషకాలు మన శరీరానికి లభ్యమవుతూ ఉంటాయి. దాని ద్వారా ఎప్పటికీ కూడా కీళ్ళ సమస్యలు కానీ, మోకాళ్ళ సమస్యలు కానీ, ఈ నిద్రలేమి సమస్యలు కానీ రాకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ చిరుధాన్యాలని మనం మొలకెత్తి కూడా తీసుకోవచ్చు. అంటే ఒకరోజు మనం మూట కట్టి అది నానబెట్టి తీసుకున్నట్లయితే ఆ మొలకల్లో సప్లిమెంటేషన్ ఆఫ్ వైటమిన్స్, విటమిన్లు ఎక్కువగా విచ్చుద్ధి చెంది ఎక్కువ పోషకాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే చిరుధాన్యాలతో పాటుగా పెసలు కానీ, మినుములు కానీ, అలసందలు కానీ ఇవి కూడా జనరల్గా తీసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ వరి అన్నం మీద ఎక్కువ ఆధారపడకుండా గోధుమలు కూడా ఎక్కువగా తీసుకోకుండా, అందుట్లో ఈ రోజుల్లో మైదా ఎక్కువ వాడుతున్నారు, ఆ మైదా కూడా ఎక్కువ వాడకుండా చిరుధాన్యాలను గనక కొంచెం ఎక్కువగా మన ఆహారంలో తీసుకున్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పినటువంటి

0: ఆరోగ్య సమస్యలు ఏవి కూడా రాకుండా ఉండడానికి కొంతవరకు నియంత్రించుకుంటాం. దానిలో ముఖ్యమైనది ఏంటంటే హై బీపీ కానీ లో బీపీ కానీ బ్లడ్ ప్రెషర్ కూడా చాలా వరకు నియంత్రించుకోవచ్చు.
1: మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ చిరుధాన్యాలతో వంటకాలు అవి చేస్తూ ఉంటారు కదండి, అసలు ఏ వంటకాలు చేస్తుంటారు?
0: చిరుధాన్యాలు అన్ని కలిపి వంట చేసేదానికంటే కూడా ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉందని చెప్పాను కదా. ఇప్పుడు సపోజ్ మీరు రాగులు తీసుకున్నట్లయితే, పురుకాలలో అందరూ కూడా సంకటి తినేవాళ్ళు, రాగి సంకటి, తర్వాత జొన్న రొట్టె తినేవాళ్ళు. అలాంటివి మళ్ళా పూర్వకాలం యొక్క పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితులకు మనం తెచ్చుకున్నట్లయితే
1: రాగి జావ తాగుతారు.
0: రాగి జావ చేసుకునేటప్పుడు దానిలో మజ్జిగ కాకుండా కొంచెం పాలు కలిపి ఇచ్చినట్లయితే పిల్లలకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంతోపాటు రాగుల్లో కాల్షియం ఉంటుంది, పాలలో కాల్షియం ఉంటుంది, రోజుకి వాళ్ళు ఎనర్జెటిక్ గా ఉండటానికి పనిచేస్తుంది. అలాగే ఎదిగే పిల్లలు కాబట్టి ఎముకలు పటిష్టంగా ఉండి హైట్ పెరగడానికి కూడా ఇది పనికి వస్తుంది. సో రాగి జావ తాగొచ్చు, రాగి మాల్ట్ తీసుకోవచ్చు, తర్వాత రాగి సంకటి, రాగి లడ్డు. దీనిలో రాగి లడ్డులో కూడా ఏంటి అంటే బెల్లము వేసి చేసుకోవాలి, పంచదార వేయకూడదు. బెల్లము నెయ్యి రాగి పిండి కలిపి చేసుకుని రాగి లడ్డు కానీ పిల్లలకి పెడితే చాలా పటిష్టంగా ఉంటారు. అంతేకాకుండా ఆడపిల్లలకైతే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి మెనస్ట్రువల్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఇది కొంతవరకు దోహదం చేస్తుందండి. అలాగే జొన్న పిండి తీసుకున్నట్లయితే జొన్న ఇడ్లీ వేసుకోవచ్చు, జొన్న దోశ వేసుకోవచ్చు, జొన్న లడ్డు చేసుకోవచ్చు, దాంతోనే కిచడీ కానీ పలావ్ కానీ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా జొన్నలు రోటీ ఎప్పుడు కూడా రోజు సాయంత్రం పూట రోటీ తిన్నట్లయితే ఊబకాయ ఉండేవాళ్ళు ఎప్పటికీ లావవకుండా ఉండటానికి అదొక మంచిగా జొన్నలు అనేవి బాగా పనిచేస్తాయండి. అంతేకాకుండా సపోజ్ మీ కొర్రలు తీసుకున్నట్లయితే కొర్రలతో ఇప్పుడు కొర్ర లడ్డు కాని కొర్ర పాయసం కాని చాలా బలవర్ధకమైన ఆహారంగా తీసుకోవచ్చు. అంతేకాని కొర్ర బూరెలు కాని సజ్జ బూరెలు కాని వీటితో తయారు చేసినటువంటి వంటకాలు పిల్లలకి పెట్టవచ్చండి, స్నాక్స్ గా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా అరికలు, వరిగలు, సామలు ఇవన్నీ కూడా అరిసెలు కూడా దాంతో కూడా మనం చేసుకోవచ్చు. ఇలాంటి వంటకాలే కాకుండా అన్ని కలిపి పిండి తయారు చేసుకున్నటువంటివి జొన్నలు, రాగులు, సజ్జలు
1: అంటే అన్ని రకాల పిండి సమానంగా
0: తీసుకోకూడదండి. వాటికి రేషియో ప్రకారంగా 1:2 రేషియో, సపోజ్ గోధుమలు ఒక రేషియోలో తీసుకుని మిగతా అన్ని కూడా 50% అరకిలో గోధుమలు తీసుకుని ఇంకొక అరకిలో 100 గ్రాములు గనక ఈ చిరుధాన్యాలన్నింటిని కలిపి మనం తీసుకుని పిండి పట్టించుకొని అదే డైట్ గా మెయింటైన్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఈ ఊబకాయం ఉన్న పిల్లల్లో కూడా ఎక్కువగా ఇది ఒక రోజుకు ఒక చపాతీ, 2 చపాతీలు చేసి ఇచ్చినట్లయితే కంటిన్యూస్ గా చేయటం వల్ల ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ లో ఖచ్చితంగా వాళ్ళ డైట్ మెయింటైన్ చేస్తే బరువు తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటుగా ఆల్టర్నేట్ గా జొన్న రొట్టె ఇవ్వాల్సి వస్తుంది. కనుక పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు జంక్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ తినకుండా ఇప్పుడు రాగులతో కానీ జొన్నలతో కానీ అందరూ కూడా ఇప్పుడు కానీ చేస్తున్నారు.
1: కాబట్టి అనురాధ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చిరుధాన్యాల వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి, వంటల రూపంలో ఎలా వాడుకోవాలో కూడా చెప్పారు. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిరుధాన్యాలనే వాడుకోవాలంటారు.
0: ఖచ్చితంగా చిరుధాన్యాలన్నీ మన రోజువారీ ఆహార పదార్థాల్లో ఉదయం గానీ సాయంత్రం గానీ మధ్యాహ్నం గానీ ఏదో ఒక రూపంలో రాగి దోశ వేసుకోవచ్చు. అలాగా పిల్లలకి పెట్టినట్లయితే ఏంటంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఏదో ఒక రూపంలో చిరుధాన్యాలు మన ఆహారంలో చేర్చడం వల్ల ఊబకాయాన్ని గాని, గుండె జబ్బులు గాని, మధుమేహం గాని ఇలాంటి వ్యాధులు రాకుండా, పిల్లలు కూడా రక్తహీనత రాకుండా కాపాడటానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా చిరుధాన్యాలను ఆహారంలో చేర్చండి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.
1: నమస్కారం.
0: నమస్కారం అండి.

0: లలిత గీతం విన్నారు కదా. ఇప్పుడు పొట్లకాయ వల్ల కలిగే లాభాలు విశేషాలు వింటారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు పొట్లకాయ గురించిన విశేషాలు వింటారు. పొట్లకాయను నీటి కూరగాయ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అంతేకాదు, ఈ పొట్లకాయ శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇక దీనిని ఇంగ్లీష్లో స్నేక్ గౌడ్ అని పిలుస్తారు. దీనికి కారణం ఇది చాలా పొడవుగా ఉండటమే. కొన్ని పొట్లకాయలు పొడవులో 5 అడుగుల వరకు పెరగవచ్చు. అందుకే దీనిని సాంప్రదాయ ఆస్ట్రేలియన్ సంగీత వాయిద్యం తయారు చేయడానికి తరచుగా ఉపయోగిస్తారు. ఇక పొట్లకాయ రుచి చూసినట్లయితే కొంచెం చేదుగా ఉంటుంది, కానీ వంట చేసేటప్పుడు చేదు మాయమవుతుంది. దీనిలో చాలా చిన్న చిన్న పొట్లకాయలు కూడా మనకు కనపడతాయి. ఈ పొట్లకాయ అనేది మానవ ఆరోగ్యానికి అవసరమైనటువంటి పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది. వీటిలో గణనీయమైన స్థాయిలో పీచు పదార్థాలు ఉంటే, తక్కువ స్థాయిలో క్యాలరీలు అలాగే ప్రోటీన్లు అధిక స్థాయిలో ఉంటాయి. విటమిన్ల పరంగా చూసినట్లయితే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, మ్యాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ఇనుము, పొటాషియం మరియు అయోడిన్ ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే పొట్లకాయలో చాలా లాభాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. వాంతులు, విరోచనాలతో కూడిన జ్వర నివారణకి పొట్లకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఎముక ఆరోగ్యానికి, దంత సంరక్షణకి ఇది చాలా మేలు చేస్తుంది. ఇక మలేరియా జ్వరంతో బాధపడే రోగులకి దీని రసం మంచి మందుగా పనిచేస్తుంది. ఇది మూత్రపిండాలు మరియు మూత్రాశయం యొక్క సాధారణ పనితీరులో సహాయపడుతుంది. శరీరంలో టాక్సిన్లను కూడా తొలగిస్తుంది. ఇది యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుందని అనేక ఆధునిక పరిశోధనలోనూ తేలింది. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మరియు రక్త ప్రసరణ సాఫీగా అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధితో బాధపడుతున్న వాళ్లకి పొట్లకాయ ఒక మంచి ఔషధం అనే చెప్పాలి. ఆహారంలో ఎక్కువ పరిమాణంలో ఈ పొట్లకాయని కనుక తీసుకుంటే చాలా మంచిది. పైగా దీనిలో క్యాలరీలు కూడా తక్కువ.

0: తక్కువ కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు పొట్లకాయ కూరను ఎక్కువగా తీసుకోవాలి. పొట్లకాయ నుండి తీసిన రసాన్ని రోజు 2 కప్పులు తాగినట్లయితే గుండె సమస్యలు తగ్గుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఇది బీపీని కూడా తగ్గిస్తుంది. గొంతులోని కఫాన్ని తగ్గించడంతో పాటు శ్వాస వ్యవస్థ పనితీరుకి దోహదపడుతుంది. ఇక మరెందుకు ఆలస్యం? మార్కెట్లో విరివిగా దొరుకుతున్నటువంటి పొట్లకాయలను తెచ్చుకొని వాడేద్దామా మరి.
1: విశేషాలు విన్నారు. ఈనాటి వనితావాణి స్త్రీల కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

0: టూ.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమం.
4: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మరిల్లులో శ్రీమేధా స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వినబోతున్నారు. ఇప్పుడు మీరు శ్రీ అన్నమాచార్య సంకీర్తన వినబోతున్నారు. ఆలపించువారు 6వ తరగతి విద్యార్థిని సిహెచ్ లక్ష్మణ దివ్య.

ఇప్పుడు మీరు శ్రీ అన్నమాచార్య సంకీర్తన విన్నారు. తరువాత భగవద్గీత శ్లోకాలు వినబోతున్నారు. పాడుతున్న వారు 2వ తరగతి విద్యార్థిని వి హిమాని మరియు 6వ తరగతి విద్యార్థిని ఏ భవిష్యత్.

ప్రవృత్తి ప్రసృతా పురాణీ నిర్మాణమోహార్జితసంగదోషా హ

ఇప్పుడు మీరు భగవద్గీత శ్లోకాలు విన్నారు. తరువాత అంకెలతో గేయాన్ని వినబోతున్నారు. పాడుతున్న వారు 2వ తరగతి విద్యార్థిని బి. నాగపర్ణిక.

0: తిప్పుతున్నాయి. రొప్పలేక ఒకటి పోతే ఇంకా ఒక్కటి, ఒక్క చిలుక ఉన్నది ఒంటరిగున్నది. జామ చెట్టు చూసి తుర్రమన్నది, చిలుకల్లేవు గిలుకల్లేవు శూన్య. ధన్యవాదాలు.
1: ఇప్పుడు మీరు అంకెల గేయాన్ని విన్నారు. తరువాత ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి స్కిట్ను విద్యార్థిని విద్యార్థులు పూర్ణిమ, హఫ్స, వసంత్ కుమార్ మరియు రితేష్ కృష్ణసాయిచే వినబోతున్నారు.
2: అమ్మా బజార్కి వెళ్తున్నారు, ఏం తీసుకురమ్మంటావు?
3: కేజీ బియ్యం, కేజీ చింతపండు, కేజీ చక్కెర తీసుకురా అమ్మా.
2: అంకుల్, ఒక కేజీ చక్కెర, ఒక కేజీ బియ్యం, ఒక కేజీ చింతపండు ఇవ్వరా.
4: ఉన్నమ్మా, ఇస్తాను. ఒరే రాము, పాపకు కావాల్సిన సరుకులు క్యారీ బ్యాగ్ లో వేసిచ్చాయి, ఇదిగో తీసుకో అమ్మా.
2: ఇదిగో అమ్మా. ఇంకేం తప్పంటావు?
3: ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ వడ, 4 కప్పు

0: టీ తీసుకురా అమ్మా.
1: సరే అమ్మా, ఎందులో తీసుకురావాలి?
0: షాప్ వాడిస్తాలే వెళ్ళు.
1: మా టీ ఎందులో తీసుకురావాలి?
0: అబ్బా ఈ పిల్లకి ఏం తెలీదు, షాప్ వాడు ప్యాక్ చేసిస్తాలే వెళ్ళు.
1: అంకుల్, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ వడ, 4 కప్పుల టీ ఇవ్వండి.
2: ఉండమ్మా ఇస్తాను, ఇదిగో తీసుకో.
1: ఇదిగో అమ్మా, చికెనా చేపలా ఎంతమ్మంటావు?
0: చికెన్ ఏమో నీకు ఇష్టం, చేపలేమో మీ నాన్నకి ఇష్టం. 2 1/2 కేజీ చొప్పున తీసుకురా. చెప్పడం మర్చిపోయాను, ఇంటికి చుట్టాలు వస్తున్నారు. 1 కట్ట విస్తరాకులు, 1 కట్ట గ్లాసులు, 2 పాల ప్యాకెట్లు, 10 లేస్ ప్యాకెట్లు తీసుకురా.
1: అంకుల్, 1 1/2 కేజీ చికెన్ చేపలు ఇవ్వండి.
2: ఉన్నమ్మా ఇస్తాను, ఇదిగో తీసుకో.
1: ఇదిగో అమ్మా, 1 కట్ట విస్తరాకులు, 1 కట్ట గ్లాసులు, 10 లేస్ ప్యాకెట్లు, 2 పాల ప్యాకెట్లు ఇవ్వండి.
2: ఉన్నమ్మా ఇస్తాను, ఇదిగో తీసుకో.
1: అమ్మా, అన్ని తీసుకొనొచ్చానో లేదో ఒకసారి చూసుకో.
0: అన్ని తెచ్చావులే గాని ఈ ప్లాస్టిక్ కవర్లు బయట పడేసుకునిరా.
1: ఇవన్నీ మనం ఒకరోజు వాడినవేనా అమ్మా?
0: అవునమ్మా, ఈ రోజు వాడినవే.
1: ఒక్క రోజుకి మన ఇంట్లోనే ఇన్ని ప్లాస్టిక్ బ్యాగులు వస్తే మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం, ఓరి నాయనో, అంతా ప్లాస్టిక్ మాయం. ఇవన్నీ ఏమవ్వాలో ఏంటో?
3: నాలా అవుతాయి.
1: ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు?
3: నేను రాలేదు, నువ్వే రప్పించావు. రమ్మన్నా వచ్చాను, కనిపించడ్డేదా? భూతం, ప్లాస్టిక్ భూతం.
1: మామూలు భూతాలు దయ్యాలే, నాన్నేమి చేయట్లేదు. నువ్వెంత జడిపిస్తున్నావు, 2 నిమ్మకాయలతో దిష్టి తీస్తే పోతుంది.
3: అసలు మామూలు భూతాలు దయ్యాలు లేవు కాబట్టి ఏమీ చెయ్యడ్డా. నేను మీరు సృష్టించిన భూతాన్ని, మిమ్మల్ని తినేస్తా. నన్ను మీరు తిన్నప్పుడు నేను మిమ్మల్ని తినలేనా?
1: మేము నిన్ను తినమేంటి? నీకు మతుండే మాట్లాడుతున్నావా?
3: నాకు మతుంది, మీరే వివేకం లేకుండా ప్లాస్టిక్ తింటున్నారు. ఉదయం టిఫిన్ ప్లాస్టిక్ కవర్లో తెచ్చావు, తిన్నావు, అందులో నేను కరిగిలేనా? వేడివేరే టీ ప్లాస్టిక్ కవర్లో తెచ్చావు, తాగావు, అందులో నేను లేనా? నీ కడుపులోకి పోలేనా? విస్తరాకులు, గ్లాసులు, లేస్ ప్యాకెట్లు అన్నీ తెచ్చి తిని మీ కడుపులో సగం ప్లాస్టిక్ నింపుకుంటున్నారు. మీరు పాడేసిన ప్లాస్టిక్ కవర్లు ఆవులు, మేకలు, బర్రెలు తిని అటు పాల ద్వారా, మాంసం ద్వారా, గుడ్ల ద్వారా మళ్ళీ మీకే చేరుతున్నాయి.
1: ఓ, అందుకే నా టేస్టీగా ఉంటుంది.
3: నీ పిండాకుడు అలా ప్లాస్టిక్ పదార్థాలు తినడం వల్ల రకరకాల జబ్బులు, క్యాన్సర్ ని కలగజేస్తాయి.
1: మా జబ్బుల కారణం నీవే అన్నమాట. అయితే నిన్ను పాతేస్తా.
3: నన్ను పాతేస్తే భూమిలో కడవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది.
1: అయితే నిన్ను కాల్చేస్తా.
3: నన్ను కాలిస్తే గాలిలో చేరి డయాక్సిన్ అనే విషవాయువుగా మారి నీ ఊపిరితిత్తుల్లో చేరి క్యాన్సర్ ని కలగజేస్తా.
1: నిన్ను నిన్ను గోదావరిలో కలిపేస్తా.
3: అప్పుడు కూడా నీటి ద్వారా, నీటి జంతువుల ద్వారా, ఆహార పదార్థాల ద్వారా వయా మ్యాగ్నిఫికేషన్ చెంది మళ్ళీ నిన్నే చేరి కబలిస్తా.
1: ఏం చెయ్యాలి రా దేవుడా?
3: ఏం చెయ్యాలో కాదు, ఏం చెయ్యకూడదో తెలుసుకో.
1: అదేమిటి?
3: అదంతే, నీకు వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించు, ప్లాస్టిక్ కి దూరంగా ఉండు, నువ్వు సంతోషంగా ఉంటూ రాబోయే తరాన్ని బ్రతికించు. ఈ అందమైన భూమి మీద జీవిస్తున్న సమస్త జీవరాశిని బ్రతికించు, ప్రకృతిని కాపాడు, అదే నిన్ను కాపాడుతుంది.
1: నా తప్పుకు క్షమించండి.
3: సరే, ఏం కావాలో కోరుకో.
1: మళ్ళీ నీవు కనబడకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేటట్లు జ్ఞానాన్ని ఇవ్వండి.
3: తదాస్తు, ఇదిగో తీసుకో.
1: ఇదేమిటి?
3: గుడ్డ సంచి. నేటి నుంచి నువ్వు మార్కెట్కి వెళ్ళేటప్పుడు దీన్ని తీసుకెళ్ళు. నీ స్నేహితులకు కూడా బహుమతిగా ఇస్తూ నీకు వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించు.
1: ధన్యవాదాలు గురుజీ.
3: సర్వే జనా శుభో భవంతు.
4: ఇప్పుడు మీరు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి స్కిట్ ను విన్నారు. తరువాత జానపద గేయం వినబోతున్నారు. ఆలపించువారు కె సత్యదీపిక, జి లౌక్య, పివిఎన్ సుజనాశ్రీ, సిహెచ్ రామాశ్రిత, సిహెచ్ లక్ష్మణ దివ్య మరియు ఏ భవిష్య.

సుమతి. భావం, నేను బలవంతుడను అని అందరితో పోట్లాడటం మంచిది కాదు. ఎందుచేతనంటే ఎంత బలవంతమైన పామైనా

0: భావం పుట్టిన దేశం కంటే గొప్పదైన స్వర్గం లేదు. తల్లి భాష కంటే తీయనైన భాష మరొకటి లేదు. కన్న తల్లి కన్నా గొప్ప దైవం లేదు.
1: ఇప్పుడు మీరు శతక పద్యాలు విన్నారు. తరువాత 1వ తరగతి విద్యార్థిని వి దేవాంశీచే నీతి కథ వినబోతున్నారు.
2: కథ పేరు కష్టే ఫలి. రామాపురం అన్న గోరిలో కృష్ణయ్య గోపయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఆ ఇద్దరు స్నేహితులు కలిసి ఒక తోటని కొన్నారు. కృష్ణయ్యకు తోట పని ఏమీ రాదు, ఎప్పుడు భగవంతుణ్ణి ధ్యానిస్తూ కూర్చుంటాడు. గోపయ్యకు తోట పని బాగా వచ్చు, పిచ్చి మొక్కలు పీకడం, మొక్కలకి నీళ్లు పోయడం, ఇలా ఏదొక పని చేస్తూ ఉండేవాడు. ఈ ఏడు పంట బాగా పండింది. కాయలు పండ్లు అమ్మగా బోల్డన్ని డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు పంచుకోవడంలో వాదన కూడా జరిగింది. నేను చచ్చేటట్లు రాత్రి పగలు చాకరీ చేసి

0: అందుకే నాకే ఎక్కువ డబ్బులు కావాలి అని అన్నాడు గోపయ్య. నేను మంచి మనసుతో దేవుణ్ణి ధ్యానిస్తూ కూర్చున్నాను, అందుకే నాకే ఎక్కువ డబ్బులు కావాలి అని అన్నాడు కృష్ణయ్య. అలా వాళ్ళిద్దరు కొసేపు వాదన జరుపుకున్న తర్వాత గ్రామారి గారి దగ్గరికి వెళ్ళారు. ఆ గ్రామారి గారి వాళ్ళిద్దరి వాదనలు విని, ఇద్దరికి ఒక చిన్న పని పెడతాను, ఈ రాత్ర ఆ పని పూర్తి చేసుకొని రేపొద్దున్నే రండి అని అన్నాడు అని వాళ్ళిద్దరికి చెరొక 2 మూట్ల వడ్లు ఇచ్చి వాటిని దంచి బియ్యం చేసుకురమ్మన్నాడు. కృష్ణయ్య వడ్లను బియ్యంగా మార్చే బాధ్యత భగవంతునిపై వేసి ధ్యానం చేసుకొని పడుకున్నాడు. గోపయ్య మాత్రం రాత్రంతా నిద్రపోకుండా వడ్లను దంచి 1 మూటనే బియ్యంగా మార్చగలిగాడు, 2 మూటను దంచలేకపోయాడు. తర్వాత రోజు ఇద్దరు గ్రామర్ గారి దగ్గరికి వెళ్ళారు. కృష్ణయ్య తన మూటను ఇప్పి చూడగానే ఒక్క బియ్యం గింజ కూడా లేదు. భగవంతుడు వడ్లను బియ్యంగా మార్చుతాడనుకున్న కృష్ణయ్య వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. గోపయ్య మూట నిప్పి చూడగానే 1 మూట నిండా బియ్యమున్న, 2 మూట నిండా వడ్లున్నాయి. చూసావయ్యా కృష్ణయ్యా, నువ్వు శ్రమ పడందే ఫలితం లేదు. నువ్వు పని చెయ్యకుండా దేవుణ్ణి నమ్ముకొని కూర్చున్నావు కానీ ఫలితం లేదు. ఇక నుంచైనా ఇద్దరు కలిసి కష్టపడి పనిచేసి డబ్బులు సమానంగా పంచుకొని సంతోషంగా ఉండండి అని అన్నాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే కష్టపడిందే ఫలితం దక్కదు.
1: ఇప్పుడు మీరు నీతి కథ విన్నారు. తరువాత సెల్ ఫోన్ వాడక నియంత్రణ గురించి 5వ తరగతి విద్యార్థి ఆర్ వసంత్ కుమార్ చేత వినబోతున్నారు.
2: మిత్రులారా, ఆధునిక సాంకేతిక విప్లవంలో భాగంగా సెల్ ఫోన్ మన జీవితంలోకి రావడం సుపరిణామం. సాంకేతిక విజ్ఞానం అనేది లోక కళ్యాణం కోసం ఉపయోగపడాలి, కానీ సమాజ వినాశనానికి దారితీయకూడదు. ఈరోజు సెల్ ఫోన్ లేని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ముఖ్యంగా యువత సెల్ ఫోన్ మాయాజాలంలో పడి తమ సమయం ఎంతో వృధా చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమకంటూ ఒక కొత్త కులలోకాన్ని నిర్మించుకొని తమ బంధువులు, స్నేహితులు, చివరికి కుటుంబ సభ్యులను కూడా పట్టించుకొని తీరుకలేక ఆన్లైన్లో జీవిస్తున్నారు. సమాజంలో ఎక్కడైనా ఏ వస్తువులైనా మంచి చెడు రెండూ ఉండవచ్చు. మంచిని గ్రహించి జీవితాన్ని మహోన్నతంగా మలుచుకునేవారు కొందరు లేకపోలేదు. సెల్ ఫోన్ సక్రమార్గంలో వినియోగించకుండా సాంఘిక నేరాలకు పాల్పడేవారు కూడా లేకపోలేదు. సెల్ ఫోన్ వాడకం పెరగడం వలన వేలాది లక్షల సంఖ్యలో సెల్ టవర్లు పెరిగి పక్షిజాతులు అంతరించిపోతున్నాయి. సెల్ ఫోన్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గిద్దాం. ముఖ్యమైన అవసరాలకు మాత్రమే వాడుకుందాం. కళ్ళు, మెదడు, నరాలకు సంబంధించిన రోగాలు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా వీలైనంత వరకు కొందరినైనా మార్చుదాం.
1: ఇప్పుడు మీరు సెల్ ఫోన్ వాడక నియంత్రణ గురించి విన్నారు. తరువాత మనసే దైవ మందిరం కథను వినబోతున్నారు. చెప్తున్నవారు 7వ తరగతి విద్యార్థిని జి లౌక్య.
3: కాశీనగరంలో చండీదాస్ అనే ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఉండేవాడు. తను చెప్పులు కుట్టుకుంటూ వచ్చిన డబ్బుతో తన భార్య పిల్లల్ని పోషిస్తూ ఉండేవాడు. తను గొప్ప దైవ భక్తుడు. తనకి పండితులన్నా సాధువులన్నా చాలా గౌరవం. ఒకరోజు తను చెప్పులు కుట్టుకుంటూ ఉండగా తన దగ్గరికి ఒక పండితుడు వస్తాడు. దాసు దాసు, నా కాలు చెప్పు తెగిపోయింది, కొంచెం ఇది తొందరగా కుట్టియవా. గ్రహణకాలం పూర్తయ్యేలోపే గంగానదికి వెళ్ళి స్నానం చేసి రావాలి అంటాడు. దాసు చెప్పు కుడుతుండగా పండితుడు, దాసు నేను 2 మైళ్ళ దూరం నుంచి నడుచుకుంటూ గంగానదికి వచ్చాను. నువ్వు గంగానదికి ఇంత దగ్గరలో ఉన్నావు కదా, మరి గంగానది స్నానానికి వెళ్ళవేం అంటాడు. దాసు, బాబు నేను పేదవాడిని, నేను గంగానదికి వెళ్తే నా భార్య పిల్లలను ఎవరు చూసుకుంటారు అని అంటాడు. పండితుడు, నువ్వు పల్లెటూరి వాడివి, నీకు మంచి చెడ్లు పాపం పుణ్యం ఏమీ తెలియవు అంటాడు. దాసు ఏమీ మాట్లాడకుండా చెప్పు కుట్టి పండితుడికి ఇస్తాడు. పండితుడు 2 రూపాయలు ఇస్తుండగా దాసు, బాబు నేను మీలాంటి వారి దగ్గర డబ్బు తీసుకోను, దీనికి బదులు నాకు ఒక చిన్న సాయం చేసి పెట్టరు అని తన సంచిలో నుంచి 2 గంధపు చుక్కలను తీసి పండితుడికి ఇస్తాడు. ఇది గంగామాతకి ఇవ్వండి, కానీ ఒక్క షరత్,

0: పెడుతూ గంగామాత చేయి పైకెత్తినప్పుడే ఇవ్వండి, అంతేగాని నదిలో విసిరేయొద్దు అంటాడు. పండితుడు, వీడి ఒట్టి మూర్ఖుడు, వీడితో మనం పెట్టుకుంటే గంగానదికి వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పుడు అనుకుని గంధపు చెక్కలను తీసుకుని గంగానదికి వెళ్తాడు. గంగానదికి వెళ్ళి స్నానం చేసి వచ్చేద్దామనుకుంటాడు, కానీ అప్పుడు దాసు ఇచ్చిన గంధపు చెక్కలు అతని మాటలు గుర్తొస్తాయి. గంగామాత, దాసు నీకు ఈ గంధపు చెక్కలను ఇవ్వమన్నాడు అని అంటాడు. ఆశ్చర్యంగా గంగామాత రెండు చేతుల్ని పైకెత్తి ఒక చేత్తో గంధపు చెక్కలను తీసుకుంటూ ఇంకో చేత్తో బంగారు కంకణాన్ని ఇస్తుంది. ఇది దాసుకివ్వు, ఒక మాట, నేను దాసు గంధపు చెక్కలను తీసుకున్నానని చెప్పు అని అంటుంది. ఆ బంగారు కంకణం చూసిన పండితుడికి దురాశ అసూర్య కలిగి నేరుగా తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ బంగారు కంకణం చూసిన తన భార్యకి, అది నిజమైన బంగారంతో తయారు చేసింది, దీనికి రత్నాలు వజ్రాలు కూడా ఉన్నాయి, దీన్ని అమ్ముకుంటే మనకి బోల్డంత డబ్బు వస్తుంది అంటుంది. కానీ అప్పుడు పండితుడు, దీన్ని కొనుక్కునే వాళ్ళు మన ఊర్లో ఎవరున్నారు అంటాడు. తన భార్య, మన రాజుగారు ఉన్నారు అని అంటుంది. ఆ పండితుడు ఆ కంకణాన్ని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్తాడు. రాజుగారు ఆ కంకణాన్ని చూసి చాలా ఆనందిస్తాడు, దానికి 2000 రూపాయలు కూడా ఇస్తాడు. ఆ కంకణాన్ని రాణికి ఇస్తాడు. ఆ కంకణం చూసిన వాళ్ళంతా, ఆ కంకణం చాలా బాగుంది, కానీ 2వ చేతికి కూడా ఉండుంటే ఇంకా బాగుండేది అన్నారు. రాజు తన భటుణ్ణి పంపించి పండితుడిని పిలిపించాడు. నువ్వు 2వ కంకణం కూడా తీసుకునిరా, లేదంటే నీకు జైలు శిక్ష వేయిస్తాను అంటాడు. పండితుడు, ఇప్పుడు మనం 2వ కంకణం ఎక్కడి నుంచి తీసుకుని రావాలి అని జరిగిన నిజమంతా చెప్పేస్తాడు. కానీ రాజు, నువ్వు ఎన్ని కథలైనా చెప్పు, నేను మాత్రం వినను. నువ్వు 2వ కంకణం తెస్తేనే, లేదంటే నీకు జైలు శిక్ష వేయిస్తాను అంటాడు. పండితుడు ఏడుస్తూ దాసు దగ్గరికి వెళ్ళి తను చేసిన దుర్మార్గపు పని అంతా చెప్తాడు. దాసు, నువ్వే నన్ను రక్షించాలి, గంగామాతను అడిగి 2వ కంకణం కూడా తీసుకుని రావా, ఈ సొమ్మంతా నువ్వే తీసుకో, రాజుగారు ఇచ్చేది కూడా నువ్వే తీసుకో అంటాడు. దాసు, బాబు నాకు ఆ ధనం అక్కర్లేదు, నాకు దురాశ లేదు, నేను కష్టపడేదానికి రోజు ఆ దేవుడు నాకు ఫలితం ఇస్తూనే ఉన్నాడు, నేను గంగామాత దగ్గరికి వెళ్ళలేను, నాకు సమయం లేదు అంటాడు. పండితుడు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని, దాసు నువ్వే నాకు సహాయం చెయ్యాలి, నేను జైలుకి వెళ్తే నా భార్య బెంగ పెట్టుకుని చనిపోతుంది, నువ్వే మా ఇద్దరిని రక్షించాలి అంటాడు. నేను మీకు సహాయం చేస్తాను అని పక్కనే ఉన్న చర్మం తడుపుకునే నీళ్ల తొట్టి పైన ఒక గుడ్డను కప్పి, గంగామాత నా ప్రార్థనను ఆలకించు, ఈ పండితుడిపై జాలి చూపించు అంటాడు అని ఆ నీళ్ల తొట్టి పైన గుడ్డను తీస్తాడు. దానిలో మెరుస్తూ 2వ కంకణం ఉంటుంది, అది అచ్చం ముందున్న కంకణంలానే ఉంటుంది. ఆ కంకణం తీసి పండితుడికి ఇస్తాడు. ఈ కంకణాన్ని రాజుగారికి ఇవ్వండి అంటాడు. పండితుడు దాసు కాళ్ళ పైన పడి, దాసు నన్ను క్షమించు అంటాడు. ఈ కథలోని నీతేమిటంటే, మనసే దైవ మందిరం, మనసులో దైవ చింతన ఉంటే ఆలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు.
1: ఇప్పుడు మీరు మనసే దైవ మందిరం కథను విన్నారు. కార్యక్రమంలో శ్రీబీనా స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ధన్యవాదాలు.
2: బొమ్మరిల్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి ప్రసారమయ్యే బొమ్మరిల్లు కార్యక్రమంలో మరిన్ని కబుర్లు, కథలు, పాటలు, పద్యాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు బాయి పిల్లలు.
3: బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి దేవసేన నాటకం వింటారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందలి పాత్రలు పాత్రధారులు దేవసేన శ్రీమతి శిల్ప, అమిత్తుడు డాక్టర్ కె సాంబశివరావు, బానిసల వ్యాపారి శ్రీ సుబ్బరాయ శర్మ, కన్హుడు శ్రీ కేఆర్ ఫణిరాజ్, కుశాలి శ్రీమతి ఆర్ ఉమాదేవి, నాగసేనుడు శ్రీ కేవీఎల్ నరసింహారావు, భటులు శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య. వినండి దేవసేన నాటకం.
1: అన్ని రకాల విలువలు
2: రండి, రాజగృహ ప్రజలారా రండి, అందరూ రండి, మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం. రండి రండి, అందరూ రండి, ముందుకు రండి ముందుకు రండి. ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు, అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను. చూడండి చూడండి చూడండి ఈ బానిసల్ని, అందరూ బాగా చూడండి. వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది. మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి. రండి, దగ్గరగా రండి, చూసుకోండి.
3: ఈ బానిస బాగున్నాడు,
4: ఆ చివర ఉన్న బానిస చాలా బాగున్నాడు.
3: ఈ మధ్య బానిస పొట్టిగా ఉండి ఏమీ బాగాలేడు.
5: ఈ మారు ఆడబానిసలు బాగున్నారు, ముఖ్యంగా ఆ నీలికరుల పడతి బాగుంది, చాలా అందంగా ఉంది.
3: అవునవును, భలే ఉంది. లేదు, ఆ ఆడబానిస బాగుంది, అందంగా లేకున్నా మంచి యవ్వనంలో ఉంది.
2: చూసారా పౌరులారా, బాగా చూశారా? ఇక వేలంపాట ప్రారంభిస్తాను. ముందుగా ఈ అందాల యువతని వేలం వేయబోతున్నాను. ఈ యువతని దక్షిణాపథ నుంచి తీసుకొచ్చాను. విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము, మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది, ఎంతో మనోహరంగా ఉంది. అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడు గత్తెగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోపోయే అదృష్టవంతులెవరో? రండి, ముందుకు రండి, వేలంపాట ప్రారంభిస్తున్నాను. 100 కార్షపాణాలు,
6: 200,
7: 300,
6: 400,
2: 500 కార్షపాణాలు పాడండి ప్రజలారా, పాడండి, వేలంపాట బాగా పాడండి. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారిదే ఈ బానిస. పాడండి పాడండి, బాగా పాడండి.
7: 700,
6: 800,
8: 900.
2: ఓహో, 900 కాషపాణాలు, 900 కాషపాణాలు పాడండి పౌరులారా, 900 కాషపాణాలు. ఇంతకంటే ఎక్కువగా పాడలేరా? ఆలోచించండి ఆలోచించండి, ఇలాంటి సొగసు కత్తె మీకు మళ్ళీ దొరకదు. పాడండి, ఆలోచించకండి. 900 కాషపాణాలు, 900 కాషపాణాలు ఒకటోసారి, 900 కాషపాణాలు రెండోసారి, 900 కాషపాణాలు,
9: 1000 కాషపాణాలు,
2: 1000 కాషపాణాలు, 1000 కాషపాణాలు, ఆహాహా, 1000 కాషపాణాలు ఒకటోసారి, 1000 కాషపాణాలు, 1000 కాషపాణాలు రెండోసారి. ఇంకెవరన్నా ఇంకెవరన్నా పాడండి. ఇంకెవరు పాడలేరా?
3: ఏంటి
2: సరే, 1000 కాషపాణాలు మూడోసారి. ఈ యువకుడు అదృష్టవంతుడు, 1000 కాషపాణాలకు ఈ అందాల రాశిని తన సొంతం చేసుకున్నాడు, అందుకు గాను ఇతన్ని అభినందిస్తున్నాను. అయ్యా, మీ నామధేయం?
9: అమిత్తుడు.
2: చక్కటి పేరు. మీ వృత్తి?
9: రత్నాల వ్యాపారం.
2: ఓ, అందుకే సాహసించి 1000 కాషపాణాలకు పాడాడన్నమాట. మంచి ధరే పలికింది, నేను అనుకున్న ధర కంటే ఎక్కువే. నా కష్టం ఫలించింది.

0: ఆ అయ్యా, 1000 కాషపాణాలు ఇచ్చి ఈమెను మీ వెంట తీసుకెళ్ళండి.
1: ప్రస్తుతం నా వద్ద ఎలాంటి ధనం లేదు. బానిసలను అమ్ముతున్నారని విని చూద్దామని వచ్చాను. నాకు ఈ బానిస బాగా నచ్చింది. ధర ఎక్కువే అయినా పాడాను. నా గృహంలో ఇప్పటికే చాలామంది బానిసలు ఉన్నారు. అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను. నచ్చకపోయింటే వెనక్కు వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి. 1000 కాషపణాలు ఇచ్చి పంపుతాను.
0: అలాగే కానివ్వండి. నాకు నమ్మకమైన ఈ సేవకుణ్ణి ఈమెను మీ వెంట పంపుతున్నాను. 1000 కాషపణాలు ఇచ్చి పంపించండి. మీ ఇద్దరూ అతని వెంట వెళ్ళండి.
1: రండి
0: రండి. మరో ఆడబానిసను వేలానికి పెడుతున్నాను. పాడేవారుంటే పాడండి. 100 కాషపాణాలు. 100 కాషపాణాలు.
2: 200.
0: 200 కాషపాణాలు. 200 కాషపాణాలు.
3: 300.
0: 300 కాషపాణాలు. రండి పాడండి. 300 కాషపాణాలు. 300 కాషపాణాలు.

0: నీ నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న బానిస నామధేయంతో పాటు ఆ బానిస గత చరిత్ర గురించి తెలుసుకోవటం యజమానిగా నాకు చాలా అవసరం. బానిసగా యజమాని అడిగిన దానికి సమాధానం ఇవ్వటం నీ బాధ్యత.
1: నా నామధేయం గురించి, నా గత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మీకెలాంటి ప్రయోజనమూ లేదు.
0: ఓహో, నువ్వెందుకో నీ గురించి చెప్పటానికి సంకోచిస్తున్నావు. నీవిప్పుడు నా బానిసవు, సంకోచం వీడి అన్ని వివరాలు చెప్పు.
1: నా గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటారా?
0: అవసరం అనేగా అడుగుతున్నాను.
1: నా నామధేయం దేవసేన, అంతవరకు చాలనుకుంటాను.
0: సరే సరే, ఇప్పుడొద్దులే. నిదానంగా చెబుదువు గాని, నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా?
1: నాకుగా లేదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, వింటాను.
0: నా పేరు అమిప్తుడన్న విషయం నీకు బానిసల వ్యాపారి వద్ద తెలిసి ఉంటుంది. నా తండ్రి ఉద్దాలకుడు, రత్నాల వ్యాపారి. అనేక ప్రాంతాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ రాజనగర్కే మేము చెప్పుకోదగ్గ ధనవంతులం. నేనిక్కడే ఉండి వ్యాపారం చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మా తండ్రికి, నా తల్లియే కాక అనేక మంది ఉపపత్నులు, ఆడ మగ బానిస సేవకులున్నారు. నాకు వివాహమయ్యింది. నా అర్ధాంగి నీ అంతటి సొగసుకత్తె కాకున్నా ఆకర్షణీయమైందే. సంతానమింకనూ కలగలేదు. నాకు కొందరు ఉపపత్నులు, ఆడ మగ బానిసలు, సేవకులు ఉన్నారు. నీవెందుకో తొలిచూపులోనే నన్ను ఆకర్షించావు. అందుకే అధిక ధర అయినా నిన్ను కొన్నాను. నిన్ను పరిచారికగా, సేవకురాలిగా కాక ఉపపత్నిగా ఉంచుకోవాలన్నది నా అభిమతం. నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు. నాకు నీపై మోహం కలిగినప్పుడు నన్ను శృంగారంలో ఓలలాడించు. మౌనంగా ఉన్నావేం, మాట్లాడు.
1: ఏం మాట్లాడమంటారు?
0: ఏదో ఒకటి. నీ సోయగాన్ని చూస్తూ ఉంటే మాటలు వరదలా పొంగులా నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. దేవసేన, నిన్నిప్పుడు బిగియారా కౌగలించుకుంటున్నాను. ఈ అధరామృతాన్ని క్రోలబోతున్నాను. నీ తనువులోని అణువణువును సృజించి దేవసేన, దేవసేన నాలో ఐక్యం చేసుకోబోతున్నాను దేవసేన.

0: శుభోదయం మిత్రమా.
1: శుభోదయం రామిత్రమా, కూర్చో. ఏమిటి విశేషం? ఈవేళ చాలా తొందరగా వచ్చావు. లేదంటే ఏ అపరాహ్న వేళకో సాయం సంధ్యా సమయానికో నా చెంతకొచ్చేవాడివి.
0: మరేం లేదు మిత్రమా, నేను ఆడబానిసను కొన్నాను కదా, ఆ ఆడబానిస మా ఇంటికి వచ్చిన అతిథికి మనసైంది.

0: ఈవేళప్పుడు నీ రాకకు కారణం?
1: ఆ అతిథి మొన్న నన్ను రత్నం అడిగాడు. తన అర్ధాంగికి బహుకరించడానికి. అతను అడిగిన రత్నమేమో నా వద్ద లేదు, నీ వద్ద దొరుకుతుందేమోనని 5-6 మార్లు నీ మందిరానికి వచ్చాను. నీవు కొత్తగా కొన్న ఆ ఆడబానిస బిగ్గికౌగిల నుంచి ఇంకా విడిపడలేదని, ఆ ఆడబానిసను ఉంచిన మందిరం నుంచి బయటికి రావడం లేదని నీ సేవకులు చెప్పగా విని వెనక్కి వచ్చాను. ఇప్పుడు తమరి దర్శనం లభించింది, ఇంకా ఆరాటంగానే ఉందా? మోహం తగ్గలేదా?
0: ఆమె పట్ల మోహమే కాదు మిత్రమా, మరేదో తెలియని భావన కలుగుతుంది. అది సరే, నీకు ఏ జాతి రత్నం కావాలి?
1: నీలిరంగు జాతి రత్నం కావాలి మిత్రమా.
0: నా వద్ద 5-6 రకాలున్నాయి, ఇందులో నీకు నచ్చినవి తీసుకో. ఇదిగో చూడు.
1: హా, ఈ వలయాకార రత్నం బాగుంది. అతిథి కోరింది కూడా ఇలాంటిదే. ఈ రత్నం వెల చెప్పు.
0: మన మధ్య బేరసారాలేముంది మిత్రమా, దాని అసలు వెల ఎంతో నీకు తెలియదా? అంతే ఇవ్వు చాలు, నీ అతిథికి ఎంత ధరకైనా నువ్వు అమ్ముకో మిత్రమా. అన్నట్లు నీ ఆడబానిసను నువ్వు ఎంత కమ్మదలిచావు?
1: అది వ్యాపార రహస్యం, చెప్పను.
0: మొత్తానికి ప్రతి విషయంలోనూ నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు.

0: దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
0: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటెటో మళ్ళిస్తావే. నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షం రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీకాక నీపై చూపే ఆపేక్ష గురించి విని నా అర్ధాంగి నాపై ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంది. ఆమెని కూడా సముదాయించాలి కదా. ఇటు చూడు దేవసేన. దేవసేన, చెబుతున్నది నీకే, నా వంక చూడు.
1: చూశాను, చెప్పండి ఏమిటి.
0: నీకోసం ఈ రత్నాల హారం కానుక్కా తెచ్చాను, తీసుకో.
1: తాము కొన్న బానిసలకు కానుకలు కూడా ఇస్తారా యజమానులు?
0: సామాన్యంగా ఎవ్వరూ ఇవ్వరు. ఎందుకో ఎందుకో నాకివ్వాలనిపించింది, తెచ్చాను. దీని ఖరీదు 5,000 కార్షపణాలు.
1: నాలాంటి వారిని మరో 5 కొనొచ్చుగా. నాకివ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి?
0: ఈ హారం నీ కంఠసీమలో ఉంటే నీ అందం మరింత శోభిల్లుతుందని. దేవసేన, అలంకరించనా?
1: అవసరం లేదు.
0: నీకు ఇటువంటి హారాలపై మక్కువ లేదా?
1: నాకు దేనిపైనా మక్కువ లేదు.
0: నాపై కూడానా?
1: బానిసలకు యజమానిపై ఉండవలసింది భయం అణకువే కాని మక్కువ కాదు.
0: దేవసేన, నీవు నా బానిసవే అయినా ఎందుకో నీవంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టత ఏర్పడుతూ ఉంది. అందుకే నీతో ఏ పరిచర్యలు చేయించడం లేదు. నీకే సేవలు చేయడానికి కొంతమంది ఆడబానిసలను కూడా నియమించాను. పరిచర్యలతో నీ దేహం కందిపోరాదన్నది నా భావన. నాపై నీకు మక్కువ లేకున్నా నీపై నాకు ఎక్కువ ఉంది. అందుకైనా ఈ హారాన్ని నీ మెడలో అలంకరించని దేవసేన.
1: ఈ హారాన్ని మీ ఆనందం కోసం నా మెడలో ధరింపచేసినా ఆ తర్వాతైనా నేను దీన్ని తీసేస్తాను. మీరు కోరినట్టుగా దీన్ని ధరిస్తూ తిరగను. మక్కువ లేని వస్తువును ధరించడం నాకిష్టం ఉండదు.
0: పోనీ, నీ మక్కువలేమిటో చెప్పు.
1: బానిసల మక్కువలతో యజమానులకేం పని, చెప్పవలసిన అవసరం లేదు.
0: దేవసేన, నేను నిన్ను ఒక బానిసగా కాక నా ప్రియ సఖిగా భావిస్తున్నాను.
1: ఈ మాట ఇది వరలో ఎవరి దగ్గర అన్నారో?
0: బానిసల వద్ద, నా దగ్గర ఉన్న ఉపపత్నుల వద్ద మోహావేశపు పలుకులు గాని అభిమానం గాని చూపించడం గాని అవసరం లేదు. నేనింతవరకు ఎవరి వద్ద ఇలాంటి భావనలు వ్యక్తపరచలేదు.
1: మరి నా వద్ద ఎందుకు వ్యక్తపరుస్తున్నట్టు? నన్ను అందరిలాగే చూడొచ్చు కదా.
0: అదే, ఎందుకో నిన్నా దృష్టితో చూడలేకపోతున్నాను. నువ్వంటే నాలో నాకే తెలియని ఏదో భావన. ఆ భావనే నన్ను పరితాపానికి గురిచేస్తూ ఉంది.
1: ఇన్ని మాటలు దేనికి? మీరు వచ్చింది మీ శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం. తీర్చుకోండి. మీకెలాంటి శ్రమ లేక నేనే నా శరీరంపైని ఆచ్ఛాదనలన్నీ తొలగిస్తున్నాను. రండి, మీ కామాగ్నిని చల్లార్చుకోండి.
0: దేవసేనా,

0: నీ పట్ల ఆప్యాయత చూపే కొద్దీ నువ్వు నన్ను అలుసుగా చూస్తున్నావు. ఇది నీకు తగదు.
1: బానిసల పట్ల ఆప్యాయత చూపటం దేనికి? ఆగ్రహం చెందటం దేనికి?
0: అందరి పట్ల చూపటం లేదు, నీ ఒక్కదాని పట్లే చూపుతున్నాను.
1: దేనికని? నా ఒక్కదాని పట్ల అంత ఆప్యాయత చూపటం?
0: చెప్పనా, నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజు రోజుకు అధికమవుతున్నది. నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
1: మీరొచ్చిన పని పూర్తి కానిదే వెళ్తారా?
0: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు. మళ్ళీ వస్తాను.
1: తమరి ఇష్టం. మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
0: దేవసేన, నా మనసంతా పాడైపోయింది.
1: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే.
2: దేవసేన, నిన్నే?
1: నువ్వా కుశాలి?
2: ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
2: నా దగ్గర కూడా దాచడం దేనికి దేవసేన? నేను వయసులో నీకంటే పెద్దదాన్ని, బానిసగా ఎంతో జీవితాన్ని చూసిన దాన్ని. ఇప్పుడు అమిత్తుడు నీ సేవకురాలల్లో నన్నొకరిగా నియమించగా నీ సేవకురాలను అయిందాన్ని, నా దగ్గర దాపరికమేముంది? నీ మనసులో ఏముంది? నువ్వెందుకలా నిర్లిప్త ధోరణిలో ఉంటున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు బానిసకి ఎలా మారావు చెప్పమ్మా. నీ వ్యధేంటో, నీ గతమేంటో నాతో చెప్పు. నీ మనసులోని మానసిక క్షోభ కొంతైనా తగ్గుతుంది.
1: సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాది దక్షిణాపథంలో ఒకనొక కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం. ఆ గ్రామానికి నా తండ్రి నాగసేనుడే అధికారి. నా తల్లి నా చిన్నతనాన్ని చనిపోవడం వల్ల నా తండ్రి నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. నేను గ్రామవాసులందరితోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేదాన్ని. కొండపైకి వెళ్లి రకరకాల చెట్ల పళ్ళు కోసుకునొచ్చి నేను తినేదాన్ని, అందరికీ పంచేదాన్ని. బాధ కష్టమన్నదే ఎరగనిదాన్ని. అలాంటి రోజుల్లో ఓ రోజు

0: అమ్మా దేవసేనా?
1: ఏమిటి నాన్నగారు?
0: ఎక్కడికి బయలుదేరావు? నీ స్నేహితురాళ్ళతో కలిసి ఆ కొండపైకి కాయలు పళ్ళు ఏరుకోవడానికే కదా?
1: అది కాదు నాన్నగారు, మరి అసలు ఏమైందంటే,
0: నీ చిరిపి చేష్టలు, గ్రామంలో నువ్వు చేసే అల్లరి పనులు అన్ని నాకు తెలుసమ్మా.
1: వస్తాను నాన్నగారు.
0: ఆగమ్మాగు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు, నేను వెళ్ళాలి.
0: మీ స్నేహితురాలు ఎదురు చూస్తుంటున్నారనా ఈ తొందర?
1: ఆలస్యమైందని ఇప్పటికే నా పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు నాన్న.
0: నూరినా మరేం కాదులే గాని, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు.
0: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదామనుకుంటుంటే నువ్వేంటమ్మా విసుగు చూపిస్తున్నావు?
1: అబ్బా, విషయం ఏంటో త్వరగా చెప్పండి నాన్న.
0: ఈవేళ సాయంకాలం, మన దూరపు బంధువులు వస్తున్నారు, అందుకే సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి.
1: సరే నాన్న, మరి ఇప్పుడు నేను వెళ్ళనా?
0: వెళ్ళమ్మా, పిచ్చి పిల్ల, ప్రతి దానికి చిరాకే.
1: ఆ రోజు సాయంకాలం నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేశాడు నా తండ్రి. నా తండ్రి చెప్పిన దూరపు బంధువులు వచ్చారు. వారు వచ్చాక తెలిసింది వారు నన్ను చూడడానికే వచ్చారని. నచ్చితే పెళ్లి జరిపించుకుని నన్ను తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారని. నాలో ఏదో తెలియని కంగారు, భయం. పైగా నన్ను పెళ్లాడ్డానికి వచ్చిన వరుణకు నేను నచ్చానే కాని నాకతను నచ్చలేదు. ఈ విషయం నా తండ్రికి ఎలా చెప్పాలో తోచలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నా స్నేహితురాళ్ళని సలహా కోరాను. నచ్చలేదని ధైర్యంగా నీ తండ్రితో చెప్పే అన్నారు. అలా చెప్పినా నా తండ్రి అంగీకరిస్తాడా అన్న సందిగ్ధావస్థ. చివరికి ధైర్యం చేసి నా మనసులోని విషయాన్ని ఆయనతో చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నాన్నగారు,
0: ఏమిటి తల్లి?
1: అది

0: నాకు నాకు ఈ పెళ్లి అంగీకారంగా లేదు.
1: ఎందుకని?
0: వరుడు నాకు నచ్చలేదు. నాకు నచ్చని వాణ్ణి నేను వివాహం చేసుకోలేను.
1: వరుడికి ఏమైందమ్మా? బాగానే ఉన్నాడే, పైగా రాచకొలువులో కొత్త వాళ్ళ పదవి నిర్వహిస్తున్నాడు. ఏరి కోరి ఎంతో దూరం నుంచి నా అభ్యర్థన మేరకే వచ్చి నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. అయినా అతను నీకెందుకు నచ్చలేదు చెప్పు.
0: ఏమో తెలీదు, కారణం చెప్పలేను. నాకు నచ్చలేదు, నేను చేసుకోనంతే.
1: మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. అతను నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు నచ్చింది కాబట్టి వర్తమానం పంపించి పిలిపించాను. ఇంకో రెండు రోజుల్లో నీ పెళ్లి అతనితో జరిగి తీరుతుంది. గతంలోలాగా నీ పిచ్చి ఆటలు పిచ్చి మాటలు కట్టిపెట్టి మౌనంగా ఉండు.
0: అది కాదు నాన్నగారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతం చేస్తారే.
1: ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లవని నువ్వెలా ప్రవర్తించినా మౌనం వహించాను. ఇది పెళ్లి, బొమ్మలాట కాదు. నీ అభిప్రాయాలతో నీ నిర్ణయాలతో నాకు అవసరం లేదు. నువ్వు అతన్ని పెళ్ళాడి తీరాల్సిందే. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఇక నుంచి పెళ్లి అయ్యేదాకా ఇంటి నుండి బయటకు వెళ్ళకు. కావాలంటే నీ స్నేహితురాళ్ళని ఇక్కడే రప్పించుకో.
0: నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తానంటారే, నా అభిప్రాయానికి విలువ ఇవ్వరే. ఇది అన్యాయం నాన్న.
1: ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకంటే నాకే బాగా తెలుసు. ఇక నాతో వాదించగా నీ గదిలోకి వెళ్ళు.
0: నాన్న
1: ఏంటి అలా చూస్తున్నావు? చెప్పేది నీకే.
0: నాన్న
1: పిల్లల్ని గారాభంగా పెంచితే చివరికి ఇలాగే ప్రవర్తిస్తాను. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచడం నాదే పొరపాటు.
0: ఇష్టం లేని మగాణ్ణి పెళ్లాడడానికి ఏ స్త్రీ మనసు అంగీకరిస్తుంది? తెల్లవారితే పెళ్ళనగా నేను అర్ధరాత్రి సమయాన ఇంటి నుంచి పారిపోయి కొండపైకి వెళ్లాను. అక్కడ దాక్కున్నా మళ్లీ పట్టుకెళ్తారనిపించి అక్కడ్నుంచి ఆ చీకట్లోనే ముందుకు నడక సాగించాను. ఆ కొండల్లో గుట్టల్లో రాళ్ళు రప్పల మధ్య అలాగే నడిచాను. ఆ చీకట్లో కాళ్లకు ఎన్నో మార్లు రాళ్లు తగిలి ముళ్ళు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. పొద్దు పొడిచేదాకా అలా నడుస్తూనే ఉండిపోయాను. పొద్దు పొడిచింది.

రాత్రంతా నడిచినందువల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుని, రాళ్ళు గుచ్చుకుని కాళ్ళకంతా గాయాలయ్యాయి. ఈ గాయాలను ఆ నదిలో కడుక్కుని స్నానం చేసి కాసేపు సేద తీరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ నదిలో స్నానం చేశాక ఒంటి నొప్పులన్నీ మాయమైపోయాయి. శరీరానికి, మనసుకి కాస్త ఊరట చేకూరింది. కాసేపు ఆ రాతి బండపై కూర్చుని విశ్రాంతి తీసుకుని వస్త్రాలు తడారాక ఎటైనా వెళ్ళాలి. అవును, ఎక్కడికి వెళ్ళాలి? ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. పోనీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే, అమ్మో ఆ కొండ ముచ్చుగాడికి ఆలిని కావాల్సి వస్తుంది. వాడికి ఆలిని కావడం కంటే ఇంకా దూరంగా వెళ్ళిపోవడం.

0: అది అది ఆ కనిపించే ఆ నదిలో స్నానం చేయాలి. ఏమి నా భాగ్యం, స్నానమాచరించడానికి విచ్చేసిన నాకు తడిసిన వస్త్రాలను తడిసిన కురులను ఆరబెట్టుకుంటున్న ఓ అందమైన పడితే నా కంటపడ్డం, ఇది నా అదృష్టం కాక మరేమిటి. ఏ గోటి పెట్టో జాగ్రత్తగా వ్యవహరించి చేజెక్కించుకోవాలి. ఓ యువతి,
1: నువ్వు
0: భయం వలదు,

0: అలా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి ఆపదను తలపెట్టను. నేను సచ్చీలుడను. పరస్త్రీ అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఒక బేహారిని, పైగా వివాహితుణ్ణి. సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాటిని విక్రయించడం నా వృత్తి. నేను మరికొందరు సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని అమ్ముకునేందుకు బయలుదేరి వచ్చాం. ఇక్కడికి కాసింత దూరంలో ఉన్న ఓ కొండ చర్య దగ్గరే గుడారం వేశాం. స్నానమాచరించడానికి నీటి వసతి కోసం అన్వేషిస్తూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఎదురుగా నది, ఇటుగా నువ్వు అగుపించావు. నీవెవతవు? నీ నామధేయమేమి? ఇచ్చట ఎందుకున్నావు? నాకు తెలిసి చుట్టుపక్కల ఎటువంటి గ్రామం లేదే. అంతా అరణ్యమే, పర్వత ప్రాంతమే. సంకోచించగా వివరంగా నీవెవరో చెప్పు. నీకు నా వంతు సహాయం అందజేస్తాను. అరే, నా మాటలు నమ్ము యువతి. నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. చెప్పు, నీవెవతవు? ఒంటరిగా ఈ ప్రాంతంలో ఎందుకున్నావు?
1: మా గ్రామం సిద్ధాపురం. ఈ కొండలు కోనలు దాటి వెళ్ళాలి. ఆ గ్రామానికి అధికారి మా నాన్నగారు. వారి పేరు నాగసేనుడు. మా తండ్రి గారు నాకిష్టం లేని వివాహం తలపెట్టారు. ఆ వివాహాన్ని తప్పించుకునేందుకు అర్ధరాత్రి సమయాన మా గృహం నుంచి పారిపోయి చీకట్లోనే నడుస్తూ ఈ కొండ కోనలు దాటి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి చేరాను.
0: నీ నామధేయం?
1: దేవసేన.
0: చక్కటి నామధేయం. నీ రూపలావణ్యాలకు తగ్గట్టుగానే ఉంది. మరి ఇప్పుడు నువ్వేం చేయదలిచావు? తిరిగి మీ గ్రామానికి వెళతావా? ఆహా, వెళ్తానంటే చెప్పు. నేను నీకు తోడుగా మీ గ్రామం దాకా వస్తాను.
1: మా గ్రామానికి తిరిగి వెళ్ళను. వెళితే ఆ వరుడికే ఇచ్చి బలవంతంగా నా వివాహం జరిపిస్తారు మా నాన్న. నాకు ఆ వరుడంటే ఇష్టం లేదు.
0: మరేం చేయదలిచావు?
1: ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను.
0: ఎక్కడికి వెళతావు?
1: ఏమో తెలీదు. ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాను.
0: నిన్ను చూస్తే జాలిగా ఉంది, నవ్వు కూడా వస్తోంది. ఒంటరిగా ఈ కొండ కోనల్లో ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాంతంలో చిరుతలు, పులులు, సింహాలు ఉన్నాయి. వాటి బారిన పడితే ఇక ఇంతే. అంతేకాక భయంకరమైన విషసర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనుషుల్ని సైతం అమాంతంగా మింగేస్తాయి. మరికొన్ని కాటేసి ప్రాణం తీస్తాయి. పోనీ, వీటన్నిటి బారి నుంచి నువ్వు తప్పించుకొని ఈ అరణ్య ప్రాంతం వీడి ఏదైనా మరో గ్రామానికి చేరేవనుకో, అక్కడ మాత్రం నువ్వేం చేయగలవు? నువ్వు ఒంటరివని తెలిసి నీకు ఎవరో ఒకరు హాని తలపెట్టచ్చు, లేదా మరేమైనా చేయొచ్చు.
1: మీ మాటలు వింటుంటే మనసులో అమితమైన భయం చోటు చేసుకుంటుంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
0: నాపై నమ్మకం ఉంచి నా వెంటరా. నిన్ను సురక్షితంగా మా గృహానికి తీసుకువెడతాను. మా గృహంలో నా అర్ధాంగికి చేదోడు వాదోడుగా ఉండవు గాని మా పురంలో చాలామంది అందమైన యువకులున్నారు. వారిలో నీకు నచ్చిన వారిని నువ్వు చూసి ఎన్నుకో. నీకు నేను వివాహం జరిపిస్తాను. మా పురంలో యువకులు నచ్చకపోతే మరో పురంలో అయినా నీకు నచ్చే కుర్రాన్ని చూస్తాను, సరేనా?
1: నాకు నచ్చిన వరునితో వివాహం జరిపాక నన్ను మా గ్రామానికి పంపివేయాలి. మా తండ్రి గారు నేను లేకుండా జీవించలేరు. వ్యధ చెంది మరణించినా మరణించగలరు.
0: అలాగే, నీవు కోరినట్టే నీ వివాహం జరిగిన పిదప నేను నీ తండ్రి కడకు తప్పక పంపుతాను. మరి ఇప్పుడు నా వెంట రావడానికి సమ్మతమేనా?
1: వస్తాను.
0: పద మరి.
1: అతని మాటలు నమ్మి అతని వెంట అతని పురానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక జనాలందరూ పోగై నా వంకే చూస్తూ ఉండటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అదే విషయం అతన్ని అడిగాను. నువ్వీ ఊరికి కొత్త కదా, ఎవరీ కొత్త వ్యక్తి అని చూస్తున్నారంతే అంటూ సమాధానమిచ్చాడు. అతని వెంట ఉన్నవారు కూడా అంతే అంతే అని వంతపాడారు. నన్నొక గృహానికి తీసుకెళ్లాడు. ఆ గృహంలో చాలామంది ఆడవారు కనిపించారు. అలాగే మగవారు కూడా. మీ అర్ధాంగి ఏది అని అడిగాను. తీసుకెళ్లి ఓ స్త్రీని పరిచయం చేశాడు. ఆమె నన్నెంతో ఆదరంగా తన గదిలోకి ఆహ్వానించింది. నాలో అతని పట్ల ఉన్న అనుమానం, భయం పూర్తిగా తొలగిపోయాయి. మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకో గదిని కేటాయించారు. అన్ని సౌకర్యాలు అమర్చారు. వారి అతిథి మర్యాదలు చూసి

0: ఎంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను. కొన్నాళ్లు గడిచిపోయాయి. ఓ రోజు రాత్రి తలుపు చప్పుడయింది. నిద్రకుపక్రమిస్తున్న నేను వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా బానిసల వ్యాపారి గదిలోకొచ్చాడు.
1: నిద్రాభంగం కలిగించానా?
0: లేదు, ఇప్పుడే ఇప్పుడే నిద్రపోదామని పక్కపై వాల్తుండగా తలుపు చప్పుడయింది, తెరిచాను. మీరు కనిపించారు. అదేమిటి, ఎవరో బయట నుంచి తలుపు వేశారు.
1: నేనే వేయమని చెప్పి వచ్చాను.
0: దేనికి?
1: నేనిప్పుడు మధువు తాగాను. తాగిన వాడు అబద్ధం చెప్పరాదు. అందులో నీలాంటి అందగత్యతో, నీలోని అమాయకత్వం నాతో నిజం చెప్పిస్తోంది. చెప్తున్నాను, నేను సుగంధ ద్రవ్యాలమ్మే వ్యాపారిని కాను, బానిసలను అమ్మే వ్యాపారిని. అర్థం కాలేదా? మనుషులను పశువులకు మళ్ళీ అమ్మే వ్యాపారిని. వివిధ ప్రాంతాల నుంచి మోసగించో వెల ఇచ్చో స్త్రీలను పురుషులను తెచ్చి బానిసలుగా వారిని అమ్మివేస్తూ ఉంటాను. ఆ రోజున ఓ చక్కటి ఆడ బానిస కొనుగోలుకై ఒక ప్రాంతానికి నా అనుచరులతో వెళుతుండగా నువ్వు కనిపించావు. నీకు మాయ మాటలు చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీకు అర్ధాంగిగా పరిచయం చేసిన వ్యక్తి నా అర్ధాంగి కాదు. ఆమె కూడా ఒక బానిస స్త్రీయే. నా అర్ధాంగి వేరే పొరంలో ఉంటుంది. అసలు ఇది నా పురం కాదు. నేను బానిసలను తెచ్చి ఉంచే స్థావరం. నీకు ఈ గృహంలో చాలా మంది ఆడ మగ వ్యక్తులు అగుపించి ఉంటారు కదా, వారందరూ బానిసలే. వారు పారిపోకుండా కొంతమంది అనుచరులకు వేతనాలు ఇచ్చి కాపలాగా ఉంచాను. ఇది నేను చెప్పదలుచుకున్న నిజం. అమ్మయ్యా, నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను చేయబోయేది చెప్తాను విను. నిన్ను అనుభవిస్తాను. ఆ తర్వాత ఈ పురంలోని కొందరు ప్రముఖుల చేత అనుభవింపచేస్తాను. ఆ తర్వాత నిన్ను ఒక బానిసగా ఎవరికైనా అమ్మేస్తాను.
0: దుర్మార్గుడు, నీ మాయ మాటల వెనక, నువ్వు నన్ను ఇక్కడికి తేవడం వెనక ఇంతటి మోసం దాగుందా?
1: చూడు, నిజం చెప్పాను, చేయబోయేది చెప్పాను. నేను చేసేదే బానిసల వ్యాపారం. అది నా వృత్తి. నా వృత్తి సంబంధంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఎదుటి వారు నమ్మేందుకు ఎన్ని తీయటి కబుర్లైనా చెప్తాను. గోల చేయకు, గోల చేయకు, నా వాంఛ తీర్చు.
0: ఈ దేవసేన కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు.
1: చచ్చాక జరిగేదేముంది, పిచ్చిదనా? ఇలాంటి మాటలు అనేక మంది ఆడవాళ్ల నోటి నుంచి విన్నాను. నాకు కొత్త ఏం కాదు. గోల చేయక వచ్చి నా ఒడిలో వైపు రా, రా, చెప్పేది నీకే. రా,
0: రా, దగ్గరకు వచ్చావో మర్యాద దక్కదు, జాగ్రత్త.
1: మర్యాద? నాకు కావలసింది మర్యాద కాదే, నా మక్కువ తీర్చటం. రా, రా,
0: రాను,
1: రా.
0: అయితే
1: నేనే వస్తాను, నేనే వస్తానే. వదలడానికే నిన్న అరణ్య ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. నిన్ను తన్ని తీరు అనుభవించాక అప్పుడు వదిలేస్తాను. బయటకు కాదు, ఈ పుర ప్రముఖులకు వారు కూడా నీ అందాలతో విందు చేసుకోవాలి కదా. నీలాంటి వారిని అందరినో లొంగ తీశానే. నువ్వు లెక్క రావేన్న మదన మంజరి. రా, రా,
0: రా.
1: నా మర్మస్థానం పైన నీ మోకాలతో కుమ్ముతావా? అదే చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను. ఈ మారు నువ్వు నన్ను తనటం కాదే, నేనే నిన్ను తంతాను.

0: సావును.
1: అమ్మ
0: గుర్తుకొచ్చిందే, ఈ కర్రతో నీ ఒళ్ళంతా చీరిపోయేలాగా కొడితే అప్పుడు అప్పుడు నీ తండ్రి గుర్తుకొస్తాడే. సచ్చావు.
2: ఓ అబలనని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు నన్ను కర్రతో చావబాది నా ఒళ్ళంతా గాయాలమయం చేశాడు. ఆ గాయాల బాధకు తట్టుకోలేక స్పృహ తప్పాను. తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పక్కపై నగ్నంగా పడి ఉన్నాను. నా శరీరం పైన వస్త్రాలన్నీ గదంతా చెల్లా చెదురుగా పడున్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను శారీరకంగా హింసించి చివరికి తన మాట వినేలా మార్చుకున్నాడు. ఆ పురంలోని ప్రముఖులందరి చేత నన్ను అనుభవింపచేశాడు. చివరికిలా బానిసగా మార్చి ఈ రాజగృహపురానికి తెచ్చి నన్ను అమ్మివేశాడు. ఇది ఈ దేవసేన బానిసగా మారిన వైనం. కుశాలి, ఇంతకీ నువ్వెలా బానిసగా మారావు?
3: నేను వలచిన ప్రియుడే నన్ను వంచించి తెచ్చి ఈ అమితుని తండ్రి ఉద్దాలకునికి బానిసగా అమ్మేశాడు.
2: వలచిన వాడే నిన్ను మోసం చేశాడన్నమాట.
3: మనుషుల్లో స్వార్థం, ధనాశ బాగా పెరిగిపోయినప్పుడు వలచిన వారినేమి ఎవరినైనా మోసం చేస్తారు. ఇది మనుషులకుండే సహజ నైజం. ఏ కొందరు మంచివారుగా ఉంటారు.
2: నువ్వన్నది నిజం. నా అన్న స్వార్థమే మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవును, ఈ బానిసలను ఇలా ఎన్ని రకాలుగా కొంటారు? ఈ అమ్మకాల గురించి, కొనడాల గురించి నాకు సరి అయిన అవగాహన లేదు. ఆ బానిసల వ్యాపారి వద్ద ఉన్నప్పుడు కూడా నేను నా తోటి బానిసలతో ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాను.
3: బలవంతంగా పట్టి తెచ్చిన కొందరిని, రాజకొలువుల్లో పదవులు అని చెప్పి మోసగించి తెచ్చిన కొందరిని బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఈ రెండు విధాలుగానే కాక యుద్ధాల్లో ఓడిపోయిన సైనికులను, వారి ఆడవాళ్లను కూడా రాజులు తమ సేవకులుగానో పరిచారికలుగానో నియమించుకుంటూ ఉంటారు. లేదా బానిసలుగా ఇతరులకు అమ్మివేస్తారు. కొందరు కుటుంబ దారిద్ర్యం కారణంగా తమకు తాముగా బానిసలుగా అమ్ముడుపోతూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మనిషే ఎదుటి మనిషిని పశువులాగా అమ్మే స్థాయికి దిగజారాడు.
2: అవును, ఇక్కడ బానిసలతో ఎలాంటి పనులు చేయిస్తారు?
3: మగబానిసలైతే వ్యవసాయం పనులు, రాతి గుట్టలను పగలగొట్టించే పనులు, మందిరాన్ని కాపలా ఉండే పనులు, నమ్మకం కుదిరితే స్త్రీ బానిసలపై అజమాయిషి పనులు చేయిస్తూ ఉంటారు.
2: మరి ఆడవారితో ఏం పనులు చేయిస్తారు?
3: నచ్చితే ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు అతిథి మర్యాదగా ఈ ఉంపుడుగత్తెలను అతిథుల వద్ద శయనింపచేస్తూ ఉంటారు.
2: ఎవరికంటా పడకుండా ఉపాయంగా తప్పించుకుని పారిపోతే?
3: అలా పారిపోతారనే కొంతమందిని కాపలాదారులుగా జీతాలిచ్చి ఉంచుతున్నారు. వారి కన్ను గప్పి పారిపోయినా ఫలితం ఉండదు.
2: ఎందుకని?
3: బానిసల్ని కొన్న వెంటనే యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా బానిసల నుదుటిపై తమ కుటుంబాలకు సంబంధించిన చెట్టు గుర్తో, గుర్రపు గుర్తో, సూర్యుని గుర్తో, చంద్రుని గుర్తులో వేయిస్తూ ఉంటారు. ఆ పచ్చబొట్టులు చెరపడం అసాధ్యం. బానిస అన్నవాడు ఒకవేళ పారిపోయినా ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
2: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
3: ఉంది. మనల్ని యజమాని వద్ద నుంచి కొని అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకుని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మనపై జాలిపడి ధర చెల్లించి మనల్ని విడుదల చేయించేవారెవరు? ధనాన్ని పోసి కొన్న యజమాని ఎవడు ఊరికే తనంతకు తానుగా విడుదల పత్రం ఇచ్చి వెళ్ళు, నీ ఇచ్చ వచ్చించాడు బ్రతుకు అని చెప్పడు. దేవసేన.
2: ఏమిటి కుశాలి?
3: అమిత్తుడు తన తండ్రి ఉద్దాలకుడంతటి కఠిన హృదయం కలవాడు కాదు. మంచివాడు, కాకపోతే ఆవేశపరుడు. అతనికి ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. సామాన్యంగా స్త్రీ బానిసలపై యజమానులకు కామవాంఛ తీర్చుకునే దృష్టి తప్ప మరొక దృష్టి ఉండదు. ఎందుకనో, నీ పట్ల అమితంగా ఆకర్షితుడు.

0: చూస్తున్నాడు. ఆ ఆకర్షణలో కామభావన కంటే ఆరాధన భావనే ఎక్కువగా ఉంది. నువ్వు అతనితో సఖ్యతగా ఉండు, నవ్వు, నవ్వించు, అతన్ని ఆహ్లాదపరచు, నువ్వు సుఖించు, అతను సుఖపెట్టు. ఎందుకు నీ యవ్వనాన్ని వృధాపరచుకుంటావు? నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో, లేదంటే నువ్వే కష్టపడతావు. దేవసేన, కొన్ని చోట్ల ఎంతగానో ఆలోచించి వ్యధ చెందినా ప్రయోజనం ఉండదు. ఆయా ప్రదేశాలను బట్టి మన వ్యవహారపు తీరు మార్చుకోక తప్పదు. సరే, లే, వెళ్దాం. ఇక నీకు అభ్యంగన స్నానం చేయిస్తాను.
1: పదా.

0: దేవసేన, ఈ విషయం విన్నావా?
1: ఏ విషయం కుశాలి?
0: ఈ రాజగృహలో కనుహుడు అని ఒకతను ఉన్నాడు. అతను కూడా రత్నాల వ్యాపారే. అతనికి మన యజమాని ఆమిత్తునికి మంచి స్నేహం కూడా ఉంది. ఆ కనుహుని అర్ధాంగి తమ వద్ద పనిచేసే ఒక మగబానిసతో శారీరక సంబంధం ఏర్పరచుకుందంట. ఈ విషయం తెలిసిన కనుహుడు తన అర్ధాంగిని కరవాలంతో పొడిచి చంపేశాడట. మగబానిసను కూడా చంపేసేవాడట. బానిసను చంపే ముందు రాజుగారికి తెలియజేస్తే మంచిదని వెళ్ళి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు మేమే అతను శిక్షిస్తామని చెప్పి సైనికులను పంపించి అతని సంకెళతో బంధింపచేసి పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించండి అని ఆజ్ఞ ఇచ్చాడట. పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించారట. ఏమిటో దేవసేన, ఒక్కో మార తలుచుకుంటే అలాంటి దండనకు గురి కావటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటమే మేలనిపిస్తుంది. యజమానులు నిత్యం రోజుకొంపుడుగతతో కాలక్షేపం చేసేటప్పుడు వారి అర్ధాంగులకు మాత్రం కోరికలు తెచ్చుకోవాలని ఉండదా?
1: కుశాలి, స్త్రీకైనా పురుషునికైనా లైంగికపరమైన కోరికలన్నవి సమానంగానే ఉంటాయి. తాము మాత్రం కోరికలను తీర్చుకుంటూ తమ వారిని ఆ కోరికలకు దూరంగా ఉంచితే నువ్వన్నట్టుగా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. స్త్రీ కూడా ఓ వ్యక్తేనని, ఆమెకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని, మనసుపడ్డ మగవాణ్ణే పెళ్లాడాలని, ఆమె కేవలం ఓ భోగ వస్తువు కాదని, ఆమెకు తమకు మల్లే సమాన హోదా ఇవ్వాలి అని మగవారు అనుకోనంతకాలం, తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం స్త్రీ తిరుగుబాటు జరపనంతకాలం స్త్రీల పరిస్థితి ఇంతే. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా ఇదే తీరును ఉంటుంది పరిస్థితి. నా చెంతకొచ్చి అలా మౌనంగా చూస్తూ నిలబడ్డం దేనికి? మీరొచ్చింది మీ వాంఛ తీర్చుకోవడానికేగా. రండి, తీర్చుకోండి.
2: నేనిప్పుడు మధువు సేవించి ఉన్నాను.
1: మధు సేవనం, ఆ తర్వాత పడతి అధరామృత సేవనం మీలాంటి యజమానులకు పరిపాటే కదా. రండి.
2: కావచ్చు కానీ నేను
1: వేరు అంటారు. మీరు ఏ విషయంలో వేరు? అందరిలాగే మీకు అర్ధాంగి ఉంది, అందరిలాగే మీకు ఉపపత్నులు ఉంపుడుగత్తెలు ఉన్నారు. నన్ను ఉంపుడుగత్తెను చేశారు. మీ సేవలు చేయడానికి అనేక మంది ఆడామగా బానిసలున్నారు. సంపాదించింది ఇంకా పెంచాలని మీ తండ్రి అనేక ప్రాంతాలు పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నారు. నగరంలోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరూ యజమానులకు మల్లే ఇంకా బానిసలను కొంటూనే ఉన్నారు.
2: దేవసేనా, నీ తరువాత మరే బానిసను కొనలేదు దేవసేనా.
1: అవసరం పడితే లేదా ఇంకెవరైనా మీ కంటికి నచ్చితే కొంటారు. అయినా ఇన్ని మాటలు దేనికి? మీరొచ్చింది మీ తాపాన్ని తీర్చుకోవడానికి. మీ తాపం తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రండి, జాగెందుకు?
2: దేవసేన, ఇలాంటి వ్యంగ్యపు మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నావు? నేనొచ్చింది కేవలం నా శారీరక వాంఛ తీర్చుకోవడానికి కాదు. నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది.
1: బానిసతో మాట్లాడే ముద్దు ముచ్చట్లే ఉంటాయి. మీ దృష్టంతా కేవలం దానిపైనే కదా.
2: జీవితం అంటే

0: కేవలం శృంగారమే అనుకున్నావా? దేవసేన, జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
1: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా, అందుకే ఇందరు.
0: నేను తాగి ఉన్నా, నిగ్రహించుకోనే మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
1: మీకు ఆగ్రహం కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసి పనులు చేయిస్తారు. నాపై కసి కొద్దీ ఇతరులకు అమ్మివేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవ్వరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కన్హుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు. అంతేగా, మీరేం చేసినా ఈ దేవసేన సిద్ధంగానే ఉంది.
0: అంతేగాని నాతో మృదుమధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామవాంఛ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేనేం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు? ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీకోసం ఏం చెయ్యమంటావు? పోని, నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
1: నాకు సంపదలపై ఆశ లేదు.
0: సరే, మరేం చేయమంటావు? పోని, నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
1: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
0: మరి నన్నేం చేయమంటావు? చెప్పు దేవసేన, నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్తుడు సిద్ధంగా ఉన్నాడు.
1: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
0: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
1: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో కాని, మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
0: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చటం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
1: మాట తప్పరుగా?
0: ఈ అమిత్తుడు ప్రాణాలనైనా వదులుకుంటాడు గాని ఇచ్చిన మాట తప్పడు. చెప్పు, నీ కోరికేమిటో తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
1: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆశీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమిత్తుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్ళీ మధువు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
0: ఇంతకు ఏం కోరావు?
1: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్క మారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు. ప్రాణత్యాగానికి కూడా ఒడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్లిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుశాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలు పరిచే పరిస్థితే వస్తే చెప్పిన మాటలు గాలి కుదిలేసి ఇలా వెళ్లిపోతూ ఉంటారు. అంతా మాయ. మగవాడి బ్రతుకే ఒక మాయ, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయ.

0: దేవసేన, దేవసేన, నిన్నే నిద్రలే.
1: ఇంత ఉదయాన్నే నిద్ర లేచి చేసే దేవుంది కుశాలి. తాను వస్తున్నానని నీతో కబురు పంపించాడా అమిత్తుడు? పక్షం రోజులైంది, పత్తాలేడు.
0: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
1: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి.
0: మనలాంటి బానిసలందరికీ ఇది శుభవార్తే. ముందులే,
1: లేచాను. చెప్పు, ఏమిటా శుభవార్త?
0: అమిత్తునితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమిత్తుడు తన బానిసలందరినీ పిలిచి,
2: ఈ రోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను. అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను. తెల్లవారేలోపు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి. ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
0: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్ని ఇచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం, ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దేనికని ఇప్పుడొచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు. ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
1: ఇది కళ నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మశక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తి. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమితా, నువ్వే చేయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు, నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమితా, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేనా,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవరూ లేరు. కుశాలితో సహా అందరూ వెళ్ళిపోయారు. గత 2 రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళ నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.
0: దేవసేనా, పైకిలే, ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
0: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
1: మరి
0: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చింతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు

0: ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్చ వచ్చిన చోటకు వెళ్లి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీపై బడి కొన్ని మార్లు నా వాంచ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్లటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్లటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన. వారు రాగానే వారి వెంట వెళ్ళు. ధనం వారితో పంపుతాను. సెలవు.
1: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
0: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
1: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
0: భిక్షువులకు అర్ధాంగులు ప్రేయసులు ఉండరు.
1: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను, మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
0: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
1: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిర్వచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
0: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
1: మీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానీకానికి చాటి చెబుదాం. అరే, మీకంట కన్నీరెందుకు?
0: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
1: ధన్యురాలిని, పదండి వెళదాం.
0: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం.
2: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
3: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కెఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 యువలయ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా జాబిలమ్మ పెళ్లి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల, సాహిత్యం ఎంఎం కీరవాణి.

ఈ చిత్రానికి కృష్ణకుమార్, స్ట్రామ్స్, శ్రీనివాస్, అనుపమ పాడిన పాట వింటారు. రచన భువనచంద్ర, సాహిత్యం క్షమించాలి సంగీతం ఏఆర్ రెహమాన్.

రక్షకుడు చిత్రానికి ఉదిత్ నారాయణ్, ఉన్ని కృష్ణన్, హరిణి పాడిన పాట వింటారు. రచన భువనచంద్ర, సంగీతం యా రెహమాన్.

వినోదం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

శ్రోతలు యువలయ కార్యక్రమం వింటున్నారు. వినబోతున్న పాట నిన్నే పెళ్ళాడదా చిత్రానికి హరిహరన్ చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం సందీప్ చౌతా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: పవిత్ర బంధం ఈ చిత్రానికి కేజే ఏస్ దాస్ పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

ప్రేమలేఖ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ గానం, సంగీతం దేవ, సాహిత్యం భువనచంద్ర.

గులాబీ. ఈ చిత్రానికి సునీత పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం శశి ప్రీతం.

మాయాబజార్. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా పాడిన పాట వింటారు. రచన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం మాధవ పెద్ది సురేష్.

కార్యక్రమంలో వినబోతున్న పాట. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట వింటారు, సంగీతం కోటి.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ముత్తు ఈ చిత్రానికి మనో సుజాత పాడిన పాట వింటారు. రచన భువనచంద్ర.

మీరు విన్న ఆ పాట ధర్మచక్రం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన వేటూరి సుందరరామూర్తి. కార్యక్రమంలో వినబోతున్న పాట మృగం. ఈ చిత్రానికి మనో ఎంఎం శ్రీలేఖ గానం. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతం రాజ్.

కార్యక్రమంలో వినబోతున్న పాట ప్రేమించి పెళ్లాడుతా. ఈ చిత్రానికి చిత్ర పాడిన పాట, రచన వెన్నెలకంటి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

కార్యక్రమంలో వినబోతున్న పాట సాహస వీరుడు సాగర కన్య చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ గానం, రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

పిట్టల దొర ఈ చిత్రానికి సారంగపాణి విజయలక్ష్మి బృందం పాడిన పాట వింటారు. సంగీతం రమణీ భరద్వాజ్.

జీన్స్ ఈ చిత్రానికి సోను నిగమ్, హరిణి, సంగీత కృష్ణరాజు, వీరందరూ కలిసి పాడిన పాట వింటారు. రచన ఏఎం రత్నం, శివలింగేష్, సంగీతం యార్ రెహమాన్.

0: सेक्टर की भूमिका बहुत बड़ी है।
1: प्रोपल्शन सिस्टम हो, कंपोजिट मटेरियल्स हो, रॉकेट स्टेजेज हो, सैटेलाइट प्लेटफॉर्म हो, भारत का युवा आज उन क्षेत्रों में काम कर रहा है जिनकी कुछ साल पहले कल्पना भी संभव नहीं थी। भारत का प्राइवेट स्पेस टैलेंट पूरी दुनिया में अपनी अलग पहचान बना रहा है। आज ग्लोबल इन्वेस्टर्स के लिए भारत का स्पेस सेक्टर एक एट्रैक्टिव डेस्टिनेशन बन रहा है।
2: Defense Minister Rajnath Singh has stressed the need for self-reliance in shipbuilding, ship repair and related maritime sectors, describing it as vital to the country's security. He has said that India is capable of becoming a global shipbuilding hub. Defense Minister was addressing the gathering after laying the foundation stone for 5 expansion projects of the Garden Reach Shipbuilders and Engineers and Yantra India Limited, worth approximately 3,400 crore rupees in Kolkata. Indian Council of Medical Research, ICMR, has clarified that no new strain of H1N1 has been identified and there is no cause for panic. The influenza strains currently circulating also well matched with the vaccine strains recommended for the Northern Hemisphere. According to senior scientists at the ICMR, these viruses have been in circulation since the year 2025. Delhi police has clarified that no permission has been granted to any individual organization for holding protest or gathering at the Jantar Mantar today. He said that various videos and posts have been circulated calling upon people to gather and assemble on the issue of reservation reforms. In a social media post, police said that prohibitory orders are already enforced in New Delhi district. The BRICS Sports Ministers meeting concluded at Visakhapatnam in Andhra Pradesh with unanimous adoption of the Sports Joint Declaration. The declaration reaffirms the commitment of the member countries to strengthen cooperation in sport through dialogue, mutual respect and inclusiveness. Addressing the gathering, Union Youth Affairs and Sports Minister Dr. Mansukh Mandavia called for building a BRICS sporting partnership with practical and sustained cooperation. In men's cricket, India with 300 for 5 in the first innings against host Sri Lanka at stumps on day one of the second and final test in Colombo. Devdutt Padikkal continued his impressive form, scoring his second consecutive test century. He made 117 of 193 balls. Earlier, India won the toss and opted to bat. India won the first test by 165 runs and currently lead the two-match series 1-0. In the FIH Hockey World Cup, the Indian women's team will take on Australia tonight. India must win this match to stay in contention for a semi-final berth. The Pool E match will begin at 10:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
3: Hey girls!
4: Hi! Congratulations!
3: Ivela party kavalante mundu champion to selfie teeskundam. Idea. Ikkade cheskundam party. Pizza party.
4: Yeah!
3: Edi ni card pinnu ee na card details swayanga vestanu. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
4: బై గర్ల్స్,
3: ఎక్కడికి వెళ్తున్నావు?
4: వినలేదా?
3: నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రాలో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖపట్టణంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశాలు 2026 విజయవంతంగా ఈరోజు ముగిశాయి. సభ్యదేశాల మధ్య చర్చలు పరస్పర గౌరవం, సమానత్వాన్ని పెంపొందించడం ద్వారా క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే నిబద్ధతను తెలియజేస్తూ ఈ సదస్సులో బ్రిక్స్ స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. భారతదేశం చేపట్టిన 2026 బ్రిక్స్ చైర్మన్షిప్ కింద ఈ సమావేశం జరిగింది. బ్రిక్స్ సభ్యదేశాల క్రీడామంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరై క్రీడాభివృద్ధి, పరస్పర సహకార ప్రాధాన్యతలపై చర్చించారు.

0: ప్రకటనలకే పరిమితం కాకుండా అథ్లెట్లు, కోచ్ల మార్పిడి, సంయుక్త పోటీలు, స్పోర్ట్స్ సైన్స్ విజ్ఞానాన్ని పంచుకునేందుకు నిజమైన వేదికలను ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేసేందుకు త్వరలో ప్రారంభం కానున్న స్పోర్ట్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పథకం ద్వారా ప్రపంచ మార్కెట్లకు అవసరమైన దేశీయ ఉత్పత్తికి పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియా నినాదంతో గ్లోబల్ తయారీదారులు, టెక్ కంపెనీలు, ఇన్వెస్టర్లను భారత్కు ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గాన ఏలూరు జిల్లా ముసునూరులోని గార్మెట్ పాప్కార్న్ ఫ్యాక్టరీకి ఉపరాష్టపతి చేరుకుంటారు. ఉపరాష్టపతి పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు పరిశీలించారు. స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను ఆయన స్మరించుకున్నారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే గుణం టంగుటూరి ప్రకాశం పంతులు నైజం అని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ఆంధ్రకేసరి తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కొనియాడారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా విశాఖపట్నం సాగర తీరంలో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాలకు చెందిన క్రీడాశాఖ మంత్రులు, అధికారులు సైక్లింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అదే సమయంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టుకు ఈ నెల 31న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేస్తారని తెలిపారు. నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అసత్యాలను నమ్మవద్దని మంత్రి పేర్కొంటూ,
1: ఈ నెల 31వ తేదీ వెలుగొండకి నీళ్లని విడుదల చేయడం జరుగుతా ఉంది. చెప్పిన మాట ప్రకారం ఈ నెలాఖరులోపు నీళ్లు ఇస్తామని చెప్పే విధంగా ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇస్తున్నారండి. 900 కోట్ల నష్ట పరిహారంలో ఈ రోజుకి 768 కోట్ల రూపాయలు నిన్ననే చెక్కుల రూపాయలు పూర్తి 3 విడతలు ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల విషయంలో ఆ అవార్డు ప్రకారం అర్హులందరికి ఇస్తున్నాం. ఎవరైనా గానీ రాలేదు, ఇందులో మేము మిస్ అయ్యామంటే ఆఖరి లబ్ధిదారుడి వరకు, నిర్వాసిత వరకు కూడా అందించడం మేము సిద్ధంగా ఉన్నాం.
0: రాష్ట్రానికి త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు.

0: ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవేయ అధ్యక్షతన విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ముద్దు, కొత్త కర్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
2: ఆగు మొద్దు.
1: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
2: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కన్నీ కార్గిల చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.

0: శ్రీమతి పాలడుగు ధనలక్ష్మీ బృందం వారిచే భజనావళి విన్నారు. ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 వ్యవసాయ సూచనలు వింటారు.
1: సేంద్రీయ వ్యవసాయం గురించి తెలుసుకుందాం. 1965 నుండి 2000 మధ్య కాలంలో రసాయన ఎరువుల వాడకం వల్ల నేల ఉత్పాదక శక్తి, నేల ఆరోగ్యం క్షీణించింది. నేల నీటి కాలుష్యం పెరిగిపోతోంది. అలాగే పురుగుమందుల వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం, కలుషిత ఆహారం కూడా బాగా పెరిగిపోతున్నాయి. వీటి ఫలితంగా ఆరోగ్య హానికరమైన పదార్థాలు పెరిగిపోతున్నాయి. పురుగుమందుల వల్ల ఇప్పటివరకు దేశవ్యాప్తంగా విషప్రభావానికి గురి అయి మరణించిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. పశుపక్ష్యాదులకు, పెంపుడు జంతువులకు, చేపలకు ఎంతో హాని కలిగిస్తోంది. తేనెటీగలు, వానపాములు గణనీయంగా నశించిపోయాయి. ఈ సవాలును ఎదుర్కోవటానికి కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పద్ధతుల్ని పాటిస్తూ సమగ్ర ఎరువుల యాజమాన్యం, అలాగే సమగ్ర సస్యరక్షణ విధానాల్ని పాటించుకుంటూ మనం కనుక ముందుకు సాగితే భవిష్యత్తు తరాలకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధానాల మీద ఇప్పటికే విస్తృత పరిశోధనలు జరిగాయి. ఈ విధానాల ద్వారా అధికోత్పత్తితో పాటు నాణ్యమైన ఉత్పత్తులను, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో సాధించవచ్చని రుజువైంది. జాతీయ ఆహార భద్రత, రైతుల ఆర్థిక సామాజిక స్థితిగతులను పరిగణలోనికి తీసుకుని సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఇది సాధ్యమవుతుందా అనేది మన ముందున్న పెద్ద సమస్య. దీనిమీద విస్తృత స్థాయిలో పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉంది. మన దేశానికి గాని రాష్ట్రానికి గాని సేంద్రీయ వ్యవసాయం కొత్త కాదు. 70 నుండి 80 సంవత్సరాలకు పూర్వం మన రైతాంగం చేస్తున్నది సేంద్రీయ వ్యవసాయమే. అప్పటి రైతులు తమకు అందుబాటులో ఉన్న పశువుల ఎరువు, సేంద్రీయ వ్యర్థ పదార్థాలు, పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించి పంటలు పండించేవారు. దిగుబడులు తక్కువైనా నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారం లభించేది. ఇప్పుడు మరలా సుస్థిర వ్యవసాయం గురించిన అవగాహన రైతుల్లో కలిగించాలి. కేవలం సేంద్రీయ పదార్థాలను ఉపయోగించి పంటలను పండించే విధానమే

సేంద్రియ వ్యవసాయం అని చెప్పవచ్చు. రసాయన ఎరువులు, పురుగు మందులు, శిలీంద్ర నాశినులు, కలుపు మందుల వాడకం ఎంతమాత్రం పనికిరావు. చివరకు రసాయనాలతో విత్తన శుద్ధి కూడా సేంద్రియ వ్యవసాయంలో నిషిద్ధం. ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా సహజ వనరులతో, సాంప్రదాయ పద్ధతులతో వ్యవసాయం చేయటమే సేంద్రియ వ్యవసాయం. కృత్రిమ వనరులను ఏ పరిస్థితిలోనూ వినియోగించటానికి వీల్లేదు. జీవ సంబంధ పద్ధతులు, యాంత్రిక పద్ధతులను మాత్రం ఉపయోగించుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పర్యావరణ ప్రకృతి వనరుల యాజమాన్యమే కాని కృత్రిమ వనరుల వినియోగం మాత్రం కాదు. సేంద్రియ వ్యవసాయంలో పాటించవలసిన అంశాలు, జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. సహజ వనరులైన నేల, నీరు, వ్యవసాయ ఉత్పత్తులు కాలుష్యానికి గురికాకుండా చూడటం, అలాగే అన్ని రకాల సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు ఉపయోగించి తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను సాధించడం, పంటలను నష్టపరిచే క్రిమికీటకాలు, తెగుళ్లు మొదలైన వాటిపై వృక్ష సంబంధ, జీవ సంబంధ పదార్థాలను ఉపయోగించి అదుపులో పెట్టడం, ప్రతి దశలోనూ సక్రమ యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యతనివ్వడం, ఇవన్నీ కూడా సేంద్రియ వ్యవసాయంలో పాటించవలసిన అంశాలుగా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే సేంద్రియ ఎరువులు రెండు రకాలుగా ఉంటాయి. స్థూల సేంద్రియ ఎరువులు, చిక్కటి సేంద్రియ ఎరువులు. స్థూల సేంద్రియ ఎరువులు అంటే ఏమిటంటే, స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. అయితే వీటి వల్ల నేల భౌతిక లక్షణాలపై అధిక ప్రభావం చూపే ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, మేకల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, వీటన్నిటినీ కూడా స్థూల సేంద్రియ ఎరువులు అంటారు. అలాగే చిక్కటి సేంద్రియ ఎరువులు అంటే స్థూల ఎరువుల కన్నా ఎక్కువ శాతం పోషకాలుంటాయి. ఉదాహరణకి గింజల నుండి నూనె తీయగా మిగిలిన పదార్థం అంటే వేపపిండి, ఆముదం పిండి, లేకపోతే ఈ నువ్వు అట్టలు, ఇలాంటివన్నీ కూడా చిక్కటి సేంద్రియ ఎరువులుగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇటీవల కాలంలో సేంద్రియ ఎరువులుగా చెరకు మడ్డి, ఫిల్టర్ మడ్డి అంటారు దీన్ని, వర్మి కంపోస్టు, ఇవి అధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పశువుల పేడ ఎరువును మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే కనుక, పశువుల కొట్టం దగ్గరగా సుమారు 20 నుండి 25 అడుగుల పొడవు, 5 నుండి 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు ఉండేటట్లు గొయ్యి తవ్వాలి. పశువుల పేడ, మూత్రంతో తడిసిన చెత్త, పశువులు తినగా మిగిలిన గడ్డి గుంతలో ఒకవైపు నుంచి పోసుకుని రావాలి. ఒక గజం భాగంలో సుమారు 6 అడుగుల ఎత్తు వరకు నిండినప్పుడు కొద్దిగా నీటిని చిలకరించి 2-3 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసి మట్టితో గాని పేడ బురదతో గాని కప్పాలి. ఈ విధంగా క్రమంగా గోతి నిండా నింపుకుంటూ భూమట్టానికి 1 నుండి 1.5 అడుగుల ఎత్తు వరకు వచ్చిన తర్వాత మట్టితో కప్పాలి. ఆ తర్వాత ఇది 3 నుండి 4 నెలలకు చివికిపోతుంది. పొలానికి తోలే సమయానికి ఇది మంచి సేంద్రియ ఎరువుగా మారుతుంది. అలాగే బయోగ్యాస్ ఎరువుని మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే కనుక, పశువుల పేడ నుండి బయోగ్యాస్ అనే ఇంధనం తయారు చేసుకోవచ్చు. గాలి తగలకుండా ట్యాంకులలో కొన్ని రోజుల పాటు చిక్కగా తయారు చేసిన పేడ ద్రావణాన్ని మురగబెట్టినప్పుడు సూక్ష్మజీవుల చర్య ఫలితంగా వెలువడే వాయువు ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఇంధనంగా వాడుకోగా మిగిలిపోయిన పేడ మరింత సారవంతమైన సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ఖాదీ గ్రామోద్యోగ సంస్థ సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. ప్రభుత్వం రుణ సౌకర్యం కూడా కలిగిస్తోంది. తర్వాత కంపోస్టు ఎరువును ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిత్యం లభ్యమయ్యే వ్యర్థ పదార్థాలు, పంటల అవశేషాలు, పశువుల మూత్రంతో కలిసిన పేడను కంపోస్టు తయారీకి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో నీరు నిల్వని ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని 1 మీటర్ లోతు, 2 మీటర్ల వెడల్పు, అవసరమైనంత పొడవు గల గోతిని తవ్వాలి. వ్యర్థ పదార్థాలను ఒక పద్ధతిలో వరుసగా సుమారు 30 సెంటీమీటర్ల మందంలో పేదిస్తూ మధ్య మధ్యలో పశువుల పేడ కలిపిన నీటిని సరిపడేంతగా చల్లుతూ 8 నుండి 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ చొప్పున ఒక్కొక్క పొరలో వేసి గోతిని నేలమట్టానికి పైన సుమారు 65 మీటర్ల ఎత్తు వరకు నింపాలి. పేడ మన్నుతో పైభాగాన్ని అలకాలి. 3 నుండి 4 నెలల్లో సేంద్రియ పదార్థం బాగా చివికి నాణ్యమైన కంపోస్టు తయారవుతుంది. కోళ్ల ఎరువును ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. కోళ్ల ఫారాలు ఉన్న చోట తగినంత కోళ్ల ఎరువు లభ్యమవుతుంది. సాలీన సుమారు 7 లక్షల టన్నుల కోళ్ల ఎరువు లభిస్తుందని అంచనా. 40 కోళ్ల నుండి 1 సంవత్సరంలో 1 టన్ను ఎరువు తయారవుతుంది. కోళ్ల ఎరువులో సూక్ష్మ పోషకాలు కూడా ఉండి పైర్లకు ఉపయోగపడతాయి. కోళ్ల ఎరువును షెడ్లో నుండి తీసిన తర్వాత 5 నుండి 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ కలిపి కొద్ది రోజుల పాటు గొయ్యిలో వేసి లేదా కుప్పగా పోసి తగిన విధంగా భద్రపరిచి బాగా

0: చివికిన తర్వాత వాడుకోవాలి. దీనివల్ల పోషక విలువలు పెరుగుతాయి. కోళ్ల ఎరువు నీటి ఎద్దడి పరిస్థితుల్లో కన్నా నీటి వసతి గల భూముల్లో సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. తర్వాత గొర్రెల మేకల ఎరువు ఏ విధంగా తయారు చేసుకోవచ్చంటే, గొర్రెల మేకల దొడ్లలో వచ్చిన ఎరువును పశువుల ఎరువులతో భద్రపరిచి పొలానికి వేసుకోవచ్చు. ఈ జీవాల మలమూత్రాలు నేరుగా పొలంలోనే ఉపయోగపడతాయి. మంద కట్టడం పూర్తి కాగానే పొలాన్ని దున్నితే ఎరువు నేలలో కలిసిపోయి పోషకాలు వృధా కాకుండా ఉపయోగపడతాయి. అలాగే పచ్చిరొట్టె ఎరువును ఏ విధంగా చేసుకోవచ్చంటే, నేలకు తగినంత సేంద్రియ పదార్థం అందించడానికి పచ్చిరొట్టె ఎరువుల వాడకం సులువైన చవకైన పద్ధతి. పప్పు జాతి పైర్లు పచ్చిరొట్టెకు బాగా పనికొస్తాయి. వీటిలో జీలుగ, జనుము, అలసంద, పిల్లి పెసర, పెసర, మినుము, అవిసె పైర్లు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. పూతకు వచ్చే సమయంలో వీటిని నేలలో కలియదున్ని ఎరువుగా ఉపయోగించుకోవటాన్నే పచ్చిరొట్టె ఎరువు అంటారు. దీనిని గ్రీన్ మెన్యూరింగ్ అని కూడా అంటారు. పశువుల ఎరువు తగినంతగా లభ్యం కాని ప్రస్తుత తరుణంలో పచ్చిరొట్టె ఎరువు ద్వారా నేలకు సేంద్రియ పదార్థాన్ని అందించడం ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గం. దీనికి సరిపడే విత్తనం ఉపయోగించాలి. జనుము 20 నుండి 25 కిలోలు, జీలుగా 12 నుండి 15 కిలోలు, పిల్లి పెసర 5 నుండి 6 కిలోలు, అలసంద 14 నుండి 15 కిలోలు, పెసర మినుము 6 నుండి 8 కిలోలు ఒక ఎకరానికి విత్తనంగా అవసరమవుతుంది. జీలుగా, జనుము, అలసంద వంటి పైర్లు ఎకరానికి 5 నుండి 7 టన్నులు, పిల్లి పెసర, పెసర మినుము వంటి పైర్లు సుమారు 3 టన్నుల పచ్చిరొట్టెనిస్తాయి. వీటిని నేలలో కలియదున్న తర్వాత బాగా నీరు పెట్టి 2 నుండి 3 వారాల పాటు మురగనివ్వాలి. ఈ సమయంలో కొన్ని హానికరమైన సేంద్రియ ఆమ్లాలు తయారవుతాయి. కనుక మురుగునీటిని తీసివేసి కొత్త నీరు పెట్టిన తర్వాత పైరు నాటాలి. పచ్చిరొట్టె పైరు విత్తనం వేసే సమయంలో ఎకరానికి 50 కిలోలు, పైరును నేలలో దున్నే సమయంలో మరో 50 కిలోలు సూపర్ ఫాస్ఫేట్ వేస్తే రొట్టె ఎక్కువగా తయారవడమే కాక తొందరగా చివికి తర్వాత పైరుకు కావలసిన భాస్వరాన్ని అందిస్తుంది. అలాగే పచ్చి ఆకు ఎరువును ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే, అందుబాటులో ఉన్న చోటు నుండి చెరువు, కాలువ, పొలంగట్లు, బంజర భూములు, అడవి ప్రాంతాల్లో పెరిగే అన్ని రకాల మొక్కల నుండి పచ్చి ఆకులు సేకరించి పొలంలో వేసి ఎరువుగా ఉపయోగించటాన్ని పచ్చి ఆకు ఎరువు అంటారు. ఈ విధంగా రైతు సోదరులు సేంద్రియ వ్యవసాయం వైపు మగ్గు చూపితే కనుక ఎంతో లాభసాటిగా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సమకూర్చుకోవచ్చు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. 7:15 ఫార్మ్ టు సిటీ ఆగ్రో ఫారెస్టీ, ఒకే నేల ఒకే 2 ఆదాయాలు, ఈ అంశం గురించి డాక్టర్ సిహెచ్ మహేష్, లెక్చరర్ డివిజన్ ఆఫ్ ఫారెస్టీ, డాక్టర్ వైఎస్ఆర్ జిల్లా పిఆర్ గూడెం, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి పరిచయకర్త ఎన్ మహాలక్ష్మి. 7:45 చిత్రగీతాలు. 8:15 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో సంస్కృత భాషా దినోత్సవం తదా రాఖీ పూర్ణిమాయాం వైశిష్ట్యం, డాక్టర్ గుదిమెళ్ళ మంజుల గారి ప్రసంగం వింటారు. 8:45 దేశభక్తి గీతం. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు ఢిల్లీ నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఇంత చేసిన తర్వాత ఏమాలోచిస్తున్నారు? ఏమాలోచిస్తున్నారు? ఏం మిగిలింది మీకు? మీ తల్లి కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, మీ ఆత్మీయుల్లో ఎవరైనా కావచ్చు. హింసను విడనాడండి, హింసను విడనాడండి. ఎవరికోసం? ఎందుకు? హింస జోలికి వెళ్ళకండి. హింస మిమ్మల్ని తినేస్తుంది.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: లక్షల్లో ఐటీ జీతం, వందలేని వసంత గీతం.
2: పబ్బుల్లో పర్సులు మాయం, పది ఇస్తే మర్డరు ఖాయం.
1: పల్లెలు కూడా రక్తం మరిగే, వాడవాడలా నేరం పెరిగే.
2: సొంత బతుకులు సంతలో దొరుకును, తాగేందుకు తల్లిని నరుకును.
1: అందుకే మనమందరం శాంతి కపోతాలమవుదాం,
2: అహింసను జపించే మానవతావాదాన్ని అనుసరిద్దాం.
3: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్ళాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకల తయారీలో స్వావలంబన సాధించడం మన దేశ భద్రతకు అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధనా సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబో క్రికెట్ టెస్ట్ లో భారత్ ఇవాళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రైవేట్ రంగాన్ని సరికొత్త ఆవిష్కరణలతో గ్లోబల్ ఆరాను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అంతరిక్ష రంగంలో కెరియర్ కోరుకుంటే భారత్కు రావాలనే భావించాలని ఆయన సూచించారు. ఇటీవల 20 స్పేస్ స్టార్టప్ల సీఈఓలు వ్యవస్థాపకులతో సంభాషించిన సందర్భంగా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సంభాషణ ట్రాన్స్క్రిప్ట్లో ఈ విషయాలు తెలియజేశారు. దేశంలో ఉన్న అపారమైన ప్రతిభ, ఎక్కువ రిస్క్ తీసుకోగల సామర్థ్యం, గ్లోబల్ స్పేస్ రంగంలో భారత్ వేగంగా ఆధిపత్య స్థానాన్ని స్థాపించడానికి వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
1: దునియా భారత్ స్టార్టప్ కు ఖోజతీ హోగీ కౌన్ హై ఇస్మే కోయి ఏక్ జబ్ బ్రేక్ త్రూ హోతా హై తో తురంత లోగో కా ధ్యాన్ జాతా హై బహుత్ లోగో కో హమే జోడ్నా హై హమే ఐసా ఏక్ ఔరా ఖడా కర్ దేనా చాహియే కి ఇస్ ఫీల్డ్ మే దునియా భర్ కే లోగో కో జిందగీ బనానీ హై హిందుస్తాన్ జాఓ భారత్ కి కోయి స్టార్టప్ సే జుడ్ జాఓ భారత్ కి కోయి స్పేస్ ఏజెన్సీ సే జుడ్ జాఓ పూరా టాలెంట్ పూల్ జో హై ఏక్ మ్యాగ్నెట్ కి తరహ ఆప్కే కారణ హమ్ ఖీచ్ సక్తే హై ఔర్ వో హమారీ ఏక్ బహుత్ బడీ తాకత్ బన్ సక్తా హై.
0: ఈ రోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో చంద్రయాన్ 3 చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన జ్ఞాపకార్థం ప్రతి

0: సంవత్సరం ఆగస్టు 23న దేశం అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ద నౌకలు, ఆఫ్ షోర్ నౌకల తయారీలోనూ సంబంధిత ఇతర రంగాల్లోనూ దేశం స్వావలంబన సాధించవలసిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశ భద్రతకు ఇది అత్యంత కీలకమని ఆయన అభివర్ణించారు. భారత్ను భవిష్యత్తులో ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ రంగంలో అత్యుత్తమ నాణ్యత గల మేనేజ్మెంట్ సేవలు అందించవలసిన అవకాశాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. కోల్కతాలో సుమారు 3,400 కోట్ల రూపాయల వ్యయంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థల 5 ప్రాజెక్టులకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత తరుణంలో ఆత్మ నిర్బరత అత్యంత ఆవశ్యకమన్నారు. భవిష్యత్తులో నౌకా నిర్మాణ రంగాల్లో జీఆర్ఎస్సీ అగ్రగామిగా నిలవగలదని రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
1: యంత్ర ఇండియా లిమిటెడ్ కి దోనో ఫోర్జింగ్ ఫ్యాసిలిటీ, భారీ తోపో, నెవల్ వెపన్స్ ఆర్ అడ్వాన్స్ డిఫెన్స్ ఇక్విప్మెంట్ కే లియే హై క్వాలిటీ మెటల్స్ తయారు కరేంగి. ఇస్సే హమారే నేవీ కి ఆపరేషనల్ రెడీనెస్ ఆర్ మెరిటైమ్ ఫైర్ పవర్ కో భీ సీధా బల్ మిలేగా. జబ్ హమ్ అప్నే జహాజ్ ఖుద్ బనాయేంగే, స్వాభావిక హై కి హమారే ఫారిన్ ఎక్స్చేంజ్ కి బచత్ హోగీ ఔర్ సాథ్ హీ సాథ్ హమారా ఎకనామిక్ డెవలప్మెంట్ జో హై తేజీ కే సాథ్ ఆగే బడేగా.
0: దేశీయ రక్షణ ఉత్పత్తులపైనే ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ భారత్ రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులపై సాయుధ దళాలు ప్రస్తుతం మరింత ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కింద ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణ రంగంలో ఏర్పడుతున్న ఖాళీని అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవచ్చునని రక్షణ మంత్రి తెలియజేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో జీఆర్ఎస్ఈ యంత్ర ఇండియా లిమిటెడ్ పాత్ర అద్భుతంగా ఉందని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి అదే రాష్ట నాయకత్వాన్ని ఆయన అభినందించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ క్లౌడ్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో టియర్ 2, టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. ముఖ్యంగా అణగారిన వర్గాల్లోని యువతకు ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త వైరస్ స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్నీ కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్తో సరిగ్గా సరిపోలుతున్నాయని సమితి తెలియజేసింది. ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఈ విషయం తెలియజేస్తూ 2025 సంవత్సరం నుంచే ఈ వైరస్లు వ్యాప్తిలో ఉన్నాయని తెలియజేశారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావం కల జ్వరమని ఐసీఎంఆర్ పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగినంత విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని భారత వైద్య పరిశోధనా సమితి వెల్లడించింది. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిఘా ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, తగిన ప్రజారోగ్య చర్యలు తీసుకుంటున్నామని కూడా వైద్య పరిశోధన సమితి తెలియజేసింది. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం NGT కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. NGT చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్తో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటి

లొకేషన్ను పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నిర్మాణరహిత ప్రాంతాన్ని ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని ఆరోపణలొచ్చాయి. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, ఎన్జీటీ రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే

0: వరదను ప్రాతిపదికగా తీసుకుని యాక్టివ్ ఫ్లడ్ ప్లెయిన్ను తప్పుగా నిర్వచించారని ఎన్జీటీ ముందు పిటిషనర్లు వాదించారు. అక్టోబర్ 27వ తేదీన ఈ కేసుపై విచారణ జరుగుతుంది. జంతర్ మంతర్ వద్ద ఈరోజు నిరసనలు లేదా ఊరేగింపులు జరిపేందుకు ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల సంస్కరణల అంశంపై ప్రజలు అక్కడ గుమిగూడాలని కోరుతూ వివిధ వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని తెలియజేశారు. న్యూఢిల్లీ జిల్లాలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమాపేశం స్పోయింట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ ప్రకటన ద్వారా చర్చలు, పరస్పర గౌరవం, సమ్మిళిత తత్వంలో క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్య దేశాలు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి. భారత చక్షణ 2026 సంవత్సరానికి గాను జరిగిన క్రీడా మంత్రుల సమాపేశానికి సభ్య దేశాల క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి టెస్టు మ్యాచ్లో భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవ్దత్ పడికల్ వరుసగా 2 టెస్ట్ సెంచరీ నమోదు చేశారు. 193 బంతుల్లో 117 పరుగులు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో 165 పరుగులు తేడాతో విజయం సాధించిన భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఎఫ్ఐఎచ్ హాకీ ప్రపంచ కప్లో భాగంగా ఈ రాత్రి ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు తలపడుతుంది. సెమీఫైనల్ రేసులో కొనసాగేందుకు భారత్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవలసిన పరిస్థితి ఉంది. రాత్రి 10:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ధ నౌకల తయారీలో స్వావలంబన సాధించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏదీ వెలుగు చూడలేదని భారత వైద్య పరిశోధనా సమితి స్పష్టం చేసింది. కొలంబో క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి FM రెయిన్బో 102.2 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఈనాటి ఫామ్ టు సిటీ కార్యక్రమంలో అగ్రోఫారెస్ట్రీ ఒకే నేల రెండు ఆదాయాలు ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన కళాశాల అధ్యాపకులు డాక్టర్ సిహెచ్ మహేష్ గారితో ఆర్జే ఎన్ మహాలక్ష్మి సంభాషణ వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: హలో లిజనర్స్, వెల్కమ్ టు 4th ఎపిసోడ్ ఆఫ్ ఫార్మ్ టు సిటీ. ఈ రోజు మన ఫార్మ్ టు సిటీలో ఒక కొత్త ఫార్మింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే అగ్రోఫారెస్ట్రీ. ఈ టాపిక్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో ఉన్నారు డాక్టర్ సిహెచ్ మహేష్ గారు. హలో సార్.
3: హాయ్ అండి.
2: అసలు ఈ అగ్రోఫారెస్ట్రీ అంటే ఏంటి? అంటే అగ్రికల్చరా లేదా ఫారెస్ట్ ని పెంచుతున్నామా? తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత.

0: సాంగ్ విన్నాం కదా, ఇప్పుడు ఈ అగ్రోఫారెస్ట్రీ అంటే ఏంటో సార్ చెప్పేస్తారు.
1: అగ్రోఫారెస్ట్రీ అనేది ఒక ప్రాక్టీస్ అండి, వేర్ అగ్రికల్చర్ క్రాప్స్ ని మనం మళ్ళీ మన ఫారెస్ట్ క్రాప్స్ రెండింటి కాంబినేషన్ తోటి మనం విల్ కల్టివేట్ అగ్రోఫారెస్ట్ అండి. అగ్రోఫారెస్ట్ అనేది చాలా పురాతనమైన ప్రాక్టీస్ అండి. ఎప్పుడైతే ఆది మానవుడు ఉన్నప్పటి నుంచి ఎప్పుడైతే అడవులు నరకడం మొదలెట్టారో అప్పటి నుంచి మనం అగ్రికల్చర్ క్రాప్స్ వేయడం మొదలెట్టాం ఫారెస్ట్ ని క్లియర్ చేస్తూ. అప్పుడే మనం కొన్ని చెట్లను కూడా రిటైన్ చేయడం జరిగింది. అలానే ట్రీస్ ని అండ్ క్రాప్స్ ని రెండింటినీ కాంబినేషన్స్ గా మొదలెట్టి అప్పుడే షిఫ్టింగ్ కల్టివేషన్ అని ఒక పేరు చేశామండి. డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ పదాలు వాడతారు, జూమ్ కల్టివేషన్ అంటారు, మన దగ్గర పోడు భూములు అంటారు. అక్కడ నుంచి పుట్టింది ఒక అగ్రోఫారెస్ట్రీ టైప్ ఆఫ్ కల్టివేషన్ అండి. అక్కడ మనకి ఒక ఒక సంవత్సరంలో పాటు మనకి రోజువారీ అవసరాల కోసం ఫుడ్ రిక్వైర్మెంట్ కోసం మేము అగ్రికల్చర్ క్రాప్స్ వేసుకుంటాము, పల్సెస్ లాంటివి, మన డిఫరెంట్ వెజిటేబుల్ క్రాప్స్ కానీ, లాంగ్ ఎస్టేషన్ పీరియడ్ లో ఫర్నిచర్ నీడ్ కోసం అలా మనం ట్రీ క్రాప్స్ ని కూడా గ్రో చేసుకుంటాం. ఇలా సస్టైనబుల్ గా మనం ఒక క్లైమేట్ పరంగా కూడా కార్బన్ సీక్వెస్ చేయడానికి కూడా ఇట్ యాజ్ ఎ మోర్ పీరియడ్, ఇట్ కెన్ సీక్వెస్ మోర్ కార్బన్ అండి. ఎందుకంటే మనం ట్రీ క్రాప్స్ ని చాలా పీరియడ్ రిటైన్ చేస్తాం కాబట్టి ల్యాండ్ లో. సో అలా ఆవిర్భించిన ఫారెస్ట్ టైప్ ఆఫ్ సిస్టమ్ అగ్రోఫారెస్ట్రీ అండి. అండ్ ఈవెన్ కార్బన్ క్రెడిట్స్ అని కూడా ఇప్పుడు ప్రెసెంట్ డే ఉన్న పొల్యూషన్ ప్రకారం ఏదైతే కార్బన్ సీక్వెస్ చేస్తున్నాయి లాంగ్ పీరియడ్ లో యూజ్ చేసిన ప్లాంట్స్ ని, దాన్ని కూడా వీ విల్ వాల్యుయేట్ ఎంత కార్బన్ సీక్వెస్ చేస్తుందో చేసేసి వాళ్ళకి వీ కెన్ గివ్ ఏ క్రెడిట్స్ టు దెమ్. దోస్ ఆర్ నోన్ యాజ్ కార్బన్ క్రెడిట్స్ అంటామండి ఇప్పుడు రీసెంట్ గా. సో అలా కూడా వీ విల్ ఇన్సెంటివైజ్ ద పీపుల్ హూ ఆర్ గ్రోయింగ్ ద ట్రీస్ ఇన్ ద ల్యాండ్.
0: కార్బన్ క్రెడిట్స్ అన్నారు కదా సార్, అంటే ఏంటి?
1: కార్బన్ క్రెడిట్స్ అంటే అండి మనకి చాలా సాధారణంగా తెలిసింది ప్లాంట్ కార్బన్ డైఆక్సైడ్ ని సీక్వెస్ చేస్తుందని. అదే ప్లాంట్ మనం వీ విల్ ఎవాల్యుయేట్ అండి ఎంత కార్బన్ ని సీక్వెస్ చేసిందో, సో దట్ వేరే దగ్గర ఇండస్ట్రీస్ కార్బన్ ఎమిట్ చేస్తున్నాయి. ఈ కార్బన్ ఎమిట్ చేయడం వల్ల గ్లోబల్ వార్మింగ్ లాంటి ఇవన్నీ చూస్తున్నా ఉన్నాం, టెంపరేచర్స్ రేజ్ అవుతున్నాయి అండ్ ఈవెన్ రెయిన్ఫాల్ కూడా ఎరాటిక్ గా వస్తున్నాయి. ఈవెన్ వస్తేనేమో డ్రాట్ కండిషన్స్ వస్తున్నాయి, లేదంటే ఇట్ సునామీ లైక్ కండిషన్స్ క్రియేట్ అవుతున్నాయి, లేకపోతే వీఆర్ ఫేసింగ్ హెవీ రెయిన్ఫాల్ ఫ్లడ్స్ కానీ వస్తున్నాయి. ఇవన్నీ స్టెబిలైజ్ చేయడానికి గ్లోబల్ వార్మింగ్ లో మేజర్ రోల్ ప్లే చేసేది మన కార్బన్ డైఆక్సైడ్ అండి. ఏదైతే చెట్టు మన కార్బన్ డైఆక్సైడ్ సీక్వెస్ చేస్తుందో, ఏదైతే ఇండస్ట్రీస్ వాళ్ళు ఎమిట్ చేస్తున్నారో ఎమిషన్స్ ని మనం తగ్గించడం కోసం ఎవరైతే మనకు ఎక్కువ కార్బన్ సీక్వెస్ చేస్తారో వాళ్ళకి క్రెడిట్స్ ఇచ్చి వాళ్ళని ఇన్సెంటివైజ్ చేస్తామండి. వాళ్ళకి ఎవరైతే ఎమిట్ చేస్తున్నారో వాళ్ళని ట్రేడ్ ఆఫ్ చేసుకోవడానికి వీ విల్ ప్రొవైడ్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ నోన్ యాజ్ కార్బన్ క్రెడిట్స్ అండి.
0: ఓకే, అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ ఏనా?
1: ఎస్ అండి, ఇది ఫర్దర్ గా మనకి లాంగ్ పీరియడ్ లో చాలా సంస్థలు ఉన్నాయి, వాళ్ళు వచ్చి క్వాంటిఫై చేస్తారు. ఈవెన్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అని రీసెంట్ గా మన గవర్నమెంట్ ఒకటి లాంచ్ చేసింది. ఆ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ని విధి విధానాలు వాళ్ళకి అప్పగించారండి. వాళ్ళు ఈ ప్రాసెస్ ని మొత్తం మానిటైజ్ చేసి ఎవరు ఎంత క్రెడిట్స్ ఇవ్వాలో అంత క్రెడిట్స్ ఇచ్చి దాన్ని వాళ్ళు ఇన్సెంటివైజ్ చేసుకోవచ్చు అండి ఫార్మర్స్.
0: అగ్రోఫారెస్ట్రీని ఎవరైనా ఎందుకు స్టార్ట్ చేయాలో తెలుసుకునే ముందు ఈ సాంగ్ విందాం.

0: ఓకే, మరి ఇప్పుడు ఈ అగ్రోఫారెస్ట్రీని ఎందుకు స్టార్ట్ చేయాలో వినేద్దాం.
1: ఫార్మర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తేనండి, ఫార్మర్ ఈజ్ మోర్ వల్నరబుల్. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఫ్లడ్స్ వచ్చినా గానీ, డ్రాట్ వచ్చినా గానీ, ఈ కాన్ సస్టైన్ అండి, ఎక్కువ ఎఫెక్ట్ చేసి ఫార్మర్. సో ఇన్ ఆర్డర్ టు మనం ఏదైతే కాంబినేషన్ ఆఫ్ సిస్టమ్ అగ్రోఫారెస్ట్రీ అంటున్నామో, దాంట్లో ట్రీ క్రాప్స్ కూడా ఉంటే లాంగర్ జెస్టేషన్ పీరియడ్ లో కూడా టింబర్ ఈల్స్ వస్తుంటాయి. ఫర్నిచర్ కోసం టింబర్ ఈల్స్ అండ్ ప్లాంట్ నుంచి కార్బన్ సిక్వెషన్, మీకు చెప్పినట్టు కార్బన్ క్రెడిట్స్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అలా ఎన్విరాన్మెంట్ ని స్టెబిలైజ్ చేసినట్టు అవుతాము. ఎప్పుడైతే మళ్ళీ ఏవైతే ట్రీస్ ఉన్నాయో, ట్రీ యాజ్ ఎ మోర్ పవర్ లైక్ ఎక్కువ మళ్ళీ ఆకు రాల్చినప్పుడు మళ్ళీ వాటిలో నేల సారత్వాన్ని పెంచుతుందండి. నైట్రోజన్ ఫిక్సేషన్ కెపబిలిటీ పెంచేసి, ఒకవేళ నైట్రోజన్ జాతి మొక్కలు అయితే, ఇలా ఒక సిస్టమ్ వల్ల దెన్ దే కెన్ బెనిఫిట్.
0: మరి ఈ అగ్రోఫారెస్ట్రీ వల్ల రైతులకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?
1: మెయిన్ అంటే ఇన్కమ్ సోర్స్ అండి. మనకి ఫస్ట్ పంట, వాట్ ఎవర్ ఫీల్డ్ క్రాప్స్ మనం వేసిన ఫీల్డ్ క్రాప్, ప్యాడీ అయితే ప్యాడీ, ప్యాడీ నుంచి కెన్ జనరేట్ వాళ్ళు ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. అలానే మనం టింబర్, టీక్, రీసెంట్ గా రెడ్ శాండర్ లాంటి ప్లాంటేషన్స్, క్యాండిల్ వుడ్ ప్లాంటేషన్స్, ఇంకా మళ్ళీ అగర్ వుడ్ అని ఒకటి వచ్చింది. అగర్ వుడ్ చాలా వాల్యుబుల్ వుడ్ అండి అన్నిట్లో. రోజ్ వుడ్ మహాగని ఇలాంటి చెట్లు ఏవైతే పెంచుతారో ఆ కాంబినేషన్ ఆఫ్ సిస్టమ్ లో దీర్ఘకాలికంగా ఆదాయం పొందొచ్చండి. ఏదైతే ఇప్పుడు ఫీల్డ్ క్రాప్స్ ఇస్తారో ఓన్లీ ఒక యాన్యువల్ పీరియడ్ లో వార్షిక ఆదాయమే వస్తాయి. వార్షిక ఆదాయం పొందుతూ దీర్ఘకాలిక ఆదాయం పొందొచ్చండి. అలానే ఈ మధ్యలో ఈ పండ్ల మొక్కలు వేస్తే వాటి పండ్ల నుంచి అదనపు ఆదాయం మనకి వీకెన్ జనరేట్ అండి. అలానే పాడి పశువులు గానీ మేతను కూడా పెంచవచ్చండి. అలా ఒకటి ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయొచ్చు. అలానే నేలని, మీ ఇందాక చెప్పినట్టు నేలని సారవత్వాన్ని పెంచుతుందండి. ఇది సేంద్రియ పదార్థాలని భూమిలో బాగా పెంచి సూక్ష్మజీవుల సంఖ్యను కూడా బాగా పెంచుతుందండి. అందువల్ల మరింత సారవత్వం అవుతుందండి. ఎప్పుడైతే మనం ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు నైట్రోజన్ ఫిక్సేషన్ ప్లాంట్స్ లాంటివి, గ్లాడిసీడియం, సుబాబుల్ వంటి చెట్లను ఎప్పుడైతే నాటుతామో, ఈవెన్ భూమిలో నైట్రోజన్ ని ఫిక్స్ చేసే కెపాసిటీ కూడా వీటికి బాగా ఉంటుందండి. ఇంకొక అదనపు వీళ్ళకి బెనిఫిట్ ఏంటంటే అండి, వాటర్ కన్జర్వేషన్ అండి. మనకి చెట్లు వేర్లు ఉంటాయి కాబట్టి ఆ వేర్లు ఎక్కువ దృఢంగా వర్షాన్ని గానీ నీటిని గానీ బాగా నిల్వ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. సో దట్ వాటర్ టేబుల్ అనేది బాగా ఆ పర్టికులర్ ఏరియాలో మైక్రో క్లైమేట్ క్రియేట్ అయ్యి వాటర్ ని కూడా కన్సర్వ్ చేస్తుందండి. ఇందాక చెప్పినట్టు ఎన్విరాన్మెంట్ కూడా ఇటు తుఫాన్ల నుంచి, ఆకస్మాతిక వర్షాల నుంచి, కరువు నుంచి కూడా ఇది దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుందండి. అలానే ఒక ముఖ్యమైనది లాస్ట్ కి బయోడైవర్సిటీ అండి. మనం పక్షులకి ఆహారం దొరుకుతుంది ఇదే సిస్టమ్ లో, ఇలా బయోడైవర్సిటీ కూడా ఇటు ఇది సస్టైన్ చేస్తుందండి.
0: మనం ఫీల్డ్ క్రాప్ తో పాటు వేసిన చెట్ల వల్ల ముఖ్యంగా సైక్లోన్ అలాంటి టైంలో ఎలాంటి యూజెస్ ఉంటాయి తెలుసుకుందాం ఈ సాంగ్ తర్వాత.

0: చెప్పండి సార్, మనం పెంచే ఈ పెద్ద పెద్ద టేక్, టింబర్ లాంటి చెట్లు మన పంటని, ప్రత్యేకించి సైక్లోన్ టైంలో ఎలా సేవ్ చేస్తాయి?
1: ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతంలో చూసుకుంటే అండి, ఎక్కువ కోస్టల్ తీరం ఉంది. మనకి ఎప్పుడు అనునిత్యం మనకి ఏదో ఒక తుఫాన్లు ఇలాంటివి వచ్చే చాలా ఛాన్సెస్ ఎక్కువ. ఇదే ఆగ్రోఫారెస్ట్రీ మోడల్ లో షెల్టర్ బెల్స్ అంటాము, విండ్ బ్రేక్స్ అంటాం అండి. విండ్ ని బ్రేక్ చేయడానికి వి విల్ యూజ్ యాజ్ ఎ మనము ఏవైతే చెట్లని ఒక డిఫరెంట్ రోస్ గా చెట్లను నాటేసి విండ్ బ్రేక్స్ గా యూజ్ చేస్తాము. ఒక షీల్డ్ లాంటి ప్రొవైడ్ చేయడానికి వి విల్ యూజ్ అండి.
0: ఈ ఆగ్రోఫారెస్ట్రీలో ఎలాంటి మొక్కల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి?
1: మేజర్ గా అండి, వాతావరణానికి అనుగుణంగా ఉండాలండి. స్థానిక మనకు ఉష్ణోగ్రతలు బట్టి వాటి ఒకవేళ డ్రాట్ పర్టికులర్ ఏరియాలో డ్రాట్ ఉన్నాయా లేకపోతే ఎవర్గ్రీన్ లాంటి అట్మాస్ఫియర్ దాన్ని బట్టి వీ విల్ సెలెక్ట్ అండి. ఒకవేళ రాజస్థాన్ లాంటి ప్లేస్ అనుకోండి, అకేషియా లాంటి తుమ్మ చెట్లను ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అలానే డెసిడియస్ లాంటి ప్లేసెస్ ఉన్నాయి అనుకోండి, టీక్ లాంటి ప్లాంట్స్ ని చూస్ చేస్తాం. అలా మనం వాతావరణం బట్టి చూస్తామండి. అలానే నేల ఎటువంటి రెడ్ సాయిల్ లేకపోతే బ్లాక్ సాయిల్, అలా పిహెచ్ ఎంత ఉంది, సాయిల్ టెస్టింగ్ కూడా చేపించి నేలని విల్ ఎనలైజ్ అండి. అలానే వాటర్ రిక్వైర్మెంట్ బట్టి కూడా మనం ప్లాంట్స్ సెలెక్ట్ చేస్తామండి. మనకి డ్రాట్ లైక్ కండిషన్స్ ఉంటేనేమో వీళ్ళు డ్రాట్ రెసిస్టెన్స్ ఉన్న ప్లాంట్ ని చూస్ చేస్తాం. అలా వాటర్ ని బట్టి కూడా వీ విల్ సెలెక్ట్ ద ప్లాంట్స్ అండి. అలానే ఫాస్ట్ గ్రోయింగ్ నేచర్ ని బట్టి వీ విల్ సెలెక్ట్ సమ్ ప్లాంట్స్ అండి. యూకలిప్టస్ లాంటి ప్లాంట్, క్యాషురేనియా లాంటి ప్లాంట్స్. అలానే మన రిక్వైర్మెంట్ ఏంటి అనేది బట్టి మనం సెలెక్ట్ చేస్తామండి మేజర్ గా ప్లాంట్స్. ఇప్పుడు మనకి మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే పేపర్ మిల్స్ ఉన్నాయి. పేపర్ మిల్స్ కి సాధారణంగా బయోమాస్ రిక్వైర్మెంట్ అనేది చాలా అండి. మనం యూజ్ చేసే పేపర్ అంతా బయో మెటీరియల్, ఒక సెల్యులోజిక్ మెటీరియల్ అండి. ఆ మెటీరియల్ కావాలన్నప్పుడు బయో మెటీరియల్ కావాల్సిన ప్లాంట్స్ చూస్ చేస్తాం. అందుకోసం క్యాజురీనా ప్లాంటేషన్ కానీ యూకలిప్టస్ ప్లాంటేషన్ సాధారణంగా మనం ఎక్కువ ఈ కోస్టల్ తీరంలో ఎక్కువ చూస్తుంటాం అండి. అలానే మనకి నైట్రోజన్ ఎక్కువ ఫిక్సెస్ చేయడం కోసం పప్పు ధాన్యాలు, నైట్రోజన్ ఫిక్సేషన్ లెగ్యుమినేసీ ఫ్యామిలీ లాంటి ప్లాంట్స్ ని కూడా చూస్ చేస్తామండి. అలానే మనకి ఎప్పుడైతే చూస్ చేసే ప్లాంట్ అనేది ఏవైతే పంట పొలాలు వేస్తాం కదా, వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉండేలాగా చూసుకుంటాం. అలానే ఇంకొన్ని రకమైన చెట్లు సెల్ఫ్ ప్రూనింగ్ అవుతాయండి, వాటికంటే అవే లీవ్స్ ని షెడ్ చేసుకుంటాయి. మలబార్ వేప లాంటివి, కొన్ని క్లోన్స్ కానీ అలాంటివి చూస్ చేసుకుంటే మన ఇంటర్వెన్షన్ అవసరం లేకుండా ఇట్ కెన్ షెడ్ అండ్ అగ్రికల్చర్ క్రాప్ అనేది ఈజీగా రీచ్ అవుతుంది. సో దట్ ఇట్ విల్ ఈల్డ్ మోర్ అండి.
0: ఫీల్డ్ క్రాప్ చుట్టూ ఉండే ఈ పెద్ద చెట్ల వల్ల న్యూట్రిషన్ అలాగే వాటర్ షేరింగ్ ప్రాపర్ గా జరుగుతుందా?
1: మంచి ప్రశ్న అండి. మనకి పెద్ద చెట్లు వాటి వేరు విస్తీర్ణం అనేది చాలా లోపల డీపర్ పోర్షన్స్ లో సాయిల్ లోకి వెళ్తుంది. కాబట్టి మన ఏవైతే అగ్రికల్చర్ క్రాప్ అనేవి సుమారు అది ఒక 10 సెంటీమీటర్లు ఎక్కువ కంటే వెళ్ళదు. కాబట్టి న్యూట్రిషన్ వాటి షేరింగ్ అనేది ఎక్కడ ప్రాబ్లం ఉండదండి. విత్ ఇన్ సాయిల్ బిలో గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే వాటి పోర్షన్ ఆఫ్ రూట్ అనేది డిఫరెంట్ పొజిషన్స్ లో ఉంటుంది. కాబట్టి మనకి న్యూట్రిషన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఏమి రాదండి.
0: సో చుట్టూరా పెద్ద పెద్ద చెట్లున్నా కూడా పంటకి ఎలాంటి నష్టం ఉండదన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు ఈ సాంగ్ విందామా?

0: ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ అగ్రోఫారెస్ట్రీలో ఏమైనా టైప్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్.
1: అదేనండి, మనం ఏదైతే చూస్ చేసే కాంబినేషన్ ని బట్టి చాలా రకాలని మనం పిలుస్తామండి. ఒకటి అగ్రి సిల్వికల్చర్ అంటాము. అందులో అగ్రికల్చర్ క్రాప్స్ అంటే మనకి ప్యాడీ లాంటివి లేదా పల్సెస్ లాంటివి, ఈ క్రాప్స్ తోటి ఫారెస్ట్ క్రాప్స్ చేస్తామండి. అవి టీక్ కానీ, రెడ్ శాండర్ గానీ, శాండల్ వుడ్ కానీ, ఇలా అగ్రికల్చర్ ని సిల్వికల్చర్ ని, అంటే సిల్వికల్చర్ అంటే ఫారెస్టిక్ క్రాప్స్ అండి, అలా రెండింటిని చూస్ చేసిన వాటిని అగ్రి సిల్వికల్చర్ ప్రాక్టీస్ అంటాము. ఎప్పుడైతే మనం హార్టికల్చర్ క్రాప్స్ వేస్తామో ఆ కాంబినేషన్ ని అగ్రి హార్టికల్చర్ టైప్ ఆఫ్ కాంబినేషన్ అంటామండి. ఇలానే మనం పశుగ్రాసం వేసాం అనుకోండి పశువుల కోసం, అది సిల్వి పాస్టోరల్ టైప్ ఆఫ్ సిస్టమ్ గా పిలుస్తాము. అలానే మనం పశుగ్రాసము, హార్టికల్చర్ క్రాప్స్, ఫారెస్ట్రీ క్రాప్స్ ఇలా మూడు వేస్తే అగ్రి సిల్వి పాస్టోరల్ సిస్టమ్ అని పిలుస్తామండి.
0: అగ్రి ఫారెస్ట్ ని ఈ మెథడ్ ని ఫాలో అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
1: మేజర్ గా అండి స్పేసింగ్ అంటాం కదా, సరైన దూరం, మొక్కకి మొక్కకి దూరాన్ని మనం నిర్దిష్టంగా చూసుకోవాలండి. ఈవెన్ ప్లాంట్ ఎంత పెరుగుతుందో వాటి ఈచ్ అండ్ ఎవరీ సిస్టమ్, మనం ఏదైతే క్రాప్ కాంబినేషన్, మన ట్రీ కాంబినేషన్ చూస్ చేసుకుంటామో వాటిని ప్రకారంగా మనం డిస్టెన్స్ స్పేసింగ్ అనేది చాలా ముఖ్యం అండి. ఈవెన్ షాడో కూడా ఒకదానికి ఇంకోదానికి ఇంటర్వెన్షన్ కాకుండా విల్ ప్లాన్ వాట్ ఎవర్ అకార్డింగ్ ద డిస్టెన్స్ చూస్ చేసుకుంటాం. అలానే సెల్ఫ్ ప్రూనింగ్ లాంటి ప్లాన్స్ చూస్ చేసుకుంటే ఇట్ హాస్ మోర్ ఇంకా మనకి సన్లైట్ కానీ ఎఫిషియెంట్ గా యూటిలైజ్ కానీ తోడ్పడతాయి అండి. అలానే కాంపిటీషన్ విత్ ఇన్ రూట్ లెవెల్లో గానీ అబోవ్ గ్రౌండ్ లో గానీ కాంపిటీషన్ తక్కువ ఉండే ప్లాన్స్ ని మనం చూస్ చేసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ ఇందాక చెప్పినట్టు పేపర్ మిల్స్ అలాంటి మార్కెట్, మనకి ఎప్పుడైతే మార్కెట్ డిమాండ్ ఏముంటుందో ఆ ప్లాంట్స్ ని మనం చూస్ చేసుకుంటే వీ విల్ హావ్ మోర్ ఇన్కమ్స్.
0: సార్ మరి ఈ అగ్రి ఫారెస్ట్రీలో మేజర్ గా రైతులు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి?
1: ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కలపకాన్ని ఎప్పుడైతే తీసుకెళ్లేటప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చట్టాల అమలులో ఉండడం వల్ల వాటికి సరళీకరణ చేయడం ఒక సమస్య అండి. ఆ సరళీకరణ చేయాల్సిన పరిస్థితి ఉంది. అండ్ ఇంకోటి అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉందండి. క్రాప్ కాంబినేషన్ చేంజ్ చేయడానికి రైతులు ముందుకు రారండి. సో క్రాప్ కాంబినేషన్ చేయడం కోసం ఈ సిస్టమ్ లో ఎక్కువ బెనిఫిట్ ఉన్నాయి. అగ్రోఫారెస్ట్రీ సిస్టమ్ ఉందో 3 times to 5 times ఆఫ్ వాటి ఫార్మర్ ఇన్కమ్ ని ఇట్ కెన్ రేజ్, కెన్ డబుల్ ద ఇన్కమ్ అండి. అందువల్ల మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాట్ ఎవర్ ట్రైనింగ్ వర్క్ షాప్స్ లాంటివి కండక్ట్ చేయడం కూడా చాలా

0: ఎసెన్షియల్ అండి. అండ్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, వాటి నుంచి ఇన్సెంటివ్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇన్సెంటివ్స్ ని ట్యాప్ చేయడానికి మనకి చాలా అవేర్నెస్ కూడా లేదు చాలా ఫార్మర్స్. అండ్ ఈవెన్ పంట బీమా లాంటివి ఉన్నాయి, అగ్రోఫారెస్ట్రీ కూడా ఒక ఫుల్ ప్రూఫ్ గా బీమా లాంటి కండిషన్స్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ ని ఇంకా ఫర్దర్ గా రీసెర్చ్ చేసి ఎఫిషియన్స్ ని టెస్ట్ చేసి అలా చేసే ఆర్గనైజేషన్స్ కూడా ఇంకా రావాలండి. అండ్ ప్రారంభ దిశలో కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అది కూడా ఒక చిన్నపాటి ప్రాబ్లం అండి ముందు ఫార్మర్స్ ముందుకు రావడానికి.
1: ఈ అగ్రిఫారెస్ట్రీకి సంబంధించి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది తెలుసుకునే ముందు ఈ సాంగ్ విందాము.

0: ఇప్పుడు అగ్రోఫారెస్ట్రీకి హెల్ప్ చేసే గవర్నమెంట్ స్కీమ్స్ అలాగే పాలసీస్ గురించి వినేద్దాం.
1: గవర్నమెంట్ చాలా పథకాలు లాంచ్ చేసిందండి. అందులోనే మనకి సబ్మిషన్ అన్ అగ్రోఫారెస్ట్రీ ఒక స్కీమ్ అండి. అలానే ఒక పాలసీని కూడా రూపొందించింది. ప్రపంచ దేశాల్లో మన ఇండియా అనేది మొట్టమొదటి దేశం ఒక అగ్రోఫారెస్ట్రీ పాలసీ తీసుకురావడానికి. అలానే మనల్ని చూసి వేరే నేపాల్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా అడాప్ట్ చేసుకున్నాయి. అలానే ఆల్ ఇండియా కోఆర్డినేటర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అని కూడా రీసెర్చ్ ని కోఆర్డినేట్ చేస్తూ ఐసీఆర్ వాళ్ళు ఫండ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అలానే నీతి ఆయోగ్ కూడా రీసెంట్ గా డిగ్రేడెడ్ ల్యాండ్స్ నుంచి వాటిని ట్యాప్ చేయడానికి కూడా గ్రో అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. అలా ఇవన్నీ కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. కాకపోతే రీసెంట్ గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు మనకి ఏవైతే సరళీకరణ ఇందాక చెప్పాం కదండి, ఈజీ చేయడానికి కోసం మోడల్ రూల్స్ ఒకటి తీసుకొచ్చారండి. మోడల్ రూల్స్ ఫర్ ఫెల్లింగ్ ట్రీస్ ఇన్ అగ్రికల్చర్ ల్యాండ్ అని ఈ సిస్టమ్ లో ఒక డిజిటల్ పోర్టల్ తీసుకొచ్చి ఏవైతే జియో ట్యాగింగ్ చేసి ప్రతి ప్లాంట్ ని వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేయడానికి కార్బన్ క్రెడిట్స్ ఇవన్నీ కూడా అలా ఈవెన్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా ఈవెన్ ప్రాబ్లమ్స్ లేకుండా తీసుకురావడానికి ఒక ట్రై చేశారు. ఇంకా ఏమైతే ప్లాన్స్ అనేవి ఎప్పుడైతే 10 కంటే తక్కువ కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి సెల్ఫ్ డిక్లేర్ చేసి ఈ కెన్ ట్రాన్స్పోర్ట్, ఎవరి పర్మిషన్ అవసరం లేదండి. ఎప్పుడైతే ప్లాంట్స్ క్వాంటిటీ అనేది 10 కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రీస్ రేజ్ చేస్తారో అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అదర్ ఏజెన్సీస్ కానీ వచ్చి ఫిజికల్ గా వెరిఫై చేసి అప్పుడు సెండ్ చేయాల్సి వస్తుందండి. అందుకోసం ఇవన్నీ తగ్గించడం కోసం రూల్స్ తీసుకొచ్చాను రీసెంట్ గా.
0: చివరిగా ఈ అగ్రోఫారెస్ట్రీ గురించి మీరేం చెప్తారు?
1: మన రాష్ట్రంలో చాలా తక్కువ పోర్షన్ ఆఫ్ ఓన్లీ ఒక 8% వరకే అగ్రోఫారెస్ట్రీ టైప్ ఆఫ్ ప్లాంటేషన్ జరుగుతున్నాయండి. చాలా స్కోప్ ఉంది ఇంకా మనం ప్లాంటేషన్ చేయడానికి. నీతి ఆయోగ్ పోర్టల్ గ్రో లో డిగ్రేడెడ్ ల్యాండ్స్ ని మనం రీస్టోర్ చేయడానికి, డ్రాట్ కండిషన్స్ తగ్గించడం కోసం. అలానే ఈ అగ్రోఫారెస్ట్ ని ఎంచుకుంటే మనకి ప్లాంటేషన్ కాదు మనకి సాయిల్ కూడా కన్సర్వ్ చేస్తుంది, వాటర్ కన్సర్వేషన్ అవుతుంది, సో మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ అవుతుంది. కాబట్టి ఇట్స్ ఏ బెటర్ ప్రాక్టీస్ టు గో అహెడ్.
0: సో అగ్రోఫారెస్ట్రీ అనే ఈ స్మార్ట్ ఫార్మింగ్ సిస్టమ్ గురించి మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది కదా. కేవలం ఒకే రకం పంట మీద డిపెండ్ అవ్వకుండా మల్టిపుల్ సోర్సెస్ ద్వారా కంటిన్యూస్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్. భూమిని, ఎన్వైర్న్మెంట్ ని కాపాడుకుంటూనే తక్కువ రిస్క్ తో ఎక్కువ లాభాలు పొందడానికి అగ్రోఫారెస్ట్రీ ఒక బెస్ట్ ఫ్యూచర్ ప్రూఫ్ సొల్యూషన్. ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఫార్మ్ టు సిటీ కార్యక్రమంలో అగ్రోఫారెస్ట్రీ ఒకే నెల రెండు ఆదాయాలు ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన కళాశాల అధ్యాపకులు

0: డాక్టర్ సిహెచ్ మహేష్ గారితో ఆర్జే ఎన్ మహాలక్ష్మి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలహాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హా మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ पहली वाली बात कहा
2: पर हम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच
1: बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

ఫామ్ టు సిటీ. మీరింతవరకు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు వింటారు. ముందుగా గోకులంలో సీత, ఈ చిత్రం నుండి పాట వినండి.

సీతారామరాజు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాధిక, శారద, ఎంఎం కీరవాణి వీరందరూ కలిసి పాడిన పాట వింటారు.

0: అన్నయ్యా నీ ఎలక పై పై నేనని తెలుసును లేవయ్యా.
1: తమ్ముడు నీకు తెలుసన్న సంగతి నా.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో సంస్కృత భాషా దినోత్సవ తదా రాఖీ పూర్ణిమాయా వైశిష్ట్యం డాక్టర్ గుదిమెళ్ల మంజుల గారి ప్రసంగం వింటారు.
1: శ్రావణమాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెలలో దేవతారాధన, ఉపవాసాలు, వ్రతాలు, దానధర్మాలు చేయటం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. వర్షాకాలంలో ప్రకృతి పచ్చదనంతో కళకళలాడే ఈ మాసాన్ని భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావిస్తారు. శ్రావణమాసం పరమశివుడు, మహావిష్ణువు, లక్ష్మీదేవి ఆరాధనకు అత్యంత అనుకూలమైనది. శ్రావణ సోమవారాలు శివారాధనకు, శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతానికి విశేషమైనవి. ఈ మాసంలో నాగపంచమి, వరలక్ష్మి వ్రతం, రక్షాబంధనం, ఉపాకర్మ, హయగ్రీవ జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పండుగలు వస్తాయి. మరొక విశేషం, 29వ తేదీన రాఖీ పౌర్ణమితో పాటు సంస్కృత భాషా దినోత్సవమును జరుపుకుంటాం. సంస్కృతం ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన శాస్త్రీయమైన భాష. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, పురాణాలు, శ్రీమద్ రామాయణం, శ్రీమన్ మహాభారతం వంటి అనేక గ్రంథాలు సంస్కృత భాషలో రచింపబడ్డాయి. సంస్కృతం భారతస్య ప్రాచీనతమ సమృద్ధతమా చ భాషా అస్తి. సా దేవభాషా ఇతి ప్రసిద్ధా. వేదాః, ఉపనిషదః, రామాయణం, మహాభారతం, పురాణాన్ని సంస్కృతభాషాయామేవ విరచితాని. సంస్కృతభాషా భారతీయ సంస్కృతేః మూలాధారః అస్తి. ప్రతివర్షం శ్రావణపూర్ణిమాయాం సంస్కృతభాషాదినోత్సవః ఆచర్యతే. అస్య దినోత్సవస్య ఉద్దేశ్యం సంస్కృతభాషాయాః మహత్వస్య ప్రచారః, ప్రసారః, సంరక్షణం చ అస్తి. అస్మిన్ దినే విద్యాలయేషు, మహావిద్యాలయేషు, విశ్వవిద్యాలయేషు చ భాషణ ప్రతియోగితాః, శ్లోకపఠనం, నిబంధలేఖనం, సంస్కృత సంభాషణ కార్యక్రమాః, సాంస్కృతిక కార్యక్రమాశ్చ ఆయోజ్యంతే. సంస్కృతభాషా భారతస్య అమూల్యం సాంస్కృతిక ధనం. సంస్కృతభాషాదినోత్సవః అస్మాన్ సంస్కృతభాషాయాః గౌరవం స్మారయతి తథా తస్యాః అధ్యయనాయ ప్రేరయతి. అతః వయం సర్వే సంస్కృతభాషాం రక్షామః, పఠామః, ప్రచారయామశ్చ. పఠత సంస్కృతం, వదత సంస్కృతం, చిరం గృహే గృహే చ పునరపి. అద్య అహం భారతస్య పవిత్రతమేషు ఉత్సవేషు అన్యతమస్య రక్షాబంధనస్య విషయే కించిత్ వక్తుకామాస్మి. రక్షాబంధనం భారతస్య ప్రముఖేషు సాంస్కృతిక ఆధ్యాత్మికేషు ఉత్సవేషు అన్యతమం అస్తి.

0: సమస్యాః సర్వాసు పరిస్థితిషు సాహాయం కురయాత్ రక్షణం చ విధాయ దృఢ ప్రతిజ్ఞః భవేత్. ఏష ఏవ రక్షాబంధనస్య యథార్థః భావః. రక్షాబంధనస్య మహాత్మ్యం తథా ఫలాని. అయం ఉత్సవః జాతి మత భేదం వినా సర్వైః ఉత్సాహేన ఆచర్యంతే. విద్యాలయేషు కార్యాలయేషు చ మిత్రాణి పరస్పరం రక్షాసూత్రం బధ్నంతి. అనేన సమాజే అభయస్య సహయోగస్య సౌహార్దస్య చ భావన వర్ధతే. రక్షాబంధనం అస్మాన్ స్మారయతి యత్ సంబంధాః న కేవలం ధనాధారితాః అపితు ప్రేమ్నా రక్షణేన చ స్థాయినః భవంతి. భ్రాతా చేత్ ధైర్యం, భగినీ చేత్ ఆనందః ఇతి సందేశం వహన్ అయం ఉత్సవః సర్వేషాం జీవనేషు ప్రకాశం ప్రసారయతి. రక్షాసూత్రం లఘుతంతుః భవతి కింతు మహతః బాంధవస్య ప్రతీకం అస్తి. అద్యతనకాలే భ్రాతా సమీపే నాస్తి చేత్ తర్హి కొరియర్ మాధ్యమేన రక్షాసూత్రం ప్రేషయితుం దృశ్య దూరభాషా మాధ్యే వీడియో కాల్ అపి రక్షాబంధనం కర్తుం శక్యతే. రక్షాబంధనస్య విషయే అన్యదపి మహత్వపూర్ణం తథ్యం విజ్యతే. రక్షాసూత్రం కేవలం స్త్రీభిః ఏవ బంధనీయం ఇతి నియమః కుత్రాపి న విజ్యతే. స్త్రియః స్త్రీభ్యః పురుషాశ్చ పురుషేభ్యః అపి రక్షాసూత్రం బధ్నీయుః. పరస్పర రక్షణస్య స్నేహస్య సహాయస్య చ పవిత్రః సంకల్పః భవతి తత్ర రక్షాబంధనస్య యథార్థీ భావః సిద్ధ్యతి. స్థితికారకస్య శ్రీహరేహే జన్మనక్షత్రం శ్రవణం అస్తి. అతః శ్రావణపూర్ణిమాయాం రక్షాబంధనం కృత్వా అహం అముకస్య రక్షణాయ ఏతాం రక్షాం బధ్నామి ఇతి సంకల్పః క్రియతే. ఏవం కృత్వా లోకరక్షణ పరాయణస్య శ్రీహరేహే అనుగ్రహః అస్మాసు ప్రసరేత్. వయం చ సర్వదా పరేషాం రక్షకాః భవేమ ఇతి భావన భవేత్. అస్య రక్షాబంధనస్య ప్రత్యక్ష సాక్షి సూర్యదేవః ఇతి మన్యతే. అత ఏవ అపరాహ్నే రక్షాబంధనం ప్రశస్యతే. రక్షాబంధనస్య ఫలాన్ని. పురాణేషు రక్షాబంధనస్య మహత్వం బహుషు ప్రసంగేషు వర్ణితం. బలిచక్రవర్తినః కథాః. బలిచక్రవర్తి శ్రీ విష్ణోః పరమభక్తః ఆసీత్. తస్య భక్త్యా శ్రీవిష్ణుః తస్య సమీపే ఏవ స్థితవాన్. తదా శ్రీమహాలక్ష్మీ రక్షాబంధనదినే బలిచక్రవర్తినే రక్షాసూత్రం బబంధ. భ్రాతృస్నేహేన ప్రేరితః బలిః భగినీ కిం తే ప్రియం ఇతి అపృచ్ఛత్. తదా శ్రీమహాలక్ష్మీ శ్రీవిష్ణోః పునః వైకుంఠగమనం అయాచిత. బలిః తస్యాః ప్రార్థనాం స్వీకృత్య శ్రీవిష్ణుం సహ లక్ష్మ్యా ప్రేషితవాన్. అయం ప్రసంగః రక్షాబంధనస్య ప్రేమ విశ్వాసః త్యాగయోః మహత్వం బోధయతి. ఏవం ద్రౌపదీ శ్రీకృష్ణయోః ప్రసంగః ఇంద్రశచీదేవ్యోః ప్రసంగః ఏవం రక్షాబంధనస్య ఐతిహాసికాః తథా పారంపరికాః ప్రసంగాః బహవః శ్రూయంతే. అలెగ్జాండర్ పురుషోత్తమ ప్రసంగః శ్రీకృష్ణ సుభద్రా ప్రసంగః రాణి కర్ణావతి హుమయూన్ ప్రసంగః గణేశ సంతోషీ మాతృ ప్రసంగః ఇత్యాది ప్రసంగాః సుప్రసిద్ధాః. అద్య కేవలం సహోదర భ్రాతృభ్యః ఏవన అపితు బాంధవేభ్యః మిత్రేభ్యః స్నేహబంధుభ్యశ్చాపి రక్షాసూత్రం బధ్యతే. ఏవం రక్షాబంధనం ప్రేమ్నః విశ్వాసస్య సౌహార్దస్య పరస్పర రక్షణస్య చ సార్వభౌమం ప్రతీకం జాతం అస్తి. అద్యతన సమాజే కేచన ఛాత్రాః అపి అవినీతి వ్యవహారినః సహపాఠినః భ్రాతృభావేన స్వీకర్తుం రక్షాసూత్రం బధ్నంతి. ఏవం రక్షాబంధనం కేవలం ఉత్సవః న అపితు పరస్పర సమ్మానస్య మర్యాదాయాః సద్భావనాయాశ్చ ప్రతీకం అస్తి. ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వాం అభిబధ్నామి రక్షే మాచల మాచల. భారతీయ సనాతన సంస్కృతౌ శ్రావణ పూర్ణిమ పరమ పవిత్రః పర్వదినః వర్తతే.
1: మీరింతవరకు

संस्कृतभाषादिनोत्सवः तदा राखी पूर्णिमायाः वैशिष्ट्यं श्रीमती క్షమించాలి డాక్టర్ గుదిమెళ్ళ మంజుల గారి ప్రసంగం విన్నారు. ఈనాటి అమరభారతి సంస్కృత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.
1: విశాఖపట్నం కేంద్రం నుండి
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. యుద్ధ నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. వార్తల వివరాలు. జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డే సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా భారత అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ల CEOలతో జరిగిన సమావేశం వీడియోను ప్రధానమంత్రి పంచుకున్నారు. భారత్ అంతరిక్ష పురోగతి వేగంగా నిరంతరం విస్తరిస్తోందని పేర్కొన్నారు. దేశంలోని జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు సరికొత్త అధ్యాయానికి సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్గా మార్చాలనే గొప్ప సంకల్పంతో అంతరిక్ష రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటిస్తూ,
3: బహుత్ లోకో కో హమే జోడ్నా హై, హమే ఐసా ఏక్ ఔరా ఖడా కర్ దేనా చాహియే కి ఇస్ ఫీల్డ్ మే దునియా భర్ కే లోకో కో ఏక్ జిందగీ బనానీ హై తో హిందుస్తాన్ జాఓ, భారత్ కీ స్టార్టప్ సే జుడ్ జాఓ, భారత్ కీ కో స్పేస్ ఏజెన్సీ సే జుడ్ జాఓ. మే పక్కా మాన్తా హూ జీ, పూరా టాలెంట్ పూల్ జో హై ఏక్ మ్యాగ్నెట్ కీ తరహ ఆప్కే కారణ హమ్ ఖీచ్ సక్తే హై ఔర్ వో హమారీ ఏక్ బహుత్ బడీ తాకత్ బన్ సక్తా హై.
2: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశం ఈరోజు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా బ్రిక్స్ స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని ద్వారా బ్రిక్స్ దేశాలు క్రీడారంగంలో చర్చలు, పరస్పర గౌరవం, సమగ్రతతో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని సంకల్పించాయి. భారత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్య దేశాల క్రీడా మంత్రులు, ఉన్నత ప్రతినిధులు క్రీడా అభివృద్ధి, యువత భాగస్వామ్యం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సభ్య దేశాల ఉమ్మడి దృక్పథాన్ని ఆచరణాత్మక క్రీడా సహకారంగా మలచాలని పిలుపునిచ్చారు. మేక్ ఇన్ ఇండియా కింద దేశంలో క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేయడానికి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పోర్ట్స్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI

0: డిజిటల్ ఆవిష్కరణలపై దృష్టి సారించే బ్రిక్స్ స్పోర్ట్స్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు. రాజస్థాన్లోని ఉదయపూర్లో నవంబర్లో బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్క్లేవ్ నిర్వహణ. అక్టోబర్లో అహ్మదాబాద్ వేదికగా బ్రిక్స్ సంప్రదాయ స్వదేశీ క్రీడా ప్రదర్శన ఆటల నిర్వహణపై భారత్ తరపున 3 కీలక ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత్లోనే తొలిసారిగా రూపొందించిన నాన్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం నాన్ జీఎంఓ హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ముసునూరులో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపరాష్ట్రపతి వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖులు రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఇన్ఫ్లుయెంజా రకాలు ఉత్తరార్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్లతో సరిగ్గా సరిపోలుతున్నాయని తెలిపింది. ఈ వైరస్లు గత ఏడాది నుంచే వ్యాప్తిలో ఉన్నాయని ICMR సీనియర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు సాధారణంగా దానంతట అవే తగ్గిపోతుంటాయని ICMR వెల్లడించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రేపటి నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన టోక్యో, నగోయా, ఒకాసా నగరాల్లో పర్యటిస్తారు. ఇప్పటి వరకు జపాన్కు భారత్ తరపున వెళుతున్న అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. తయారీ రంగం, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, స్టీల్, ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, ఆరోగ్య రక్షణ, స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ రక్షణకు అత్యంత కీలకమైన యుద్ధ నౌకలు, ఆఫ్షోర్ నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ది సాధించడం అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ను భవిష్యత్తులో ప్రముఖ నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్య సాధనకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన నిర్వహణ సేవలు అవసరమని పేర్కొన్నారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ GRSE యంత్రా ఇండియా లిమిటెడ్ సంస్థలకు చెందిన 5 నూతన ప్రాజెక్టుల భూమిపూజ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి స్వదేశీ ఉత్పత్తులపైనే పూర్తిగా ఆధారపడుతున్నామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: समर्पित किया है. जीआरईसी ने अब तक 800 से अधिक वेजल्स बनाए और सबसे बड़ी बात है कि आप सभी आत्मनिर्भरता के एजेंडे पर काम कर रहे हैं. एक मिशन के साथ आप सब काम कर रहे हैं.
0: మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటులో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా మద్దతివ్వాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ కోరారు. న్యూఢిల్లీలో విలేకరులతో ఆమె ఈరోజు మాట్లాడుతూ, పార్లమెంటులో 33% మహిళా రిజర్వేషన్ల అమలుకు తోడ్పడటం ద్వారా తమ నిబద్ధతను నిరూపించుకోవాలని కోరారు. ఏ రాజకీయ పార్టీ పార్లమెంటు కన్నా రాజ్యాంగం కన్నా పెద్దది కాదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల తీసుకువచ్చిన మార్పులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ, నిపుణుల సభ్యుడు ఆఫ్రోజ్ అహ్మద్తో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. శ్రీలంకతో జరుగుతున్న 2వ టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. కొలంబో వేదికగా ఈరోజు ప్రారంభమైన ఈ మ్యాచ్లో తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ వరుసగా 2వ టెస్టులో 193 బంతుల్లో 117 పరుగులు చేయగా, శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 3, లాహిరు కుమార, కేశరా నువాంతు ఒక్కో వికెట్ తీశారు. వాతావరణం. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం

0: ఐఎండి తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాగల 2-3 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గంగా పరీవాహక ప్రాంతాలలోని పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్య మహారాష్ట, దక్షిణ లోతట్టు కర్ణాటక ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ రాగల 2 రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని ఐఎండి వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ది సాధించడం అత్యవసరమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ రేకుల కార్యక్రమంలో మోటారు వాహనాల కొనుగోలు, వినియోగదారుల హక్కులు ఈ అంశంపై శ్రీ అబ్బూరి వెంకట సూర్యకుమార్ గారి ప్రసంగం వింటారు. అనంతరం సంగ్రామ స్వరాలు శీర్షికన కె పూర్ణమల్లికార్జునుడి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త డాక్టర్ డి పద్మావతి గారు. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి. 12:40 ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమంలో పారిశ్రామికాభివృద్ధిలో కార్మికుల పాత్ర శ్రీ గొల్లపూడి గిరిభూషణరావు గారి ప్రసంగం వింటారు. అనంతరం ఆసీఎం శ్రీ పోలవరపు సాయిబాబు గారి కథానిక వింటారు. 12:30 వనితావాణి మహిళా వికాసానికి ప్రభుత్వ పథకాలు ఈ అంశంపై కె అనురాధ గారి ప్రసంగం వింటారు. 4:45 రంగస్థలి ఈ శీర్షికన రక్తబలి నాటకం నుండి పేతేరు పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ బిల్లా జాన్ బాబు, హార్మోనియం శ్రీ ఎన్ సిద్ధయ్య. 6:30 పల్లెసీమలు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం ప్రాముఖ్యత శ్రీమతి వై సింధు విజయ్ భార్గవి గారి సూచనలు వింటారు. రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ప్రామాణిక నిర్దేశకాలు నిర్వహణ డాక్టర్ ఏ సాంబయ్య గారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 సామరస్యం నాటిక వింటారు. రచన శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్. నిర్వహణ శ్రీ వారణాసి ఉదయభాస్కర్ మూర్తి. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు బృందం వారిచే నాదస్వర కచేరీ, నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక ఢోలు శ్రీ ఆర్ కృష్ణారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆశయశుద్ధి లేని జీవితం చుక్కాలు లేని నావ వంటిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం రాత్రి 11:12 దాటి 57 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.

హలో సార్. ఇరవై ఐదు. దిస్ ఈస్ పేర్ మైటా సార్. సమయము 5:20.

0: హలో సార్.
1: ఆరు, 27, 28.
0: మేము 5:32:42.